ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

సురేంద్రపురి చేరి ఈ ఆలయ ప్రాంగణంలో నిలచిన భక్తుల మనసులను ముప్పిరిగొనే భావాలు వర్ణించడానికి ఏ భాష సరిపోతుంది? అయినా తన భావాల్ని తనకు తెలిసిన భాషలో తెలియపరచడానికి ప్రయత్నిస్తున్న ఆ భక్తురాలి హృదయానందకర అనుభూతుల్ని విందామా?

శ్రీ హనుమదేశ, ఓ సురేంద్ర పరివాస, భక్తుల కష్టాలను తీర్చే కరుణామూర్తి, నిన్నెలా పొగడాలి? నిన్నేమని పిలవాలి? నిన్ను వర్ణించటం సాధారణ మానవులమైన మాకు ఎలా సాధ్యమవుతుందయ్యా?

మనకు మానవ జన్మ ప్రసాదించింది భగవంతుడు. అలాంటప్పుడు మన శరీరంలోని ప్రతి అణువు ఆ భగవంతుని సేవకు అంకితం చేయడమే కదా న్యాయం.

0: శ్రీ హనుమాన్ భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభసిద్ధం వింటారు సమర్పమన సిద్ధగాని భాగ్యలక్ష్మి.
1: సుమతి శతక పద్యాలు. ఎప్పటికయ్యది ప్రస్తుత ముప్పటికా మాటులాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి అది మాత్రమే మాట్లాడి ఇతరుల మనసులు నొప్పించక తాను బాధపడక తప్పించుకొని నడుచుకునేవాడే కృతార్థుడు. ఎప్పుడు సంపద కల్గిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన గప్పలు పదివేలు చేరు కదరా సుమతి. చెరువులో తెప్పలాడినట్లు నీరు నిండుగా ఉన్నప్పుడు కప్పలనేకములు చేరును. అట్లే బాహ్య సంపదలు ఎప్పుడు కలుగునో అప్పుడే చుట్టాలు బంధువులు వస్తారు. ఏమీ లేనప్పుడు ఎవ్వరూ ఉండరు. కనకపు సింహాసనమున శునకము గూర్చండబెట్టి శుభలగ్నమునన్ వనరుగా బట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి. బంగారపు గద్దెయందు కుక్కను కూర్చొండబెట్టి మంచి ముహూర్తమున పట్టాభిషేకం చేసినను దాని సహజగుణం అయిన అల్పగుణం మానదు. అట్లే నీచుడైన వానిని ఎంత గౌరవించినను వాడి నీచగుణం వదలదు. కూరిమిగల దినములలో నేరములెన్నడును గరుగనేరవు మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మనుషులు

0: స్నేహంగా ఉన్నప్పుడు ఎదుటివారిలో అన్ని ఒప్పులే కనపడతాయి. ఒకవేళ వాళ్లు తప్పులు చేసినా ఒప్పుగానే కనపడతాయి. అదే శత్రుత్వంలో ఉన్నప్పుడు విరోధులై ఒప్పులు కూడా తప్పులుగానే కనపడతాయి. తలనుండు విషము ఫణికిన్ వెలయంగ తోకనుండు వృచ్చికముకుని తలతోక ఎనుకనుండును కలునకు నిలువెల్ల విషము గదరాసుమతి. పాముకు తలయందు తేలుకు తోకయందు విషముండును, కాని దుర్మార్గునికి తలా తోకయను నియమం లేక శరీరం అంతటా విషం ఉండును. పాలను కలిసిన జలమును పాల విధంబుననేయుండు వరికింపంగా బాలజవి జరచుగావున బాలసుడవు వాని పొందు వలదుర సుమతి. పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలానే తెల్లగా ఉంటాయి, కాని ఆ నీరు పాలలో కలిసినందువల్ల పాలకి ఉండే సహజమైన రుచి పోతుంది. అలాగే దుర్మార్గుడు కూడా చూడటానికి మంచివానిగా వివేకం గలవానిగా కనిపిస్తాడు, కాని మంచివాడిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కనుక చెడ్డవాడితో స్నేహం ఎంతమాత్రం పనికిరాదు. మంత్రి గలవాని రాజ్యం తంత్రము జడకుండా నిలచు తరచుగదరలో మంత్రి విహీనుని రాజ్యం జంత్రపు గీలోడినట్లు జరగదు సుమతి. మంత్రుల సలహాలతో పాలించే దేశంలో ప్రజలకు పాలకులకు ఎటువంటి ఇబ్బందులు కలగవు, అందువల్ల రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అలా కాక మంత్రి సలహాలు సూచనలు తీసుకోకుండా పరిపాలించే రాజ్యం ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. యంత్రాలలో భాగాలు సులభంగా అటూ ఇటూ తిరగడానికి వీలుగా ఏర్పరిచిన మర జారిపోతే ఆ యంత్రం ఎందుకూ పనికిరాదు. మంత్రి సలహాలు లేని రాజ్యం కూడా అలాగే పతనమవుతుంది. సరసం విరసం కొరకే పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే సత్యము సుమతి. జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. కష్టాలకు కుంగిపోవడం సుఖాలకు పొంగిపోవడం మంచిది కాదని పెద్దలు చెప్తారు. అధిక ధనం వచ్చింది కదా అని గర్వంతో విర్రవీయకూడదు. అది కొన్ని రోజుల తర్వాత మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు. అలాగే ఇబ్బందుల్లో ఉన్నామని కృంగిపోకూడదు. ఆ ఇబ్బందులు కూడా ఎన్నో రోజులు ఉండవు, కొన్నాళ్ల తర్వాత సుఖాలు వరిస్తాయి. అందుకే పెరుగుట తరుగుట కొరకే అనేది నిత్య జీవితంలో వాడుకలోకి వచ్చింది. ఇందుకు చంద్రుడు చక్కని ఉదాహరణ. 15 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తే 15 రోజులకు అమావాస్య వస్తుంది. అదే జీవితం. సుఖదుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూస్తూ స్థిత ప్రజ్ఞత చూపాలని ఈ పద్యంలో వివరించారు.
1: శుభసితం ఇంతవరకు విన్నారు సమర్పణ సిద్ధగాని భాగ్యలక్ష్మి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.

చెద పురుగుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 జాతులు ఉంటాయని అంచనా వేశారు. మన దేశంలో సుమారు 12 జాతులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీటిలో 7 రకాల జాతులు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఇవి ఒకే జాతికి చెందిన కీటకాలైనా వివిధ రూపాల్లో ఉంటూ భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. అవి రాజు, రాణి, కూలి, సైనికులు, ఇలా ప్రతి చెదపురుగు కాలనీలు ఈ 4 రకాలు ఉంటాయి. దీని జీవిత చరిత్ర చూసినట్లయితే రాణి చెదపురుగు సంవత్సరంలో కొన్ని వేల గుడ్లను తన జీవిత కాలమంతా పెడుతుంది. ఈ గుడ్లు మేగడి రంగులో మూత్రపిండాల ఆకారంలో ఉంటాయి. 30 నుండి 90 రోజుల్లో పగిలి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. ఈ పిల్ల పురుగులు 8 నుంచి 9 సార్లు కుబుసం విసర్జించి 12 మాసాల్లో ప్రౌఢ పురుగులుగా మారిపోతాయి. ఇవి జన్యు ప్రభావంతో రాణి, రాజు, కూలి, సైనికులుగా మారిపోతాయి. తేలిక నీళ్లలో, మధ్యస్థ బరువు నీళ్లలో వివిధ రకాల పంటలను, చెట్లను, భవనాల్లో కలపను, ఫర్నిచర్ను ఆశించి చెద పురుగులు విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. వీటికి ఆహారమైన సెల్యులోజ్ను జీవ నిర్జీవ పదార్థాల నుంచి గ్రహిస్తాయి. తోటల్లో, సాగు భూముల్లో వీటి బడద పెద్ద చెట్లకే కాకుండా వ్యవసాయ పంటలకు, పూల పంటలకు, కూరగాయ పంటలకు, మొలకెత్తే విత్తనాలకు, నారుమడిలో మొలకలకు, చెరుకు ముచ్చలకు వీటి వల్ల బాగా

0: నష్టం కలుగుతుంది. కొన్ని రకాల చెద పురుగులు చెట్టు మొదటి వద్ద బెరడును లోపలి వేళ్లను తింటూ చెట్టును చంపుతాయి. చెట్టు మొదళ్లపై కొమ్మలపై మట్టి గూళ్లను నిర్మించుకుంటూ పోతాయి. వీటిని నివారించకుంటే మొక్కలు చెట్లు పూర్తిగా నిర్జీవమై చనిపోతాయి. తోటల్లో పంటలను చెట్లను నష్టపరచడమే కాకుండా ఇళ్లలో గోదాములలో కలపను, ఫర్నిచర్ను, పుస్తకాలను, కాగితాలను, బట్టలకు సోకి నష్టపరుస్తాయి. ఇళ్లలోని దంతెలు, దూలాలు, స్తంభాలను నష్టపరుస్తాయి. వాటిని డొల్లగా చేస్తాయి. పుట్టలో ఉన్న రాణి చెదుపురును గుర్తించి చంపాలి. పుట్టను పైపైన తొలగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పుట్టను చదును చేసి 1 లీటర్కు 5 మిల్లీలీటర్ల క్లోరోపైరిపాస్ మందు కలిపిన ద్రావణాన్ని పుట్టలోని రంధ్రాల్లో బాగా తడిచేలా పిచికరి చేయాలి. తోటల్ని శుభ్రంగా ఉంచాలి. ఎండిన ఆకులు, కొమ్మలు, చెత్తా చెదారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు కాల్చివెయ్యాలి. చెట్ల మొదలపైన కొమ్మలపైన బెరడును ఆశించి మట్టి గూళ్లను నిర్మించుకుని గూళ్ల లోపల ఉండే చెద పురుగుల నివారణకు మట్టి గూళ్లను చెదరగొట్టి ఆ తర్వాత క్లోరోపైరిపాస్ ను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి మొదళ్లు, కొమ్మలపైన పిచికారీ చేయాలి. పెరిగిన చెట్ల పాదుల్లో 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల క్లోరోపైరిపాస్ ను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చెద పురుగులను చాలా రకాల జీవులు తిని నష్టపరుస్తాయి. పరాన్నజీవులు, శిలీంధ్రాలు, వైరస్లు కూడా సోకి చెదపురుగుల సమస్యని కొంతవరకు తగ్గిస్తాయి. భూమిలో చెదపురుగులకు తగినంత ఆహారం లభ్యం కాదు కాబట్టి పంట మొక్కల్ని తింటాయి. బాగా కొళ్లిన పశువుల ఎరువు, కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నటం వల్ల సేంద్రియ పదార్థం నీళ్లలో లభ్యమవుతుంది. తేమ సేంద్రియ పదార్థం చెదలను ఆకర్షించి పంట జోలికి చెదపురుగులు వెళ్లకుండా కాపాడుతాయి. నీటి పారుదల వల్ల చెదపురుగుల ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఆకుల రసాలతో చెదలను నివారించవచ్చు. ఇండ్లు, భవనాలకు వాడే కలపను ముందుగా బాగా శుభ్రపరిచి టర్మినేటర్ లేదా టర్మిచెక్ అనే పేర్లతో లభించే మందును బ్రష్ తో కలపకు పోయాలి. ఇదే మందును 2 సార్లు పూసి 8 గంటలు ఆరబెట్టాలి. ఆ తర్వాత వార్నిష్ గాని పెయింట్ గాని పోయాలి. ఇండ్లు, భవనాలు నిర్మించిన తర్వాత కలపకు చెదులు సోకితే క్లోరోపైరిపాస్ ను 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా చెదపురుగుల సమస్యను నివారించుకోవచ్చు.
1: చెదపురుగుల సమస్య నివారణ గురించి మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇది ప్రసార వివరాల సమయం 100.1 మెగాహెర్ట్జ్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు, 7:20 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో పాట ఫోన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీకూలి పాక శంకరారావు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874449 ఎస్టీడీ కోడ్, 2950038, మరొక నెంబరు 2950039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకునగలరు. అనంతరం 9:30 ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10 గంటలకు సర్వికల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సరైన పరిష్కారం కొన్ని వివరాలను తెలుసుకుంటారు. అనంతరం 10:10 క్యాన్సర్ రోగుల సంక్షేమం అవగాహన, ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు.

మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపాహార్ సమాచారం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. అనంతరం 3:30 ఏక చిత్రగణం వినవచ్చును. ఇక ఈ రోజు సాయంత్రం 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమంలో జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే. సమర్పించిన వారు శ్రీమతి బి శృతి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:45 జానపద గేయాలు వినవచ్చును.

సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లం వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తల ప్రసారమతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో లా డిగ్రీతో కెరియర్ అవకాశాలు వివరాలను తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. రాత్రి 8:30 కిన్నెరహళారి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు. 9:30 జాతీయ చర్చా కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడతాయి. అనంతరం రాత్రి 10:00 హరికథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. మీరింతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్వి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తర్వాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి

0: భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: ఇక్కడ హాల్కి పెట్టించుకున్నాం. రెండోది వాస్కో వేరంకరి ఇది కూడా ఇక్కడ హాల్కి పెట్టుకున్నాం. దీంతో ఇంటికి 95 ట్రైన్లు ఉపాధి పాస్ అయ్యి తింటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కలెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రిసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామి

0: వారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. వాతావరణం. తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
1: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचिका ऋचा झा. भारतीय चलचित्र क्षेत्रे नूतनाध्यायस्य प्रारंभस्य सूचकत्वेन राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अद्य सायंकाले एकता नगरे 270 राष्ट्रीय चलचित्र पुरस्कारान् प्रदास्यति. चतुःपञ्चाशदधिकनवदशशततमे वर्षे प्रारब्धाः एते पुरस्काराः भारतस्य सर्वोच्च चलचित्र सम्माननानि सन्ति. चलचित्र सम्बद्धेषु विभिन्नेषु वर्गेषु कलात्मक प्राविधिक नैपुण्यस्य उत्कृष्टतायै एतानि सम्माननानि प्रदीयन्ते. सूचना प्रसारण मंत्रालयस्य महत्वपूर्ण नीति सम्बद्धोपक्रमस्य अन्तर्गतं प्रथमवारं राष्ट्रीय राजधानीतः बहिः एषः पुरस्कार समारोहः आयोज्यते. एकता नगरे आयोक्ष्यमानः अयं समारोहः देशस्य विभिन्नेभ्यः प्रदेशेभ्यः चलचित्र क्षेत्रस्य प्रतिभाः एकत्र समानीय एकं भारतं श्रेष्ठं भारतम् इति भावनां साकारयिष्यति. राष्ट्रपतिः 24-2000 दादासाहेब फाल्के पुरस्कारेण वरिष्ठाभिनेता अनन्तनागमपि सम्मानयिष्यति. विदेशमन्त्री एस् जयशंकरः न्यूयॉर्क नगरे आयोजितेषु विभिन्नेषु

0: लक्षणानि च उभयोः देशयोः विशेष वैश्विक रणनीतिक सहमति सम्बन्धस्य गतिम् निरन्तरं स्थापयितुं साहाय्यं कुर्वन्ति। सः उक्तवान् यत् उपवेशनावधौ क्षेत्रीयाः वैश्विकाश्च विषयाः विशेषतः यूक्रेन सम्बद्धं विषयमाधृत्य विचार विनिमयः जातः। उभौ नेतारौ बहुपक्षीय विषयेषु संयुक्त राष्ट्र सुरक्षा परिषदि परिष्कारं समेत्य स्वकीये दृष्टेः परस्परं विनिमयं कृतवन्तौ। भारत न्यूजीलैंड देशयोः मध्ये मुक्त व्यापार सन्धिः अस्य वर्षस्य अक्टूबर मासस्य 20 दिनांके विजयदशमीतः प्रवर्तिष्यते। ह्यः नवदिल्ल्यां वार्ताहर सम्मेलनं सम्बोधयन् वाणिज्योद्योग मन्त्री पीयूष गोयलः उक्तवान् यत् अनेन सन्धिना न्यूजीलैंड देशाय भारतस्य 100% निर्यातेभ्यः सर्वेभ्यः वस्तुभ्यः शुल्कमुक्त प्रवेशस्य सौविध्यं प्रदास्यति। श्रीगोयलः उक्तवान् यत् अनेन सन्धिना भारतस्य सूक्ष्म लघु मध्यमोद्यमेभ्यः कृषकेभ्यः हस्तशिल्पेभ्यः तथा हस्ततन्तु शिल्पकारेभ्यश्च महत् लाभं भविष्यति तथा आजीविकायाः नूतनाः अवसराः सृज्यन्ते। एशिया क्रीडासु भारतस्य क्रीडकः ह्यः जापान देशस्य आइची नागोया नगरे 6 पदकानि विजितानि, येषु 4 रजतपदकानि 2 च कांस्यपदके स्तः। पुरुषाणां 10 मीटर मितायाम् एयर राइफल स्पर्धायां हिमांशु ढिल्लो इत्यनेन रजतपदकं विजितम्, रुद्रांश पाटिलेन च कांस्यपदकं प्राप्तम्। अस्याः एव प्रतियोगितायाः पुरुषाणां दलस्पर्धायामपि भारतेन रजतपदकं प्राप्तम्। मिक्स्ड मार्शल आर्ट्स इत्यस्यां प्रतिस्पर्धायां सुचिका तारियाल इत्यनया 60 किलोग्राम मिते वर्गे कांस्य पदकं विजित्य अस्मिन् क्रीडाक्षेत्रे पदकं विजेतृषु भारतीय क्रीडिकासु प्रथमा जाता। इति वार्ताः।
1: ఆకాశవాణి మహబూబ్ నగర్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. రాష్ట ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో సుమారు 3.81 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 1,27,056 మంది లబ్ది పొందారని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 1,30,046 జీరో బిల్లులు జారీ చేసి 107.77 కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ అందించినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 50,314 మంది శస్త్రచికిత్సల ద్వారా లబ్ది పొందగా 145.79 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 10,232 ఇళ్లు మంజూరు కాగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. చేయూత పింఛన్ల ద్వారా 94,176 మందికి ప్రతి నెల 23 కోట్ల పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద 2,12,153 మంది రైతులకు 818.22 కోట్ల రూపాయలు జమ చేసినట్లు, పంట రుణమాఫీ కింద 76,385 మంది రైతులకు 597.05 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. విద్యారంగంలో యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏఐ ల్యాబ్లు, అమ్మా ఆదర్శ పాఠశాలల అభివృద్ది వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలతో పాటు IIIT మంజూరైనట్లు చెప్పారు. భూభారతి ద్వారా భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, రహదారుల అభివృద్ది వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, వైద్య ఆరోగ్యం, పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక రంగాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమ ఏర్పాటుతో మహబూబ్ నగర్ జిల్లాలో పారిశ్రామిక ఆర్థిక అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడనున్న నేపథ్యంలో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్

0: ఖుష్బు గుప్తా తెలిపారు. భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా చట్టపరమైన నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై కలెక్టరేట్లో నిర్వహించిన నెగోసియేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ రైతులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు ప్రస్తుత మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతో పాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని హంగులతో కూడిన అత్యుత్తమ విద్యాసంస్థగా అభివృద్ది చేస్తామని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కళాశాలను సుమారు 70 కోట్లతో సమగ్ర ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ హన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవుట్ పేషెంట్ల సంఖ్య, మందుల నిల్వలు, ల్యాబొరేటరీలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో కుటుంబాలు, గ్రామాలు అభివృద్ది చెందుతాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ మహిళా సమాఖ్య భవనం అందుబాటులోకి రావడం సంతోషకరమని, మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలు అందిస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు.
1: జి రవికుమార్ యాదవ్ గారు అందజేసిన మహబూబ్ నగర్ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్ లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్ వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్బంగా లక్నో డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్ లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పీఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం
1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ భారత్తో జరిపిన సమాపేశంలో ఉక్రెయిన్ గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరి అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం

0: చిత్రానికి గాను మమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్ లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్ కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్ లోని నిషిన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ ఆలపించిన ఈ పాట.

చిట్టి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:00 గా వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరశివుషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. దోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన అవిద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అత్యక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటుపిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి

ప్రధానోహమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణ పూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని ఇచ్చేసి సుముహూర్తంలో రథములు అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్య మంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్లి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతి అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు, అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుణ్ణి కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు, వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు. కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా స్వామివారు దక్షిణమాడ వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాం భరధరం దివ్య గంధానులేపనం
సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు

0: చాలు దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు. అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి.
2: యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య శుషమా రాకేందు కోటీరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త బృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమ సుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లఘు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణ. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారులు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తున్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామి.

0: సర్వథానమనో భవేత్ చాంచల్యం మూలతశ్చిందీ దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనస్సు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించవయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వ చ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు. కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధి నివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టుడుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ, పరమాత్మయందు భక్తి, ఇతర విషయాల వైపు వైరాగ్యము, జ్ఞానము, వీటిని కోరడమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం.

కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా స్వరానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్లేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గుర్చి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలవు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాతిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట, గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మారు వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలు ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలు కలిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దర తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా

0: వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకుని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామి ధర్మదేవతే, ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో, భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవారిని ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయీతి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే ప్రధాని తోలి భక్తులు పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వ దోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్టాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోశ్చ రక్షణ ధియ అతిష్ట దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికాభిత్ పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై.

రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళ ద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళ ద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము, అగూరి, అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం శేషనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితం చ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రపత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మ క్రీముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్కెర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆశీర్వదించిన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్ దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానాబాద్యి సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య ఘోషములు, అనేక వేద ఘోషములు అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేద ఘోషములు వాద్య ఘోషములు అవని మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తగ్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు వేసేటువంటి ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 100,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు,

0: ఒక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రిడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మను చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో, రథం పైన వెళ్లేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి, అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్లేటువంటి పరమాత్మను దర్శించాలి, కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు. ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడవీధి నుండి పశ్చిమ మాడవీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవని చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే గాని ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిగ చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడూ కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు, వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్లకూడదు అని ప్రార్థించాలి. అపకర్షదు జిహ్వాం మే లోకవార్త దురన్నత దుర్వార్త దుష్ట శబ్దేభ్య నివర్తయ హరేశ్రుతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి యొక్క ఆనంద నిలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపునటువంటిది సామవేదము, ఉత్తరం వైపునటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపము కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదమని పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రం లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. జానం సంస్మృతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషుష కలవు కలుషుష చిత్తానాం పాప ద్రవ్యోప జీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథా, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించి

0: సభ్యులు మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా సమాచార్ ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
3: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై ముకేష్ కుమార్. राष्ट्रपति द्रौपदी मुर्मू आज गुजरात के एकता नगर में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी. गृह मंत्री अमित शाह आज नई दिल्ली में मादक पदार्थ रोधी कार्यबल प्रमुखों के 3रे राष्ट्रीय सम्मेलन का उद्घाटन करेंगे. विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र के अवसर पर फ्रांस, इक्वाडोर, स्लोवाकिया और स्विट्जरलैंड के विदेश मंत्रियों के साथ द्विपक्षीय बैठकें की. ब्रिटेन ने ईरान समर्थित हुती विद्रोहियों के हमलों का मुकाबला करने के लिए सऊदी अरब को सीमित सैन्य सहायता देने पर सहमति जताई. और जापान एशियाई खेलों में महिला क्रिकेट के स्वर्ण पदक मुकाबले में आज भारत और श्रीलंका आमने सामने. राष्ट्रपति द्रौपदी मुर्मू आज गुजरात के एकता नगर में 72वें राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार फीचर फिल्म, गैर फीचर फिल्म तथा सिनेमा लेखन समेत विभिन्न श्रेणियों में दिए जाते हैं. सूचना और प्रसारण मंत्रालय की नई नीति के अनुसार ये पुरस्कार राष्ट्रीय राजधानी के बाहर दिए जा रहे हैं. एकता नगर में आयोजित समारोह में एक भारत श्रेष्ठ भारत की भावना दर्शाते हुए देश भर से सिनेमा जगत की प्रतिभाएं भाग लेंगी. हमारी संवाददाता ने बताया है कि राष्ट्रपति वरिष्ठ फिल्म अभिनेता अनंत नाग को वर्ष 2024 का दादा साहेब फाल्के पुरस्कार भी प्रदान करेंगी.
4: ऐतिहासिक 72वें राष्ट्रीय फिल्म समारोह के लिए भव्य मंच सज चुका है. यह समारोह वर्ष 2024 की सर्वश्रेष्ठ सिनेमाई कृतियों को सम्मानित कर रहा है. इस वर्ष की प्रमुख घोषणाओं में आर्टिकल 370 को सर्वश्रेष्ठ फीचर फिल्म चुना गया है, जबकि इसी फिल्म के लिए यामी गौतम ने सर्वश्रेष्ठ अभिनेत्री का खिताब जीता है. मलयालम फिल्म ब्रह्मयुगम के लिए ममूटी और हिंदी फिल्म चंदू चैंपियन के लिए कार्तिक आर्यन ने सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार हासिल किया है. राजकुमार पेरियासामी को फिल्म अमरन के लिए सर्वश्रेष्ठ निर्देशक और तेलुगु फिल्म कल की 2898 एडी को सर्वश्रेष्ठ लोकप्रिय फिल्म चुना गया है. रणदीप हुड्डा को स्वातंत्र्य वीर सावरकर के लिए सर्वश्रेष्ठ पदार्पण निर्देशक चुना गया है. गैर फीचर श्रेणी में मराठी फिल्म भंगार को सर्वश्रेष्ठ गैर फीचर फिल्म, संताली फिल्म आंगन के लिए रविराज मुर्मू को सर्वश्रेष्ठ पदार्पण निर्देशक और आनंद एल राय को स्टैच्यू ऑफ यूनिटी एकता का प्रतीक के लिए सर्वश्रेष्ठ निर्देशक चुना गया है. एकता नगर से चिराग भुरनिया के साथ अर्णाखुंड, आकाशवाणी समाचार, अहमदाबाद.
3: गृह मंत्री अमित शाह आज नई दिल्ली में राज्यों और केंद्र शासित प्रदेशों के मादक पदार्थ रोधी कार्यबल प्रमुखों के 3रे राष्ट्रीय सम्मेलन का उद्घाटन करेंगे. हमारी संवाददाता ने बताया है कि इस अवसर पर श्री शाह लखनऊ और देहरादून में स्वापक नियंत्रण ब्यूरो के नए क्षेत्रीय परिसरों का शिलान्यास भी करेंगे.
5: सामूहिक संकल्प साझा दायित्व विषय पर आधारित इस 2 दिवसीय सम्मेलन में मादक पदार्थ रोधी कार्यबल को सौंपे गए लक्ष्यों की प्रगति तथा देश भर में मादक पदार्थों की तस्करी और उनके दुरुपयोग से निपटने के लिए की गई पहलों पर चर्चा की जाएगी. कि इस सम्मेलन में 36 राज्यों और केंद्र शासित प्रदेशों के मादक पदार्थ रोधी कार्यबल के प्रमुख भाग लेंगे. इस चर्चा से भाग लेने वाले राज्यों, विभागों और

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు, సాంకేతిక సహకారం అందించారు సుమన్ మాలోత్. హలో అంటూ మీతో పలకరించడానికి నేనున్నాను మీ ఆర్జే ధనలక్ష్మి. కార్యక్రమంలో మొదట కాలర్ ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి? రాధాపాసి గారు, బాగున్నారా? బాగున్నామండి. ఈరోజు ఏ పాట, ఏ సినిమా? ఓకే అండి, టెలిఫోన్ ద్వారా చాలా మంది చిత్రగీతాలను పాడి మరీ మరీ వినిపిస్తున్నారు, మీ అందరికి ధన్యవాదాలండి. ఓకే అండి, మీరు చాలా మంచి వారండి. ఎక్కువ మీ అన్నల తమ్ముల గురించి ఆలోచిస్తారు. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: మరో కాలర్ మనకు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుండి? కాదర్ బాషా గారు, ఈరోజు ఏ సినిమా కోసం కాల్ చేశారు? క్రిమినల్. ఇందులో ఏ పాట అండి? ఏం చేస్తారండి మీరు? మీరేం చేస్తారు? టైలరింగ్ చేస్తారా? నెల్లూరు నుండి మీరు కాల్ చేశారు, మీకు చాలా ధన్యవాదాలండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: మరో కాలర్ మనతో ముచ్చటించడానికి లైవ్ లో ఉన్నారు. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడ నుండి?
1: సీతంపేట నుంచి మురుకుడు స్వరూప మేడం.
0: స్వరూప గారు బాగున్నారా?
1: బాగున్నాండి. మీరందరూ బాగున్నారా?
0: అందరం బాగున్నామండి. ఈ రోజు ఏ సినిమా, ఏ పాట విందామని కాల్ చేశారండి?
1: ఈ రోజు కూలి నెంబర్ వన్ సినిమా నుంచి అన్న పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ మీకేనండి. ధన్యవాదాలు.

0: మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి అండి?
1: నేను నాగేశ్వరరావు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్ రావు సార్, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి మీకు ఈరోజు?
1: నాకు ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుమల బ్రహ్మోత్సవాలు చెప్తున్నారండి. ఈ రోజుని బట్టి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు లైవ్ కార్యక్రమం తిరుపతి వాళ్ళ సౌజన్యంతో ఇస్తున్నారండి. ఇవాళ రథోత్సవం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇన్నాను భక్తి పూర్వకంగా వెళ్తాను. భక్తితోనే నేను ఇవాళ వెంకటేశ్వర స్వామి వైభవ పాట పెట్టి
0: ఓకే అండి. మీరు కోరిన పాట వస్తుంది, ఒక వాణిజ్య ప్రకటన అనంతరం వినండి.
2: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా, ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు

0: ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: ఆర్బీఐ అంటుంది, BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలు, మీ మాటతో పాట టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోత లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో సార్, ఎవరు, ఎక్కడ నుండండి? మంగ్య గారు, ఈరోజు ఏ పాట కావాలండి, ఏ సినిమా నుంచి? ఓకే అండి, పెళ్లి కానుక చిత్రం నుంచి మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు. నేను సుబ్బాయిగూడి నుంచి అన్నపాత్రలు మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారండి?
1: ఈరోజు నాకు నుంచి జననీ శివకావి అనే పాట కోరుకుంటున్నానండి. అమ్మవారు
0: నర్తనశాల ఈ చిత్రం నుంచి అండి.
1: నర్తనశాల జననీ శివకావి.
0: సరే అండి, మీరు కోరిన పాట.
1: క్రీడ కార్యక్రమంలో అత్తగారి పెత్తనం అనే కథానికి ప్రసారం చేశారండి, చాలా బాగుంది. తర్వాత భూలోక అమృతం తేనె గురించి.
0: హలో, సరే అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో పాట ఫోన్ లైవ్ ప్రోగ్రామ్ వింటున్నారు. కార్యక్రమం తర్వాత శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి? అక్బర్ గారు బాగున్నారండి? ఏ సినిమా అండి ఈ రోజు మీరు కోరుకునే
2: సినిమా నుంచి? శ్రీమతి గారికి తీరని వేళ శ్రీవారి చెంతకు చేరని వేళ పూలు ఎందుకు మంచి గంధం ఎందుకు అనే పాట.
1: ఓకే అండి, మీరు కూడా చాలా బాగా పాడారు. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

హలో అంటూ మనతో పలకరించడానికి మరో శ్రోత ఆన్లైన్ లో ఉన్నారు. హలో అండి. నమస్తే సార్, ఎవరు ఎక్కడి నుండి? వెంకటేశ్వరరావు గారు బాగున్నారండి? ఈ సినిమా, ఈ రోజు ఏ సినిమా కోసం కాల్ చేశారండి? పాట అలాగే సార్. మీరు కూడా చాలా బాగా పాడుతున్నారు, మీకోసం పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: మేడం గారు, ధనలక్ష్మి మేడం గారు, నమస్తే అమ్మా.
0: నమస్తే సార్, ఎవరు, ఎక్కడి నుండి సార్?
1: నా పేరు సుల్తాన శ్రీనివాస్, వెంకటేశ్వర కాలనీ కిన్నర స్టేట్ ఏరియా నుంచి మేడం గారు.
0: నమస్కారం అండి. ఈ రోజు ఏ చిత్రం పాట కావాలండి?
1: నాకు రైతు బిడ్డ సినిమాలో నుంచి మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మిన ఫలితం ఉందిరా అనే పాట కావాలి మేడం గారు.
0: ఓకే అండి, వచ్చేస్తుంది, మరి వినండి.
1: ఇది మా అమ్మగారి కోసం మేడం గారు.
0: అలాగే అండి, వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు మేడం గారు.
0: ధన్యవాదాలండి.
2: ఫలితముందిరా నాన్న.

హలో హలో అండి. నమస్కారం అండి. ఎవరు, ఎక్కడ నుండి? నరసింహారావు గారు బాగున్నారా? బాగున్నామండి. ఈరోజు ఏ సినిమా, ఏ పాట అండి? ఓకే అండి, పెళ్లి. ఈ సినిమా నుండి మీరు కోరిన పాట వచ్చేసింది, వినండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ మండలం.
0: శ్రీనివాసరావు గారు బాగున్నారా?
1: బాగున్నాను
0: సార్. మీకు ఏ సినిమా నుంచి పాట కావాలండి?
1: నాకు నేరం నాది కాదు ఆకలి ఈ సినిమాతో చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట. మంచిని సమాధి చేస్తారా, ఇది మనసులు చేసే పనినా? మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి. ఏ లోపం లేని వారు ఎవరో చూపండి. ఈ పాట వేయండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుండి?
1: ఆర్టీ కాలనీ పాతపల్లంత నుంచి శారదా సంపత్ గారు మాట్లాడుతున్నానండి. బాగున్నారా?
0: బాగున్నామండి. శారదా సంపత్ గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారండి? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేసింది, వినండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడండి? సతీష్ గారు బాగున్నారండి?
3: బుధవారం గురువారం డాక్టర్ గారి సలహాలు వస్తూ ఉంటాయి కాబట్టి మంచి మంచి కార్యక్రమాలు కూడా ఇప్పుడు తిరుపతిలో తాళకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
2: అవునండి,
3: అది వింటుంటే నిజంగా తిరుపతి మాడ వీధుల్లో
2: మనం కూడా తిరిగినట్టు కనిపిస్తా ఉంటుంది.
3: అనుభూతి కలుగుతుంది.
2: అవును సార్, అవును. మీకు ఈ రోజు ఏ పాట సార్?
3: సందర్భంలో నాకు ఆటోగ్రాఫిక్ మెమరీస్ తో గుర్తుకొస్తుంది అనే సినిమా పాట వినిపించాను మేడం.
2: ఓకే అండి.
3: మా చిన్ననాటి మిత్రులు ఇద్దరు కూడా పాపం మిస్ అవుతారు, వాళ్ళ జ్ఞాపకాలు చేసుకుంటే పాట.
2: ఓకే అండి, చాలా ధన్యవాదాలండి. మంచి పాట కోరుకున్నారు, వేస్తున్నా వినండి.
3: నమస్తే.

0: హలో అంటూ మరో కలర్ మనతో ముచ్చటించడానికి రెడీగా ఉన్నారు. హలో అండి.
1: హలో నమస్తే అండి.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుండి అండి? గన్నవరం నుంచి అండి. పుల్లారావు గారు, ఈ రోజు ఏ సినిమా నుంచి పాట? ఓకే అండి, మీరు కొన్ని పాట వచ్చేస్తుంది, వినండి. ధన్యవాదాలండి మీకు.

మనతో ఈ రోజు ముచ్చటించడానికి లాస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుండి? సార్ ఈరోజు ఏ సినిమా నుంచి పాట వినాలని కాల్ చేశారండి? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఇంతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు, సాంకేతిక సహకారం అందించారు సుమన్ మాలోతు. హలో అంటూ మీతో ముచ్చటించిన నేను ధనలక్ష్మి. కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగాన శీర్షికన కృష్ణ ప్రొడక్షన్స్ వారి అర్జున్ ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. సంగీతం మన శర్మ, సాహిత్యం అందించారు వేటూరి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, ఉదిత్ నారాయణ, చిత్ర శ్రేయ ఘోషాల్, స్వర్ణలత, ఉన్నికృష్ణన్. వినండి కృష్ణ ప్రొడక్షన్స్ వారి అర్జున్ చిత్రం నుంచి పాటలు ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన.

0: ఈ ఉదయం 10:03 తెలంగాణ సమగ్ర సవరణ ఎస్ఐఆర్ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ సేకరణ గురించి శ్రోతల సందేహాలకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ ఉదయం 10:03
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింత వరకు కృష్ణ ప్రొడక్షన్స్ వారి అర్జున్ చిత్రం నుంచి ఈనాటి ఏక చిత్రగానం శీర్షికను విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం మణిశర్మ, గానం

వ్యాక్సిన్ సరైన పరిష్కారం కొన్ని వివరాలు మీరు ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చును. అనంతరం క్యాన్సర్ రోగుల సంక్షేమ అవగాహన, ఈ అంశం గురించి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రాము తాములూరు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె. నాగలక్ష్మి.

ఈ ప్రసారంలో సాయంత్రం 4 గంటలకు జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే. మధుమంజరి చిత్రగీతాలతో కూర్చున్న కార్యక్రమంలో వింటారు సమర్పణ శ్రీమతి బి శృతి.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఎస్ఐఆర్ గురించి సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలకై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085 2324085 2955 0923. వినండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. శ్రోతలకు నమస్కారం. రాష్టంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ సమయంలో ఫామ్ సమర్పించలేకపోయిన ఓటర్లకు మరొక అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం వారు కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యం. ఈ సందర్భంగా ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో భాగంగా కొత్త ఓటర్ నమోదు, సవరణ, చిరునామా మార్పు వంటి అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 3 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్

0: గురించి ఎస్ఐఆర్ లో భాగంగా ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందొచ్చు. నమస్తే సార్.
1: నమస్తే
0: సార్. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లో ఎన్యురేషన్ ఫేజ్ ఇంటింటి గణన దాటి రెండవ దశల్లో నోటీస్ అలాగే క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ ఫేజ్ లో మనం చేరుకున్నాం. ఇప్పుడు అసలు క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే ఏంటి?
1: డ్రాఫ్ట్ ఏదైతే పబ్లిష్ చేశామో దాంట్లో పేర్లకి తర్వాత ఏదైనా తప్పులు సవరణలు అవన్నీ ఉంటే వాటి కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరైతే నేమ్స్ పేర్లు రాలేదో డ్రాఫ్ట్ రోల్లో వాళ్ళు ఫామ్ 6 కింద పెట్టుకోవచ్చు. తర్వాత 7 కింద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వేరే ఓటర్ది అతను ఓటర్ కాదు ఈ పరిధిలో అని చెప్పడానికి దానికి ఫామ్ 7, తర్వాత చిరునామా మార్పుకి వాటి కోసం ఫామ్ 8. ఈ విధంగా ఫామ్ 6, 7, and 8 వాటిని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కింద పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అది ఈ నెల వచ్చే నెల అక్టోబర్ 5 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ అనేది ఉంటుంది.
0: ఓకే సార్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను మెదక్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
2: అవును మేడం, ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే ఇది కొత్త వాళ్ళకు వర్తిస్తుందా లేకపోతే ఉన్న వాళ్ళకి ఏదన్నా తప్పులున్న చోట ఇది చేసుకోవాలా?
1: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అనేది అందరికీ వర్తిస్తుంది. 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా కానీ వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది అండి. ఓటర్ ఆల్రెడీ ఓటర్ అయిన వాళ్ళకి కొత్తగా మన డ్రాఫ్ట్ రోల్లో పేరు వచ్చిందో లేదో చూసుకోండి. మీరు పేరులో పేరు అందులో డ్రాఫ్ట్ రోల్లో లేనట్టయితే మీరు ఫామ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉన్నట్టయితే దాంట్లో మీకు ఏదైనా నోటీస్ అందినట్టయితే దానికి మీరు సమాధానం ఇస్తూ చేయాల్సి వస్తుంది. అందరికీ 18 ఏళ్ళు నిన్నటి వారు అందరికీ వర్తిస్తుంది ఎస్ఐఆర్ అనేది.
2: సార్ ఇప్పుడు కొత్త ఇప్పుడు మీరు అన్నట్టు 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడల్ని పేరు తీసుకోలేదు, తీసుకోవచ్చా? ఛాన్స్ ఉంటుందా?
1: ఫామ్ 6 కింద అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరైతే మీరు ఆల్రెడీ ఓటర్ కదా, మీ పోలింగ్ స్టేషన్ లో మీరు ఓటరే కదా, మీ పోలింగ్ స్టేషన్ లో
0: కట్ అయినట్టుంది సార్ కాల్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
3: వేడుక నుంచి మాట్లాడుతున్నా అండి.
0: చెప్పండి మీ సమస్య సార్, వింటున్నారు సిఇఓ గారు.
3: మేము ఓటర్ సిస్టమ్ లో ఎంటర్ చేయించామండి. చేయిస్తే కలెక్షన్స్ ఉన్నాయండి. మా బిఎల్ఓ గారు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు కలెక్టర్ గారు దాకా పోతుంది, ఓటర్ సిస్టమ్ మీకు పేరుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పుకొచ్చారండి వాళ్ళు.
1: మీ పేరు ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉంది కాబట్టి డ్రాఫ్ట్ రోల్లో ఇబ్బంది ఏం లేదు. అందులో ఏమన్నా మీరు మార్పులు చేసుకోవాలి అనుకుంటే పేరు మార్పులు లేకపోతే అడ్రస్ మార్పులు అలా చేసుకోవాలనుకుంటే ఫామ్ 8 అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఫామ్ 8 అనేది మీ బిఎల్లోకి సమర్పించవచ్చు.
3: మా నాన్నగారి పేరు
1: దానికి
3: కరెక్షన్ చేయమన్నాను.
1: దానికి మీకు నోటీస్ ఏమైనా వచ్చిందా?
3: ఏంటండి,
1: నోటీస్ వచ్చినట్టయితే ఆ నోటీస్ కి సమాధానం
3: రెస్పాన్స్ కూడా ఇచ్చామండి. రెస్పాన్స్ కూడా ఇచ్చాము.
1: ఓకే,
3: ఏమన్నానంటే ఆధార్ కార్డును 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని, మా పెన్షన్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయమన్నారు. రెండు చేశామండి. చేస్తే కలెక్షన్స్ ఉంటుంది, కలెక్టర్ గారు దాకా పోతుంది, మీరు తిరగలేరు అని చెప్పుకొచ్చారండి. ఇక మీకు ఏదైనా ఫారం పెట్టి వెళ్తారంటే పాస్పోర్ట్ ఉంది కానీ అది ఉపయోగపడుతుంది కానీ ఓటర్ ఐడి కార్డు ఎవరెవరు చేస్తారని అన్నారు. ఇక మేము ఎలా కూడా ఊరుకున్నామండి, ఏం చేయమంటారు?
1: మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏవైతే పాస్పోర్ట్ తర్వాత ఇతర డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి అది ఈఆర్ఓ వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు దానికి సంబంధించిన ఏం చేయాలి అనేది విషయం పైన కలెక్టర్ వరకు పంపిస్తారు. అది కలెక్టర్ అక్సెప్ట్ చేస్తారు. అది మీ పేరు డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పకుండా రోల్ లెక్క వచ్చేస్తుంది అండి, ఫైనల్ రోల్ లెక్క. ఓకే,
3: ఒకవేళ మేము ఏదో కానీ చేయలేకపోయాం అనుకోండి, మా ఓటు ఇబ్బంది లేదు కదా?
1: అదే, మీ నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకేం ఇబ్బంది లేదండి. ఓకే.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్తే. మేడం, నేను సుశీల్ మాట్లాడుతున్నా, మా హైదరాబాద్ చింతల నుండి. మేడం నా డౌట్ ఏంటంటే ఎస్ఐఆర్ అప్లై చేశాను, నా పేరు వచ్చింది అంటే

0: కొత్త కార్డు యాక్టివేట్ అయినట్టుంది. దాంతో నాది ఏరియా నేనుండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. అయితే నేను ఫామ్ 8 పెట్టాను, నేను అప్లై చేశాను, బిఎల్ఓకి ఇచ్చాను హార్డ్ కాపీ. అయితే మొన్న రీసెంట్ గా పిలిచారు, కానీ ఏదో వేరేది ఏదో 10th సర్టిఫికేట్ అది తీసుకుని అది అది కాదంట. మరి నాకు యాక్చువల్ గా నా ఏరియా చేంజ్ అవ్వాలి, నేను ఉండే ఏరియా కాకుండా వేరే ఏరియా వచ్చింది. ఇంటి నెంబర్ కరెక్ట్ ఉంది కానీ నేను ఉండేది రామకృష్ణ నగర్, కానీ అంబేద్కర్ నగర్ అని వచ్చింది. మా వైఫ్ ది కూడా సేమ్ అదే ప్రాబ్లము. ఆన్లైన్ లో కూడా నేను సబ్మిట్ చేశాను సార్, ఆన్లైన్ లో కూడా, కానీ ఇది అవుతుందా అవ్వదా మళ్ళీ ఎప్పుడన్నా?
1: మీకు నోటీస్ ఏమైనా ఇచ్చారు?
0: నోటీస్ ఏం రాలేదు సార్. మరి ఎస్ఆర్ అని ఏదో 10-digit నంబర్ వచ్చింది, దాన్ని ఆన్లైన్ లో చెక్ చేస్తే కనబడట్లేదు.
1: నోటీస్ రాలేదంటే మీ పేరు ఆల్రెడీ ఉంది అందులో, మీకు వచ్చిన ఏదైతే ఉందో పాత దాంట్లో అడ్రస్ తప్పు అంటున్నారు కాబట్టి అడ్రస్ మార్పు కోసం మీరు ఫామ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. మీ బిఎల్ఓ
0: నేను
1: ఫామ్ 8 పెట్టుకుంటే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు కదా ఫామ్ 8 కి, ఈ అడ్రస్
0: ఇచ్చాను, ఫామ్ 8 హార్డ్ కాపీ ఇచ్చాను, ఆన్లైన్ లో కూడా అప్లై చేశాను నేను.
1: సరే, ఇంకా ఫామ్ 8 ఇచ్చారు కాబట్టి ఇంకా మీరు సంతృప్తిగా ఉండొచ్చు. ఏం అది ఫైనల్ రోల్ లేక వస్తుందండి,
0: అంటే ఇంకా ప్రాసెస్ లో ఉంది అంటే ఖచ్చితంగా అవుతుంది అంట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మ్యామ్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. శ్యామ్ సుందర్ అండి.
2: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
3: నమస్కారం సార్.
1: చెప్పండి శ్యామ్ సుందర్ గారు, చెప్పండి
3: సార్. మాకు ఊర్లో ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి సార్. అయితే ఊర్లో ఒక్కటే పెట్టుకున్నాం మేము. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న దానికి మాకు 4 ఓట్లు ఉన్నాయి. ఒక బాబుకు నోటీస్ వచ్చింది, రెస్పాన్స్ ఇచ్చినాము, అయిపోయింది సార్. ఇంకా 3 ఓట్లకి రాలేదు, ఇంకా బిఎల్ఓ మాకు నోటీస్ రాలేదు. ఇచ్చేస్తే ఇంకో చోట కూడా క్లిక్ క్లోజ్ చేసేసుకోవాలని మేము.
1: మీకు ఓటు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు, ఊర్లోనో హైదరాబాద్ లో పెట్టుకోవాలనుకున్నారు?
3: ఊర్లోనే పెట్టుకున్నాము, హైదరాబాద్ లో క్లోజ్ చేసేసాము. మా ఒక 4 ఉన్నాము, ఈ 4 ఓట్లలో ఆ చిన్న బాబుకు నోటీస్ వచ్చి క్లోజ్ చేసేసినాము, ఇంకా 3 నోటీస్ రాలేదు.
1: అంటే మీరు ఇక్కడ నోటీస్ అనేది ఎవరైతే ఇక్కడ ఓటర్ గా పెట్టుకున్నారో వాళ్ళకు నోటీస్ వస్తుందండి. మీకు నోటీస్ ఇక్కడ రాలేదంటే మీది ఇక్కడ లేనట్టు, అదొకటి. తర్వాత మీరు ఊర్లో వచ్చింది కాబట్టి ఓటర్ మీది ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా నోటీస్ వచ్చింటే దానికి రెస్పాండ్ కానీ మీరు. ఓకే,
3: అక్కడ అయితే ఏం లేదు, ఇక్కడనే నోటీస్ ఉన్నాము క్లోజ్ చేసుకోవడానికి.
1: మీరు రెస్పాండ్ కాకూడదు, ఇంకా ఈ నోటీసులు కి రెస్పాండ్ కావద్దని, ఇంకా క్లోజ్ అయిపోతాయి ఇవి. ఓకే,
3: అదే మళ్ళీ మాకు అట్లనే 2 ఓట్లు ఉండి మళ్ళా మీరు క్లోజ్ చేసుకోలేదని చెప్పి మా మీద ప్రాబ్లం చేస్తారు అట్లానే.
1: ఇక్కడ నోటీస్ వస్తే రెస్పాండ్ కావద్దండి, అది దానికి ఆటోమేటిక్ గా కట్ అయిపోద్ది. మీరు ఊర్లో పెట్టుకున్నారు, ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. అక్కడ ఊర్లో పెట్టుకున్నారు కాబట్టి అక్కడ ఉంటది. ఓకే,
3: ఇక్కడ నేను అప్లికేషన్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఫామ్ కి.
1: సరే సరే, ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నా పేరు రాములు, ఫిజియాజిగూడ. నేను బ్లైండ్ ఇచ్చేసి ఇచ్చాను ఫిజియాజిగూడలో ఓటు, అది ఫామ్ ఇచ్చారు మేడం, కానీ అది ఎక్కడ ఎవరికి ఇవ్వాలని మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. 2 మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఎవరు ఎవరు తీసుకోవట్లేదు. అసలు డేట్ అయిపోయింది, కొంతమంది తెలియదు అంటారు, నేను ఇన్ఛార్జ్ నేను కాదు.
2: మీ మొబైల్ నెంబర్ చెప్తారా రాములు గారు?
4: నా నెంబరా మేడం? 9949 7 0 7 7 0 7.
1: సార్ మీకు ఇబ్బంది అయింది ఇప్పుడు, మీకు డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చూసుకున్నారా?
4: అది వాళ్ళు ఫామ్ ఇచ్చారు నాకు.
1: ఏం ఫామ్ ఇచ్చారు? ఫామ్ 6 7
4: ఫామ్ అంటే ఓటు ఆల్రెడీ ఉంది నాకు ఇక్కడ, ఉంటే ఫామ్ ఇచ్చారు కానీ మరి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరు అక్కడ ఎవరు ఉండట్లేదు.
1: అదేమా ఫామ్ ఫామ్ ఏమైనా ఇచ్చారు? దాంట్లో ఏమైనా మీకు నోటీస్ లాంటిదా? అది మా నోటీస్ అంటే అందులో రాసి ఉంటది
4: నోటీస్ గారు. ఫస్ట్ ఫామ్ ఇచ్చారు కదా సార్
1: ఎనిమిరేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి అది ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎనిమిరేషన్ ఫామ్ అనేది పూర్తయి 1 అయింది. ఎనిమిరేషన్ ఫామ్ మీరు డీటెయిల్స్ నింపి ఇస్తే అది డ్రాఫ్ట్ రోల్ లో ఉంటది. మీ పేరు ఉందా లేదా చూసుకోండి. డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఫస్ట్. తర్వాత డ్రాఫ్ట్ రోల్లో లేని పక్షంలో మీరు ఫామ్ ఇవ్వలేదని అర్థం. కాబట్టి మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కొత్త ఓటర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది ఫామ్ 6. ముందు ఓటర్ జాబితాలో చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది బిఎల్ఓ పరిధిలో ఉంటుంది, అందులో మీ పేరు ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి.

0: ఉన్నట్టయితే ఇబ్బంది లేదు, లేనట్టయితే మీరు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోండి.
1: అది ఎప్పటిదాకా ఉంది ఆ డేట్?
0: వచ్చే నెల 5వ తారీఖు వరకు, 7వ తారీఖు వరకు, అక్టోబర్ 7 వరకు.
1: ఇక తర్వాత ఉండదు,
0: తర్వాత నవంబర్ లో మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు. నవంబర్ 10 తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి తొందరగా పెట్టుకోండి మీరు. ఓకే.
2: హలో,
3: నమస్కారం నీలిమ గారు.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి?
3: రోషన్ రెడ్డి గారితో మాట్లాడాలి. ప్రభాకర్ రావు అండి, అల్వాల్ నుంచి.
0: చెప్పండి ప్రభాకర్ రావు గారు.
3: నమస్కారం సార్. సార్, మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీ ఇంత అవన్నీ రేడియోలో అన్నిట్లో చేస్తున్నారు. మొన్న మధ్య కొద్ది రోజుల కింద 15 డేస్ బ్యాక్ అన్ని మీడియాలో వచ్చింది, ఎవరైనా వీలు కాని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే నోటీస్ తోని సరి చేసుకోవచ్చు అనేది. దాని గురించి ఒకటి మీ దృష్టికి తీసుకురావాలండి. చాలా పెద్దవాళ్ళు మా నేబరు, నాకు వచ్చింది, నేను వెళ్ళాను పర్సనల్ గా. ఆయన వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళ కాగితాలు అన్ని తీసుకొని వెళ్ళారు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు. వాళ్ళు అలా ఏం కుదరదు, వాళ్ళందరూ రావాల్సిందే
0: అంటూ
3: చేసిన ప్రకారం కమ్యూనికే అందరికి తెలిసి ఏంటంటే, ఎవరైనా కనీసం ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వెళ్ళొచ్చు డాక్యుమెంట్స్ అని చెప్పించారు మొన్న మధ్య మీరు, కానీ మున్సిపల్ ఆఫీస్ అల్వాల్లో.
0: సరే, నోట్ చేసుకున్నాము, చెప్తామండి. మున్సిపల్ ఆఫీస్ అల్వాల్ వాళ్ళకి కూడా చెప్తాం మేము, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఒక్కరు వెళ్తే సరిపోద్ది అందరి తరఫున. ఓకే,
3: ధన్యవాదాలు సార్. మీ దృష్టికి
0: చెప్తామని.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో, సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
4: నేను కేర్ అనేది ఉస్మాన్గంజ్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి
4: సార్. 22/7 నాడు మేము ఆన్లైన్ లో మేము ఇది చేసినాం సార్, మన మీ షోలో ఓటు ఇది చేసినాం, అప్లికేషన్ పెడుతున్నాం సార్. మాకు ఇంతమంది నోటీసు, మన ఇంకా SMS మెసేజ్ ఏం రాలేదు
0: సార్ మాకు. మీరు జూలైలో దేనికోసం పెట్టుకున్నారు? ఫార్మ్ 6 ఫార్మ్ 7 ఫార్మ్ 8 ఏది పెట్టుకున్నారు?
4: మామూలుగా ఇప్పుడు దీనికోసం ఫార్మ్ అప్లికేషన్ మీరు ఫార్మ్ ఇస్తారు కదా, దానికోసం అనమాట.
0: కాదండి, కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అడ్రస్
4: మారాలండి?
0: పాతది అంటే ఎనిమిరేషన్ ఆల్రెడీ డ్రాఫ్ట్ రోల్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. డ్రాఫ్ట్ రోల్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేశాము, అందులో మీ పేరు ఉందా?
4: ఇంకోసారి 1950 ఎంత సేఫ్ రింగ్ వచ్చినా మీరు కాల్ అసలు ఎక్సెప్ట్ లేదు సార్, అది చూసుకోం సార్.
0: అదే చెప్తామండి, 1950 టోల్ ఫ్రీ నెంబర్, అది చాలా మంది కాల్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి మీకు అందకపోవచ్చు. చెప్తాం మీరు
4: ఫోన్ మొన్న 3 రోజులు ట్రై చేశాను సార్, కనీసం 15 నిమిషాలు రింగ్ వస్తుంది, కాల్ ఇంతమంది రిజ్బాద్ దయచేసి మీరు తీసుకుంటారు అది.
0: సరే సార్, ఓకే,
4: వెల్కమ్ సార్,
0: థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం,
0: చెప్పండి. చెప్పండి.
5: పేరు మచ్చిక సుదర్శన్, మాది వరంగల్ జిల్లా సంగమాలం ముమ్మిడివరం గ్రామం మేడం.
0: చెప్పండి చెప్పండి.
5: అదే మాది ఓట్ల మీద, ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు, నేను ఓటు వేస్తానా? ఈ ఓటు వేసుట్ల భాష తప్పులు రాసి మీది రిజెక్ట్ అయింది అంటే మొన్న కార్యదర్శి వచ్చి మళ్ళా సంతకాలు పెట్టించుకొని ఆధార్ కార్డు ఈ జిరాక్స్ ఇట్లా తీసుకొచ్చాను సార్.
0: ఆధార్ కార్డ్ తో పాటు వేరే డాక్యుమెంట్, మీకు ఏదైనా
5: డాక్యుమెంట్ కూడా ఇచ్చాను సార్.
0: ఫ్యామిలీ పెన్షన్
5: ఇట్లా పేర్లు తప్పులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కరెక్ట్ కదా సార్? వాళ్ళు చదువుకునే ఎడ్యుకేటెడ్.
0: అదే అదే, పేర్లు తప్పులంటే 2002 పేరు ఒకలాగుండి ఇప్పుడు పేరు వేరేలాగుంటే అది తప్పు కింద తీసుకుంటారు.
5: అట్లా మా ఇంట్లో 3 అయినాయి సార్.
0: అదేమా, 2002 అప్పుడు తప్పు
5: అట్లా కావద్దు కదా సార్, ఏదో తెలుసు మంచి మాటలు చెప్తే వాళ్ళు భాష తప్పు కొట్టితే మా ఓటు రిజెక్ట్ అయ్యేటాన్ని కట్టాలి.
0: సరే సార్, ఇప్పుడు కరెక్ట్ గా రాసి ఇచ్చేసాడు మీ పేరు, ఆ పేరుతో కరెక్షన్ ఏ విధంగా ఇస్తున్నారు దాని ప్రకారం పేరు వచ్చేస్తుంది. ఓకే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
6: వరంగల్ బాలనగరం.
2: చెప్పండి అమ్మా.
6: దేని గురించి?
2: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియలో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి తెలంగాణ రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి SIR లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి మీకు ఏమైనా సందేహాలుంటే నేరుగా CEO గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: మేడం, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ తోటి ఒక చిన్న డౌట్ ఉంది మేడం.
0: చెప్పండి చెప్పండి
7: సార్. గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, చెప్పండి.
7: అయితే ఫార్మ్ 6 వాళ్ళకు డ్రాఫ్ట్ లిస్ట్ లో

0: రాలేదు వాళ్ళది. ఫార్మ్ సిక్స్ వాళ్ళు ఆన్లైన్ లో కూడా అవ్వట్లేదు, వీళ్ళు ఫార్మ్ సిక్స్ ఇవ్వట్లేదు, ఇది అయిపోయినా ఫార్మ్ సిక్స్ ఇస్తామంటారు. ఇది అయిపోయిన ఫైనల్ టచ్ చేస్తుంది కదా సార్ ఫార్మ్ సిక్స్.
1: మీ బేలో దగ్గర ఫార్మ్ సిక్స్, మీ బేలో దగ్గర ఫార్మ్ సిక్స్ ఉంటది, ఫార్మ్ సిక్స్ తీసుకోండి. ఫార్మ్ సిక్స్ ఒక మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి మీరు, లేని పక్షంలో మీరు ఆన్లైన్ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. ఆ ఫామ్ సిక్స్ లో ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ గా డీటెయిల్స్ పెట్టండి, దాంతో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి అది కూడా అటాచ్ చేసి డిక్లరేషన్ ఫామ్.
0: ఏమేమి సబ్మిట్ చేయాలి సార్ ఫామ్ సిక్స్ వాళ్ళు?
1: ఫామ్ సిక్స్ ఇస్తారు, ఫామ్ సిక్స్ తో పాటు డిక్లరేషన్ ఫామ్ అనేది సపరేట్ గా ఉంది, అది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఇవ్వాల్సి వస్తుంది.
0: డిక్లరేషన్ ఫామ్ కూడా వీళ్ళే ఇస్తారా సార్?
1: తీసుకోండి, బిఎల్ఓ దగ్గర తీసుకోవచ్చు మీరు.
0: మరి బిఎల్ఓ వాళ్ళు మాకు రాలే తర్వాత అంటున్నారు సార్, అది
1: మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ చెప్పండి ఎక్కడ అది?
0: ఇది వరంగల్ సార్, గిరిమాజిపేట స్కూల్ దగ్గర జీడబ్ల్యూఎంసీ కమ్యూనిటీ కాంప్లెక్స్ 13 పోలింగ్ స్టేషన్ నెంబర్.
1: 13 పోలింగ్ స్టేషన్ చెప్తామండి, ఆ బిఎల్ఓ కూడా చెప్తాము. మీరు ఫామ్ తీసుకోండి, ఫామ్ సిక్స్, దాంతో పాటు డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకొని ఫిల్ చేసి ఇచ్చేసేయాలి మీరు. ఓకే
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నేను ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రేడియో కార్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం,
1: చెప్పండి.
3: 9/7 నేను ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను సార్, డ్రాఫ్ట్ ఫోర్ లో వచ్చింది, తర్వాత వాళ్ళు నోటీస్ చేయలేదు, తర్వాత విన్న తర్వాత నోటీసులు ఇస్తున్నారంటే వెళ్ళి ఆ కన్సల్టెంట్ దగ్గర వెళ్ళి తీసుకున్నాను, మ్యాపింగ్ లేదన్నారు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది అంటే 2002 మలక్పేట్ కన్స్టిట్యూషన్ లో ఉంది, తర్వాత రీఆర్గనైజ్ తర్వాత 2008 ఎల్బీ నగర్ వచ్చింది. ఈ మధ్యలో మా పేర్లు 2002 ఉంది కానీ అప్పుడు కార్డ్ నెంబర్స్ ఏం లేదు, అదే వాళ్ళకి మేము చెప్పాము, తర్వాత అది అప్లికేషన్ రావని తీసి రిప్లై కూడా ఇచ్చాను, అక్కడ మరి తీసుకున్నాను. మరి ఈ విషయంలో అవుతుందో లేదో నాకు తెలియదు, అది చెప్పండి.
1: మీరు ఆల్రెడీ ఇప్పుడు అనామాలీస్ కింద మీ పేరు గుర్తించారు. అనామాలీస్ అంటే 2002 పేరు ఒకలాగా ఉండడం, తర్వాత ఇప్పుడు వేరేలాగా ఉండడం అనేది, తర్వాత వేరే కొన్ని ఇబ్బందుల వల్ల అది మీకు నోటీస్ అనేది ఇచ్చారు. ఆ నోటీస్ కి రిప్లై ఇచ్చారు కాబట్టి రిప్లైతో పాటు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో 11 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ మీరు ఇచ్చినట్టయితే ఆ డాక్యుమెంట్ తీసుకుని మీ పేరు ఫైనల్ రోల్లోకి వచ్చేట్లుగా చూస్తామండి. ఓకే,
2: హలో నమస్తే అండి, మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నా పేరు మంగళ వెంకటే, నేను రాజుగారు వస్తాను ఇళ్ళంపేట మేడం. అయితే నేను మామూలుగా తాండ్రు హిజాబాద్ పల్లి, అయితే నేను ఇక్కడికి వచ్చి కూడా 35 దాటిపోయింది, నేను పిల్లలో ఉంటి. అయితే ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చింది, నోటీస్ వచ్చింది అన్నది కానీ బిఎల్ఓ ఇయ్యలే. అయితే నేను ఎంఏ ఎల్ఎల్బి డిస్కంట్ ఉస్మాన్ యూనివర్సిటీ, అయితే నాది నోటీస్ ఇయ్యలేదు కానీ నేనే పోయి ఇయ్యాలంట. నేను 10th మెమో అడిగింది, 10th బొమ్మ ఇస్తా అంటే నేను నువ్వే ఇయ్యాలి, వచ్చి రావాలి అన్న బిఎల్ బిరదు కూడా అది నా రాజు గుగల్ప మేడం.
1: మీ బిఎల్ఓ, మీ బిఎల్ఓకైనా చెప్పేదమ్మా, బిఎల్ఓకైనా మీరు ఇవ్వచ్చు డాక్యుమెంట్స్, లేకపోతే ఎక్కడైతే వాళ్ళు
4: ఏం చెప్పిందంటే రాజు రాజా స్కూల్ దగ్గర వాళ్ళ ఆఫీస్ లో ఇవ్వాలి, మీకు కూడా తీసుకుంటారా అని చెప్పిందా, మీరు ఫోన్ చేసిన
1: నా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాయండి డాక్యుమెంట్స్.
4: నేను డ్యూటీ ఉంటాను సార్, మా అమ్మాయితో పంపిస్తే తీసుకోలేదు.
1: చెప్తామండి, మీ అమ్మాయితో పంపించచ్చు, మీ బంధువులతో ఎవరితో అయినా మీరు పంపించచ్చు కూడా.
4: అదే మా అమ్మాయి అట్టే వెళ్తుంది, ఆఫీస్ కి వెళ్తుంది, నేను సీఏ చేస్తుంది, ఆల్రెడీ జాబ్ వెళ్తూ
2: అట్టేస్తుంది. సీఈఓ గారు చెప్తానన్నారు ఆ బిఎల్ఓకి, మీరు మీ అమ్మాయితో మీ ఫార్మ్స్ పంపించండి.
4: ఇది ఏం పంపించాలి చెప్పు, 10th డిగ్రీగా
1: 10th సర్టిఫికేట్, ఇంకా ఏదైనా అదర్ డాక్యుమెంట్, మీరు జాబ్ పనిచేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎంప్లాయీ ఐడి కార్డు ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇవ్వచ్చు. ఓకే,
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి.
1: నమస్తే అండి, నమస్తే, చెప్పండి
5: సార్. నేను ఓరేడి ప్రభాకర్ రాణి ఫ్రమ్ ప్రస్తుతం బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
5: అయితే మాది మా అల్లుడికి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ, అమ్మాయి కిన్ను అల్లుడి కిన్ను. మాదే వాళ్ళదేమో అక్కడ మన శేరిలింగంపల్లి మున్సిపల్ లో ఆల్ ఇండి కాలనీ అని ఉంది.
1: చెప్పండి.
5: హెచ్యు బస్ డిపో ఎదురుగా సుదర్శన్ రెడ్డి కాలనీ, ఆల్ ఇండి కాలనీ, అక్కడ ఓటర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఇక్కడ చేయించుకోవాలంటే ఏం ప్రొసీజర్ ఏమిటి?
1: మీరు బెంగళూరు మార్చుకోవాలంటే అక్కడ బెంగళూరులో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫార్మ్ ఎయిట్ కింద మీరు మార్చుకోవచ్చు. అక్కడ
5: ఫార్మ్ ఎయిట్
1: అక్కడ ఇచ్చి ఈ అడ్రస్ నుండి అడ్రస్ మార్చుకో మారుస్తున్నట్టు మీరు ఫార్మ్ ఎయిట్ సమర్పించచ్చు అక్కడ బెంగళూరులో. ఓకే
5: అయితే ఇంకోటి అయితే అప్లై చేయ

0: చేశాం. చేసిన తర్వాత వాళ్ళు ఏమి రెస్పాన్సిబుల్ లేదు. తర్వాత మళ్ళీ మెసేజ్ ఏమి ఇచ్చారంటే జనవరి నుంచి అవుతుంది మీకు, జనవరిలో మళ్ళీ చేసుకోండి అన్నారు. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే వాళ్ళకి జనవరి నుంచి చేస్తారు, అది ఎంతవరకు నిజమేనా?
1: లేదు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఫామ్ 8 అనేది, ఇప్పుడు కూడా తీసుకుంటారు. మీరు అడ్రస్ మార్పు అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ 8 లో ఫిల్ చేసి ఇచ్చేసేయండి అక్కడ. దాంతోపాటు వేరే ఈ స్టేట్ నుండి ఆ స్టేట్ కి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఫామ్ 8 తో పాటు అటాచ్ చేసి ఇవ్వాలి మీరు. ఓకే
0: సార్, సార్ సార్ నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్.
1: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు భగవన్ అండి, కరీంనగర్ జిల్లా. అయితే నాకు బిఎల్ఓ నుంచి లెటర్ వచ్చిందండి.
1: చెప్పండి.
2: హలో చెప్పండి, భగవన్ గారు వింటున్నారు సార్.
3: మాకు లెటర్ వచ్చింది, లెటర్ కు దానికి సమాధానంగా మేము టెన్త్ మేమో ఉన్నాం, మా డాడీది మిస్ మ్యాచ్ అయిందని, మేము మిస్ మ్యాచ్ అయిందని చెప్పారు. చెప్తే మేము సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేశాము. అయితే ఇప్పుడు ఒకవేళ మాకు ఓకే అవుతుందా? ఓకే కాకపోతే ఫర్దర్ లా మనీ ఏం చేయాలి?
1: లేదు, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు బిఏలోనే ఫోన్ చేసి చెప్తారు, లేకపోతే ఆ ఏరియా ఏఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా మీకు ఫోన్ చేసి చెప్తారు కూడా. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఇంకేం ఇబ్బంది ఉండదు మీకు. ఓకే
3: ఓకే కాలేని పక్షంలో మళ్ళీ మీకు ఫర్దర్ లో ఏం చేయాలి?
1: ఓకే కాలేదనేది ఉండదండి, తీసుకుంటారు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు జానకి అండి, మేము ప్రస్తుతం నార్థింగ్ లో ఉన్నాము, మాది ఎస్ఆర్ లో నమోదైందండి, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మా ట్రాన్స్ఫర్ అయింది సార్ ఒక వన్ మంత్ బ్యాక్. ఇప్పుడు అది మేము తెలంగాణ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మేము షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్ గాను. హౌ కెన్ వీ చేంజ్? ఎప్పుడు అప్లై చేసుకోవాలండి ఫామ్ 8? అది
1: ఫామ్ 8 మీరు ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఫామ్ 8 అనేది మీ బిఎల్ఓ దగ్గర తీసుకోండి. ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ ఎవరు తెలిస్తే మీకు ఆ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ దగ్గర ఫామ్ 8 తీసుకోండి. ఫామ్ 8 నింపి ఇచ్చేయచ్చు మీరు. ఓకే.
4: ఆన్లైన్ లో చేయటం?
1: ఆన్లైన్ లో కూడా చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు మీరు. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో సార్, నా పేరు రాజు అమ్మ, నేను నాగర్ కర్ణం నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి రాజు గారు.
5: అది నాకు ఓటర్ ఐడి మా నాన్నగారికి దొరకలేదండి నాకు. అది నేను అప్లై చేస్తే అది మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు పంపించినారు నాకు, సంబంధించినారు. అంటే ఆధార్ కార్డు ఇంకా అంటే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇంకా అది నా ఐడి ప్రూఫ్ లో పెట్టినాను, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టినాను.
1: ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు, మీరు పేరు తప్పకుండా వచ్చేస్తుంది, ఎలక్టర్ రోల్ లో వస్తుందండి. ఓకే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్తే మేడం, ఎన్నికల అధికారి గారు
1: ఉన్నారా? నమస్తే, చెప్పండి.
6: నాది బెంగల్ మున్సిపాలిటీ, నిజామాబాద్ జిల్లా. అయితే సార్ నాకు ఎస్ఐఆర్ ఫామ్ నింపించాను, నోటీస్ వచ్చింది. అక్కడ నోటీస్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏం అడుగుతలేదని చెప్పారు. ఏం పర్వాలేదు సార్, అప్పటికి 2002 లిస్ట్ లో కొంచెం పేరు వేరే ఉన్నది, ఇప్పుడు ఒక పేరు ఉంది. టెన్త్ క్లాస్
1: మీకు నోటీస్ వచ్చిందా?
6: వచ్చింది, తీసుకుపోయినాము, అది ఫోన్ లో చేస్తా ఉన్నారు కదా.
1: నోటీస్ ఇచ్చారు
6: నోటీస్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది, డ్రాఫ్ట్ లో ఉన్నది, డ్రాఫ్ట్ లిస్ట్ లో ఉన్నది. కాకపోతే ఏమి డాక్యుమెంట్ అడుగుతలేదు అని అన్నారు. పర్వాలేదు సార్.
1: లేదు, మీకు నోటీస్ వచ్చింది కాబట్టి ఆ బిఎల్ఓకి డాక్యుమెంట్స్ ఏవైతే ఇవ్వాలో అవి ఇచ్చేసేయండి. మీరు 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో
6: రెసిడెన్షియల్ అండ్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాను సార్ నేను, ఆధార్ కార్డు, ఓటింగ్ కార్డు, పాతది.
1: ఆధార్ కార్డు తో పాటు వేరే డాక్యుమెంట్స్ ఏవైనా తీసుకెళ్లొచ్చు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటున్నారు. అది కాకుండా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీకు 10th క్లాస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేకపోతే 10th సర్టిఫికేట్ ఏదైనా ఆధార్ తో పాటు ఇవి కూడా.
6: అది ఫోటో తీసుకుంటారు కదా, ఫోటో తీసుకోలేదు, అడుగుతలేదు అని చెప్పారు.
1: ఫోటో అవసరం లేదు, ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది మీకు. మీరు బిఎల్ఓ
6: చూసిండ్రు, మరి బిఎల్ఓ చూసిండ్రు, ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్ లో చెక్ చేస్తే ఆల్రెడీ ఉన్నది, నాకు ఆది తేదీగా ఉన్నట్టుగా ఉన్నది, ఏం పర్వాలేదు అని చెప్పిండ్రు ఎంఆర్ఓ ఆఫీస్ లో.
1: సరే, మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీ పేరు లిస్ట్ లోకి వచ్చేస్తానండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి?
1: నమస్తే, చెప్పండి
7: సార్. మేము సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్.
1: చెప్పండి.
7: దయచేసి ఒక చిన్న విషయం సార్, ఇది 1950 ఎందుకు పనిచేస్తలేదు? మేము బిఎస్ఎల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈసీ వాళ్ళు బిల్లు కడతలేరు, మేము అందుకే

0: పని చేయనిస్తలేదు అంటున్నారు సార్, మీరు అది పని చేసేటట్టు చూడండి. దాదాపు 90% పరిష్కారం అయితే సార్ సమస్యలు.
1: సరే సరే చెప్తాము.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు కృష్ణ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
3: ఏం లేదు మేడం, నాకు నోటీస్. నమస్తే సార్.
1: నమస్తే చెప్పండి.
3: నాకు నోటీస్ వచ్చింది సార్, అయితే మళ్ళీ నాకు రమ్మన్నారు. నోటీస్ వస్తే నేను అంటే నా దగ్గర డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డు ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను, నా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, అవే ఉన్నాయి నా దగ్గర.
1: వేరే డాక్యుమెంట్ ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే?
3: లేదు సార్,
1: 10th సర్టిఫికేట్. 10th ది?
3: లేదు, నేను 9th వరకే దాచి.
1: సరే, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్లారో అవి ఇవ్వండి, చెప్తాం మనం.
3: సరే చెక్ చేసుకోవాలంటే ఎలా సార్ ఉందో లేదో?
1: అది మీకు లాస్ట్ ఫైనల్ రోల్ లో తెలుస్తుంది. ఫైనల్ రోల్ లో తెలుసు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను మేరీ స్టెల్లా స్టాఫ్, ఏఆర్ నుంచి.
2: చెప్పండి.
4: మరి అది మాకు ఆల్రెడీ లిస్ట్ లో చెక్ చేస్తే పేర్ల మా ఫ్యామిలీలో అందరిది ఉంది, బట్ స్టిల్ నాకు నోటిఫికేషన్ వచ్చింది. మొన్న మా అబ్బాయిది వచ్చింది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాం. మళ్ళా నాది 202 ది లిస్ట్ లో ఉందా లేదా ప్రూఫ్ అని అడుగుతున్నాను. నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు 202 ది.
1: అదే 2002 మీ దగ్గర ఏం ప్రూఫ్ లేనట్టయితే మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు ఉన్నాయేమో, అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ లేకపోతే మీకు ఇతర ఇది పాస్పోర్ట్, ఇలా 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందులో ఏదైనా ఒకటి తీసుకెళ్లొచ్చు మీరు. ఓకే,
4: థ్యాంక్
1: యూ.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: రెడ్డి గారు నమస్కారం సార్, నేను రమేష్ మాట్లాడుతున్నాను సార్. కే రమేష్.
1: చెప్పండి రమేష్ గారు.
5: ఐడి ప్రూఫ్ ఏమేమి సార్?
1: ఐడి ప్రూఫ్
5: సార్ ఒకటి. నేను 78 సార్ మాకు. ఇప్పుడు మా దగ్గర కాస్ట్ సర్టిఫికేట్ లేదు, మా డేట్ ఆఫ్ బర్త్ లేదు, స్కూల్ సర్టిఫికేట్ కూడా లేదు. ఇంకా వేరే ఏంటి?
1: పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్
5: లేదండి. పాస్పోర్ట్ లేదండి.
1: ఇంకా మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి?
5: ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ ఉంది. బ్యాంక్ పాస్బుక్, తల్లి పేరు, తండ్రి పేరు, తండ్రి పేరు, నా పేరు, అది ఉందన్నమాట.
1: సరే, బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ డాక్యుమెంట్ ఒకటి, తర్వాత ఆధార్, రెండు తీసుకొని ఇవ్వండి. ఓకే, ఇవ్వండి, సరిపోదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటి? క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. మీరు వింటున్నారు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853295509 5093 ఈ నెంబర్లకు కాల్ చేసి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: వరంగల్ కాశీపుగా ఉంటుంది మేడం.
2: చెప్పండి.
1: చెప్పండి
6: సార్, మా మిస్సెస్ కు నోటీస్ వస్తుంది సార్. నోటీస్ వస్తే ఏమైందంటల్లా క్లియర్ తప్పు ఉన్నది.
1: అదే నోటీస్ వచ్చింది కాబట్టి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏవైనా, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, 10th క్లాస్ ఎస్ఎస్ఎల్
6: అనుకోలేదు సార్. ఆమె
1: క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా మీ దగ్గర?
6: క్యాస్ట్ సార్ ఏం లేదు కానీ ఒకటి ఇంటి పనులు ఒకటి ఉంది.
1: మీ ఆధార్ ఉందా?
6: ఆధార్ ఉంది సార్.
1: తర్వాత ఇది బ్యాంక్ ఏదన్నా ఉందా? బ్యాంక్
6: బ్యాంక్ ఉంది సార్.
1: అవి రెండు తీసుకెళ్లి చూపెట్టండి. ఓకే
6: సార్. మంచిది సార్,
1: మంచిది.
2: హలో సార్, ఇందాక ఒక బ్లైండ్ ఆయన మాట్లాడారు, నేను అక్కడికి వెళ్ళాను, ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. అంటే ఇప్పుడు దివ్యాంగుల కోసం గానీ వృద్ధుల కోసం గానీ వాళ్ళు డైరెక్ట్ గా అటెండ్ అవ్వాలా లేకపోతే వాళ్ళకి ఏమన్నా మీరు స్పెషల్ గా అరేంజ్ చేశారా?
1: వృద్ధులు, తర్వాత దివ్యాంగులు, తర్వాత మెయిన్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ వీళ్ళకైతే వీళ్ళకి ఎటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిఎల్ఓలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకుని వాళ్ళకి అన్ని విధాలా సహాయపడతారు కూడా.
2: అంటే వాళ్ళ లోకల్ బిఎల్ఓ నంబర్ కి ఫోన్ చేసి మేము దివ్యాంగులం లేకపోతే ఏజ్డ్ పీపుల్ అని కాల్ చేసి బిఎల్ఓ వెళ్ళి ఆటోమేటిక్ గా అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు నోటీసులు వచ్చిన తర్వాత కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళే వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్
1: నోటీస్ అనేది కూడా వాళ్ళ దగ్గర.

0: వీళ్ళే తీసుకెళ్లి ఇవ్వాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏవి కావాలో వాళ్ళకి అన్ని విధాలా సహాయపడి తీసుకుని వాటిని
1: అప్లోడ్ చేస్తారు. ఓకే సార్, బాగుంది. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు భిక్షమయ్య, మూసాపేట్ భరత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి భిక్షమయ్య గారు, సార్ వింటున్నారు.
2: సార్ వింటురా సార్? నమస్కారం.
0: నమస్కారం, నమస్కారం, చెప్పండి భిక్షమయ్య గారు.
2: సార్ మీ బిఎల్ఓలకు సరైన ట్రైనింగ్ ఇవ్వనట్టు ఉంది సార్ మీరు.
0: చెప్పండి ఏది విషయం, ఏం ప్రాబ్లం?
2: మేము అన్ని సబ్మిట్ చేశాము, చేసినాక మళ్ళీ రాలేదు రేషన్ కార్డు, అది ఒకటి ఇది ఒకటి పట్టారన్నమాట. ఇక మాకు ఏమి లేవు, బ్యాంకుది జిరాక్స్ పేపరు, రేషన్ కార్డు జిరాక్స్ ఏమన్నారు. మళ్ళీ తర్వాత రేషన్ కార్డు జిరాక్స్ కాదు, రేషన్ కార్డు నెట్ పేపర్ తీసుకురా. ఈ 3 రోజుల సంది తిరుగుతున్నాం సార్.
0: మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని తీసుకెళ్ళండి.
2: సార్ ఒకటి, నేను బ్లైండ్.
0: మీరు బ్లైండ్ అయితే మీ దగ్గరకే వాళ్ళు వస్తారండి, మీ దగ్గరకే వచ్చి డాక్యుమెంట్స్ ఏవి కాదు అన్ని వాళ్ళు.
1: లక్ష్మయ్య గారు ఇప్పుడే సార్ చెప్పారు, అదేంటి దివ్యాంగులు.
2: అవును, వికలాంగుల దగ్గరికి, బ్లైండ్ల దగ్గరికి బిఎల్ఓలే పోవాలి. వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయి చెప్పాలి, తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇంకో 3 రోజుల సంది తిరుగుతున్నా.
0: మీరు తిరగాల్సిన అవసరం లేదు, బిఎల్ఓనే మీ దగ్గర వచ్చి డీటెయిల్స్
2: తీసుకున్నా. సార్ ఇప్పుడు ప్రస్తుతము
0: ఎక్కడున్నారు ఇప్పుడు?
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నా పేరు నరసింహం అండి, నేను కరీంనగర్ డిస్టిక్ మానకొండ్ర మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం. సార్ ఒక చిన్న
0: మాట్లాడాలి. చెప్పండి
3: సార్. నేను స్టార్టింగ్ మా బిఎల్ఓ గారికి ఫామ్స్ వచ్చినప్పుడు అన్ని ఫిల్అప్ చేసి కరెక్ట్ గానే ఇచ్చాను సార్. తర్వాత మనకు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే చూపిస్తుంది అన్నారు, ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. కానీ మళ్ళీ నాది రిజెక్ట్ అయింది. మీరు ఎస్ఎస్సి మెమో గానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఏదైనా ఇవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు.
0: 2002లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏమున్నాయో, తర్వాత ఇప్పుడున్న డీటెయిల్స్ కి కొద్దిగా వ్యత్యాసం ఉన్నప్పుడు నోటీస్ అనేది ఇస్తారు. నోటీస్ ఇచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్లి ఇవ్వండి, దాన్ని తీసుకుని వాళ్ళు.
1: హలో.
4: హలో
1: నమస్తే అమ్మా, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శ్రవంతి అండి, నేను చింతల నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రవంతి గారు, చెప్పండి.
4: యాక్చువల్ గా మేము అడ్రస్ చేంజ్ కోసం అని చెప్పనైతే అప్లై చేశామండి.
0: ఫామ్ 8 పెట్టారు.
4: ఆధార్ కార్డు ప్రకారంగా మేము చేశాము, ఇంకా ఆన్లైన్ నుంచి కూడా చేశాము. మరి అది ఎట్లా అవుతుంది అనేది మాకు డౌట్.
0: మీరు ఫామ్ 8 ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఫైనల్ రోల్ లో మీ పేరు రావచ్చు. మీరు ఒక నెల తర్వాత చెక్ చేసుకోవచ్చు, అక్టోబర్ నెల మీరు చెక్ చేసుకోవచ్చు మీ పేరు వచ్చిందా లేదా అనేది.
4: ఆధార్ ప్రకారంగా అడ్రస్ చేంజ్ అవుతుంది అయితే.
0: అంతే అండి.
4: ఇంకొక డౌట్ ఉందండి.
0: చెప్పండి.
4: యాక్చువల్గా మా ఫాదర్ కి ఓటర్ ఐడి కానీ ఏది లేదు. నేను మా నాన్నమ్మది అంటే పెట్టానమాట. మా నాన్నమ్మకి నాకు 50 ఇయర్స్ దాకా ఏజ్ డిఫరెన్స్ అని వచ్చింది. నేను మొన్న అప్లై చేశాను, వాళ్ళు ఇది అవుతుందో కాదో అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మా నాన్నమ్మ కూడా చనిపోయింది, ఆమె డెత్ సర్టిఫికెట్, నేను ఆధారు, ఓటర్ ఐడి అన్ని కూడా ఇన్క్లూడ్ చేసిన.
0: మీరు ఇప్పుడు అది నోటీస్ ఏమైనా వచ్చిందా మీకు?
4: దానికి ఏజ్ డిఫరెన్స్ అని చెప్పి నోటీస్.
0: అదే ఏజ్ డిఫరెన్స్ కాబట్టి నోటీస్ అని ఇచ్చారు. దానికి డాక్యుమెంట్స్ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి, దాన్ని డాక్యుమెంట్స్ ప్రకారం మీ పేరు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ రూమ్ లో.
4: ఓకే అండి.
0: ఓకే.
1: హలో. హలో.
5: హలో నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు నందు అండి, నిజాంపేట.
0: నందు గారు చెప్పండి.
5: సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ ప్రక్రియ ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఫార్మ్స్ సబ్మిట్ చేసాము, మళ్ళీ నోటీస్ వచ్చాయి, మళ్ళీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాము, అది అయ్యిందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది మనకు ఆన్లైన్ లో? టైం లైన్స్
0: అదే నవంబర్ 9లో తెలుస్తుంది మీకు ఫైనల్ రోల్ అనేది. ఫైనల్ మీరు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి మీ పేరు తప్పగానే ఫైనల్ రోల్ లోకి వస్తుంది అండి. ఓకే.
5: తర్వాత ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ ఇంట్లో 5 ఉన్నాము, 3 సెంటర్స్ వచ్చాయి, అది ఎలాగో అర్థం కావట్లేదు.
0: మూడు
5: అంటే ఒకే చోట 3 డిఫరెంట్ డిఫరెంట్ బిఎల్ఓ లైక్ ఓటర్ కేంద్రాలు ఉంటాయి కదా, 5 కేంద్రాలు వచ్చాయి. స్టేషన్, యా, పోలింగ్ స్టేషన్.
0: ఫైనల్ రోల్ అయిన తర్వాత

0: అప్లికేషన్ పెట్టుకోండి, అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి కావాలని చెప్పేసి ఫామ్ 8 పెట్టుకుంటే అందరిది ఒకే చోట తీసుకురావడానికి అవకాశం ఉందండి. నవంబర్ 9 లోపల పూర్తవుతుంది, నవంబర్ 5 లాస్ట్, తర్వాత 5 నుంచి 9లో మేము పబ్లికేషన్ చేసేస్తాం. నవంబర్ 5 లాస్ట్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడండి.
2: రేడియో సౌండ్
1: చెప్పండి.
2: నాకు ఇప్పుడు 4 ఎలక్షన్లు, 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి, 2 మున్సిపల్ ఎలక్షన్లు
1: అయినాయి.
2: ఇప్పటికి ఎలా ఉన్నారు ఆర్పీలు, వాళ్ళకు 4 సార్లు ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు తెలుసు, పోయి అడిగితే ఏమంటున్నారు, అదే వస్తుంది వస్తుంది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. కానీ ఇట్లా కాదు, ఇట్లా చేసుకొని మాత్రం అంత లేరు. ఇప్పుడేమో 7 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది, ఏం చేయాలి మేము?
0: మీరు ఓటర్ ఆల్రెడీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా? ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ లిస్ట్ లో
2: పేరు మధ్యలో ఇప్పుడు ఏంటి ఇచ్చారో, ప్రభుత్వం వచ్చే ముందు ఒకసారి ఎలక్షన్ అయింది, అయితే మా వేరే ఏరియా వేసినారు, ఐటీఐ వర్షం వేసినారు ఓటు, అప్పుడు అక్కడ ఓటు వేసిన, అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఏరియాలో రావట్లేదు.
0: ఇప్పుడు
2: నేను ఉండేది
0: ఏరియా మారింది కాబట్టి, ఏరియా మారింది కాబట్టి మీరు ఫామ్ 8 కింద అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు పేరు రోల్ లెక్క వస్తుంది, ఎలక్టర్ రోల్ లెక్కి. ఎలక్టర్ రోల్ లో మీ పేరు రావాలంటే మీరు ఫామ్ 8 పెట్టుకుని పాత అడ్రస్ నుండి అడ్రస్ కి మార్చుకోండి. ఓకే.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను శోభ మేడం, మలక్పేట్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడాలి.
0: చెప్పండి శోభ గారు. నమస్తే.
3: యాక్చువల్లీ మేము, నేను మా మమ్మీ కొత్త కార్డ్ చేసుకున్నాం 2018 లో. దాని తర్వాత ఇప్పుడు ఇమ్యూనైజేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను, నాది కంప్లీట్ అయింది ప్రాసెస్, మా మమ్మీ అవ్వలేదు అంటే రిటర్న్ వచ్చేసింది. దాని తర్వాత మమ్మీ వెళ్ళి అక్కడ ఆధార్ కార్డ్, పాస్బుక్ అలాంటివి సబ్మిట్ చేసి వాళ్ళు చేసేసారు, కానీ నాకు డౌట్ ఉంది, నేను ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్? ఇది
0: మీ మదర్ కి నోటీస్ వచ్చింది కాబట్టి ఆమె డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి ఆమె పేరు అయితే తప్పకుండా ఫైనల్ రోల్ లోకి వచ్చేస్తుంది. మీకు నోటీస్ రాలేదంటే మీ ఇచ్చిన డాక్యుమెంట్స్ లో ఎటువంటి వ్యత్యాసాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీ పేరు కూడా ఫైనల్ రోల్ లోకి వస్తుందండి.
3: ఓకే సార్. సార్ ఇప్పుడు మేము 2000 లో న్యూ కార్డ్ చేసుకున్నాం, దానికి అంటే ఇది 2002 లో, మరి మళ్ళీ చెక్ చేసుకోవాలా అవసరం లేదా సార్?
0: లేదు, 2002ది అవసరం లేదులేండి, మీకు ఆల్రెడీ ఫైనల్ రోల్ లోకి వచ్చేస్తుంది. ఓకే, నోటీస్ రాలేదు కాబట్టి మీ ఇది పేరు ఫైనల్ రోల్ లోకి వెళ్ళిపోద్దండి.
3: ఓకే, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సత్యనారాయణ అండి, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నుంచి అండి.
0: చెప్పండి సత్యనారాయణ గారు.
4: మాది నోటీస్ వచ్చినట్టు ఆన్లైన్ ఉందండి, మామూలుగా మెసేజ్ చేస్తున్నా ఓటకు ఉన్నట్టున్నది.
0: మీకు నోటీస్ వచ్చింది కాబట్టి మీ బిఎల్ఓకి ఫోన్ చేసి మాట్లాడండి. మీరు
4: సార్
0: మీ బిఎల్ఓ నంబర్ తెలుసు కదా మీకు, మీ బిఎల్ఓ నంబర్
4: అది 1950 కొడితే వస్తుంది మళ్ళా ఓటకు.
0: ఓటకు కదమ్మా, మీకు మీ బిఎల్ఓ నంబర్ తెలుసా లేదా? మీకు
4: తెలుసండి.
0: మీ బిఎల్ఓకి ఫోన్ చేసి అడగండి, మీకు నోటీస్ వస్తే ఉందా లేదా అడగండి ముందు. మీ పేరు మీద నోటీస్ లేనట్టయితే మీది పేరు ఆల్రెడీ ఫైనల్ రోల్ లో ఉన్నట్టు, డ్రాఫ్ట్ రోల్ లో. ఒకవేళ
4: తండ్రి పేరు తప్పకుండానే ఉన్నది
0: అంటే నోటీస్ తీసుకోండి, బిఎల్ఓకి ఫోన్ చేసి నోటీస్ తీసుకొని, నోటీస్ తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే మీ దగ్గర అవి ఇచ్చి మీరు మీ పేరు వచ్చేట్లుగా చూసుకోవచ్చు.
4: అవసరం లేదంటది ఆన్లైన్ చూస్తే ఇట్లుందండి.
0: నోటీస్ వచ్చింది కదా మీకు?
4: నోటీస్ రాలేదండి, అలా ఉన్నట్టు వచ్చింది, అట్లా నోటీస్ వస్తుంది అన్నట్టు వచ్చింది, కానీ నోటీస్ ఏమి ఇవ్వలేదు.
0: నోటీస్ ఇస్తారు లేకపోతే బిఎల్ఓ ఫోన్ చేసి తీసుకోండి, మీరు నోటీస్ తీసుకోవచ్చు ఫోన్ చేసి కనుక్కోండి.
1: సరే. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేము నాన్పేటకి మాట్లాడుతున్నాం మేడం.
1: చెప్పండి.
5: మాది నోటీస్ వచ్చింది, మేము ఆల్రెడీ బిఎల్ఓకి అప్లై చేసాము, అప్పుడు ఓటర్ ఐడి కార్డు తోటి మొత్తం అప్లై చేసాం ఫామ్, అదే మాకు నోటీస్ వచ్చింది, అది మేము నోటీస్ క్లియర్ ఏం పెట్టాలి మేడం? మళ్ళీ
0: నోటీస్ వచ్చింది కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికేట్, లేకపోతే పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్, ఇలా ఓకే.

0: సర్టిఫికేట్ ఇలా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకెళ్ళండి.
1: ఇప్పుడు మేము చదువుకోలేదు కాబట్టి మాకు అవన్నీ లేవు సార్, డెత్ బర్త్ సర్టిఫికేట్ లేదు, క్యాష్ సర్టిఫికేట్ లేవు. అంటే మామూలుగా పాస్బుక్ వస్తుందా సార్ ఇలా బ్యాంక్ అకౌంట్?
0: బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఉండదు మీ దగ్గర.
1: పాస్పోర్ట్ లేదు సార్.
0: సరే సరే, మీరు అవి తీసుకెళ్ళండి మీ దగ్గర. బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి. బ్యాంక్ పాస్బుక్ లేటెస్ట్ పాస్బుక్ అయితే చెల్లదు, బట్ తీసుకెళ్ళి ఇవ్వండి, చెప్తాం.
1: లేటెస్ట్ అంటే మేము అకౌంట్ ఓపెన్ 1 ఇయర్ బిఫోర్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది.
0: మీ వయసు ఎంత ఇప్పుడు?
1: మా వయసు 39.
0: 39. మీ దగ్గర ఎటువంటి కార్డ్స్ లేనంటే అది ఎట్లమ్మా?
1: మాకు అకౌంట్ ఒకటి ఉంది సార్, ఎడ్యుకేషన్ చదువుకోలేదు కదా.
0: బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కూడా తీసుకెళ్ళండి. ఆధార్ ఒక్కటే తీసుకెళ్తే ఒప్పుకోరు కాబట్టి దాంతో పాటు మీ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్ళండి.
1: బ్యాంక్ పాస్బుక్ ఉంది సార్,
0: అది తీసుకెళ్ళండి.
1: ఓకే సార్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు.
0: ఓకే, చెప్తామండి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను వచ్చింది వాసుదేవ్ గారు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి వాసుదేవ్ గారు. చెప్పండి
3: సార్, మీరు ఎస్ఐఆర్ కార్యక్రమం మాత్రం చాలా బాగా జరుగుతుంది సార్, మంచిగా ఫాస్ట్ జరుగుతుంది. సేమ్ టైం మీ వర్క్ మీద కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు సార్. అట్ ది సేమ్ టైం సార్, ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆధార్ అనేది అన్ని ప్రభుత్వ స్కీమ్లకు ప్రామాణికంగా మారుతున్నారు సార్. అది అలాంటప్పుడు దాన్ని ఆధార్ని ఎందుకు తో పాటు మళ్ళీ 11 డాక్యుమెంట్ సెపరేట్ కావాలని చెప్పి అడగడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కదా.
0: ఆధార్ అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు ఈ కేసు అనేది నడిచింది, ఆధార్ ఒక్కటే అనేది ఒప్పుకోవడం లేదు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆధార్ తో పాటు వేరే డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మంగళ వెంకటయ్య, ఇందాక మాట్లాడి కట్ చేశారు. మా భార్యది అంటే మరి రాతి గుర చనిపోయాడు, ప్రగతి నగర్. మేడం
0: చెప్పండి,
4: వింటున్నారు సార్? నమస్తే
0: చెప్పండి
4: సార్. ఇప్పుడు మా భార్యది సుభాష్ నగర్ అర్జన్ బస్ లో పడింది ఓటు. మేము ఉండేది నిజంపేట రాజుగారు సౌండ్పేట టెన్. రాత్రి ఓటు నాది వచ్చింది, నాది ఓకే, కాకపోతే నోటీస్ వచ్చిందన్న నోటీస్ తోలే బియ్యలు పోనా. మా భార్యది
0: నోటీస్ నోటీస్ వచ్చిందని బియ్యలో చెప్పారు?
4: ఆ బియ్యలో చెప్పింది నాకు ఇవ్వలే.
0: బియ్యలో నోటీస్ తీసుకోండి మీరు. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే, బర్త్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళండి. ఓకే,
4: అది మా భార్యది సార్. ఇంకో డౌట్, మా భార్యది అర్జెంట్ బస్సు చింతల పడింది, ఎట్లా చేయాలి?
0: ప్రస్తుతానికైతే అడ్రస్ మార్చుకోవాలంటే ఫార్మ్ 8 పెట్టుకోవాల్సి వస్తుంది మీరు.
5: నమస్కారం అండి.
0: నమస్తే, చెప్పండి.
2: మీ పేరు?
5: రామకృష్ణపురం వచ్చి స్నేహపూర్ కాలనీ నుంచి అండి, హైదరాబాద్.
2: చెప్పండి
5: సార్, ఇప్పుడు సెకండ్ డ్రాఫ్ట్ లిస్ట్ ఏమైనా మళ్ళీ రిలీజ్ చేస్తారా? రేపు అక్టోబర్ 7th తో అయిపోయిన తర్వాత ఫైనల్ రోజులకు ముందర నవంబర్ 7th 5th లోపల ఏమైనా ఇంకో డ్రాఫ్ట్ ఏమైనా రిలీజ్ చేస్తారండి మొన్న చేసినట్టు?
0: లేదండి, ఇది డ్రాఫ్ట్ రోల్ అనేది ముందు వచ్చింది, ఫైనల్ రోల్ నవంబర్ 9th
5: అంటే
0: ఫైనల్ రోల్ వస్తుంది.
5: మళ్ళా ఫైనల్ రోల్ లో రాకపోతే మళ్ళా టైం ఇస్తారా? ఏమైనా
0: ఫైనల్ రోల్ లో రాకపోతే తర్వాత మీరు అప్లికేషన్ తర్వాత పెట్టుకోవచ్చు, ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ.
5: ఇప్పుడు తర్వాత ఆధార్తో ఏమైనా లింక్ చేస్తారండి ఇవి? మరి
0: లేదు, అది ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకోలేదు లింకింగ్ అనేది. మీరైతే ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ అన్ని ఇచ్చారు కదా.
2: కట్ అయింది సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నిజామాబాద్. కుమార్ సార్ కాల్ చేసి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
6: సార్ శుభోదయం.
0: శుభోదయం, చెప్పండి.
6: అది భార్య గారు తెగొచ్చింది సార్, అది ఫస్ట్ నా పేరు పేరు వచ్చింది, నా పేరు ఫస్ట్, తర్వాత మార్వేరు వచ్చింది. దాంతో సంబంధం లేదా? ఏం కాదు.
0: పేరు ఎప్పుడు వచ్చింది? డ్రాఫ్ట్ రోల్ లో పేరు ఉన్నా మీది?
6: నాది ఏం లేదు. నోటీస్ ఇవ్వలేదు.
0: నోటీస్ ఇవ్వలేదంటే మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరుందా లేదా చూసుకోండి ఫస్ట్.
6: ఉన్నది సార్, ఉన్నది ఉన్నది.
0: మీకు నోటీస్ రాలేదంటే మీరు అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. ఓకే,
6: మార్వేరు తోటి ఏం సంబంధం లేదు కదా సార్ మేడం. మార్వేరు ఇట్లా తర్వాత వచ్చింది, పేరు ఫస్ట్ వచ్చింది. అది
2: మీ పేరు?
6: ఇంటి పేరు తర్వాత వచ్చింది, ఫస్ట్ పేరు వచ్చింది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, సార్, ఇందాక ఒక ఆయన మాట్లాడారంటే ఇప్పుడు ఏదన్నా ఓటర్ చేంజ్ స్టేట్ టు స్టేట్ కానీ, కాన్స్టెన్స్ టు కాన్స్టెన్సీ, అలాగే డిస్టిక్ టు

0: స్టిక్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి సార్?
1: అది ఫామ్ 8 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. స్టేట్ టు స్టేట్, ఈ వేరే స్టేట్ నుండి ఈ స్టేట్ కి అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టుకోవాలి, ఫామ్ 8. ఇదే స్టేట్ లో పోలింగ్ స్టేషన్ ఒకే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నట్టయితే వాళ్ళు ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు, ఫామ్ 8 పెట్టుకుంటే సరిపోద్ది. అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్ నుండి ఈ డిస్ట్రిక్ట్ అయినా కూడా వాళ్ళు ఫామ్ 8 పెట్టుకుంటే చాలు, ఎటువంటి డిక్లరేషన్ ఫామ్ అవసరం లేదు. సో ఫామ్ 8 అనేది వేరే చోట నుండి ఈ చోటు మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవాలి. వేరే స్టేట్ నుండి ఈ స్టేట్ కి అయితే డిక్లరేషన్ ఫామ్ అటాచ్ చేయాలి. ఇది మన స్టేట్ లో అయితే డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
0: సార్, ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా ఆ ఓటర్ జాబితాలో పేరుండి ముసాయిదా జాబితాలో వాళ్ళ పేరు నమోదైతే వాళ్ళ అభ్యంతరాలను ఎలా వాళ్ళు వ్యక్తపరచాలి, తెలుసుకోవాలి?
1: అది పోలింగ్ కాన్స్టిట్యుయెన్సీ లో వాళ్ళ పేరు ఉన్నది అంటారు,
0: ముసాయిదా ఓటర్ జాబితాలో ఒకవేళ వాళ్ళ పేరుంటే. హలో
2: హలో
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఇక్కడ వేగమే మాట్లాడుతున్నా.
0: చెప్పండి
2: వేణుగోపాల్ సారి.
1: చెప్పండి వేణుగోపాల్ సారి.
2: సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఒక 23 ఇయర్స్ కింద ఇచ్చిన యాడ్ ఇస్తారు అనమాట మనది సార్ లో ఇన్ఫర్మేషన్ ను మ్యాపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత అందరం సరణం కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. మా సీఎం కొన్ని పేరకం పెట్టుకుంటాం, అప్పుడు సీ వేణుగోపాలాచారి ఉంటుంది, ఇప్పుడు పేరక వేణుగోపాలాచారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి యాపింగ్ కాదు.
1: ఇంకా 2002 తర్వాత ఇప్పటిది రెండు మ్యాప్ చేస్తున్నాం కాబట్టి మ్యాప్ చేసినప్పుడు కొన్ని అనామాలీస్ అని గుర్తించాం. మీరు చెప్తున్నది ఒకటి, వన్ ఆఫ్ ది అనామాలీ, పేరు ఇనీషియల్ ముందు ఎక్స్పాండ్ చేయడం. ఇప్పుడు
2: ఇంకోటి, ఇప్పుడు మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా మేము పేరకాన్ని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళు మా వాళ్ళ పి అని పెట్టి పంపిస్తారు. అప్పుడు అలా ఉంటుంది మాట. అయితే ఆ టైంలో పి వేణుగోపాల సార్ ఉంటుంది, మా కొడుకుకి వచ్చాక నేను పేరక వేణుగోపాల సార్ రాస్తాను సార్ నా పని. సార్ ఈ అనామలీస్ వచ్చేవరకల్లా మీకు మాకు మ్యాపింగ్ అవసరం లేదు సార్, అవే ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి. ఎందుకంటే పాత సర్టిఫికేట్ అన్ని కూడా మేము కరెక్షన్ చేసుకుంటూ రాలేం కదా.
1: అదే పాత మర్చిపోండి, ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ప్రస్తుతం పూర్తి పేరు రాసి ఇచ్చారు కాబట్టి అది ఇవ్వండి. అది అనామాలీస్ కింద గుర్తించి మీకు ఏదైనా నోటీస్ వస్తే నోటీస్ సంబంధించి మీరు
2: లేట్ తీసుకున్నా నోటీస్ ఇచ్చాం కూడా,
1: నోటీస్ తీసుకున్నారు కాబట్టి మీకు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే పెర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లో కూడా పూర్తి పేరు ఉంటది.
2: సార్ ఎడ్యుకేషన్ కు మనకు కొంచెం తేడా చెప్తున్నా సార్, ఇప్పుడు నాకు ఎస్ఎస్ఎల్ పి వేణుగోపాల సార్ ఉంటుంది, నేను ఆధార్ కార్డు లో పేరకాన్ని రాసుకున్నా అనుకో సార్, నేను మనది మస్తు అడిగారు అప్పుడు ఆధార్ కార్డు లో యాడ్ అవుతాం సార్
1: మనకంటే యాడ్ అవుతుంది
2: సార్. సార్ అది దాన్ని కొంచెం మీరు ఓకే చేసుకుంటే సార్ 90% తలకాని కూడా పోతే సార్. హలో
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నేను హైదరాబాద్ మదీనాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి.
3: నమస్తే సార్.
1: నమస్తే చెప్పండి
3: సార్. ఇది నాది ఎలక్ట్రల్ మన డ్రాఫ్ట్ రోల్స్ లో ఉంది నాది మా పాపది, కానీ అందులో నేను ఆన్లైన్ లో చూస్తేనేమో మీ నాదేమో లెస్ దాన్ 15 ఇయర్స్ డిఫరెన్స్ ఫర్ ద ఏజ్ బై ఫాదర్ అని ఉంది. మా డాటర్ కేమో గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్, 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఏదో ఉంది. కానీ మా బిఎల్ఓ ఏమో ఏం నోటీస్ ఇవ్వలేదు సార్. ఒకసారి కాల్ చేస్తే వాళ్ళేమో ఎక్కడో కమ్యూనిటీ హాల్లో ఉంటున్నాము, మీరు రండి అంటారు, మాకు ఆఫీస్ ప్రాబ్లము. సాటర్డేనేమో వాళ్ళేమో 3 అవర్స్ 4 అవర్సే ఉంటున్నారు. 2-3 టైమ్స్ కాల్ చేశాను నేను తీసుకోవటానికి. 183 పోలింగ్ స్టేషన్ అండి.
1: 183 పోలింగ్ స్టేషన్ ఎక్కడేది?
3: లింగంపల్లి నియోజకవర్గం అండి.
1: శేర్లింగంపల్లి.
3: అవునండి
1: శేర్లింగంపల్లి. నోట్ చేసుకున్నామా, బిఎల్ఓకి చెప్తామండి, మీ డీటెయిల్స్ కూడా నోట్ చేసుకుని చెప్తాం. ఓకే,
3: ఏం ఫామ్ ఇవ్వాల్సి వస్తుందండి ఇట్లా అయితే? ఏజ్ డిఫరెన్స్ లెస్ దాన్ 15 ఇయర్స్ అండి.
1: మీ దగ్గర ఉన్నది ఏదైనా డాక్యుమెంట్స్, ఏదైనా డాక్యుమెంట్ తీసుకురండి. పాస్పోర్ట్,
3: టెన్త్ క్లాస్,
1: అన్ని తీసుకెళ్ళండి, అన్ని తీసుకెళ్ళండి. రెలవెంట్ డాక్యుమెంట్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే,
3: మా పాప కూడా అంతే కదండి?
1: అంతే అండి ఇద్దరికి.
3: మా ఫాదర్ ఏమి అవసరం లేదండి?
1: అవసరం లేదండి, మీ ఫాదర్ అవసరం, మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోద్ది.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నా, సికింద్రాబాద్.
0: చెప్పండి
2: శ్రీనివాస్.
0: చెప్పండి శ్రీనివాస్.
2: నేను 2017 తర్వాత 2000 చేశాను. నాది అడ్రస్ డిఫరెంట్ గా ఉంది, వెస్ట్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు.
1: సరే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. మీ పేరు ఖచ్చితంగా ఫైనల్ రోల్ లో వస్తుందండి.
0: హలో సార్, ఇందాక మనం అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ముసాయిదా ఓటర్ జాబితాలో ఓటర్ గా నమోదైన వ్యక్తి ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాకపోయినా కూడా లేదా దేశ పౌరులు కాకపోయినా కూడా అభ్యంతరాలను ఎలా తెలియజేయాలి?
1: వేరే వాళ్ళు అభ్యంతరాలు తెలియజేయచ్చు. ఫామ్ 7 అనే దాని కింద ఇతను మా పోలింగ్ స్టేషన్ లో పరిధిలో లేని వ్యక్తి, లేకపోతే ఇతను మన దేశస్థుడు కాదు, రోహింగ్యా కావచ్చు, వేరే దేశస్థుడు అని చెప్పి తెలియపరచడానికి ఫామ్ 7 కింద అబ్జెక్షన్ పెట్టచ్చు. ఎవరైనా ఎవరైనా పౌరులు ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు, లేకపోతే ఆ పోలింగ్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన వారు ఎవరైనా కూడా అబ్జెక్షన్ పెట్టవచ్చు. ఫామ్ 7 కింద అబ్జెక్షన్ తెలియపరచవచ్చు.
0: సార్, ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక ఆయన మాట్లాడారు అల్వాల్ నుంచి, చాలా మంది వర్కింగ్ ఉంటారు మోస్ట్లీ హైదరాబాద్ లో, వర్కింగ్ డేస్ లో అవైలబుల్ ఉండరు. బిఎల్ఓలు ఏమో వర్కింగ్ డేస్ లోనే అవైలబుల్ ఉంటారు. ఆల్రెడీ వీటి మీద మీరు మొన్న స్పెషల్ డేస్ కూడా పెట్టి క్యాంపెయిన్ చేశారు, ఐ థింక్ 12th and 13th. సో ఫర్దర్ గా మళ్ళీ అలాంటివి ఏమన్నా చేసే ఆలోచన ఉందా?
1: స్పెషల్ క్యాంపెయిన్స్ మళ్ళీ పెట్టడం అనేది అవకాశం లేదు. ఇప్పుడు సాటర్డే సండేస్ లో తప్పకుండా వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసి ఒక డైరెక్షన్ అయితే తప్పకుండా ఇస్తాం, అదొకటి. తర్వాత ఆఫ్టర్ 6 to 8 ఈవినింగ్ అవర్స్ లో కూడా మీరు అవైలబుల్ గా ఉండాలి, ఏరియా పోలింగ్ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే ఆ ఏఈఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా మీరు ఉండాలని చెప్పేసి కూడా మేము డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
0: సరే, ఇప్పుడు ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, 4 వ్యక్తులకి కూడా నోటీసులు వస్తాయి. సో నోటీసులు వచ్చిన 4 హియరింగ్ అటెండ్
1: ఎవరైనా ఒక్కరు అందరికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకెళ్లి ఆ బేర్లోకి సమర్పిస్తే సరిపోతుంది.
0: ఓకే సార్, ఇప్పుడు ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చా? క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ ఇవి ఎప్పటి వరకు ఉంటుంది?
1: ఇది ఇప్పుడు ఆల్రెడీ పేరు ఎవరైతే లేదు, ముసాయిదా జాబితాలో పేరు రాలేదంటే వాళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు కూడా, ఫామ్ 6 పెట్టుకోవచ్చు, లేకపోతే ఫామ్ 8 అడ్రస్ మార్పు కోసం ఫామ్ 8 పెట్టుకోవచ్చు. కొత్తగా నమోదు చేసుకోవాలనుకున్న 18 నిండిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు అందరూ అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అందరూ ఫామ్ 6 పెట్టుకుని వాళ్ళు అడ్రస్ మార్పు కోసం కానీ లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు.
0: సార్, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ సిటిజన్ అయ్యుండి, ప్రధానంగా తెలంగాణ సిటిజన్ అయ్యుండి ఇప్పుడు ఫారిన్ లో ఉండే వాళ్ళు ఓటర్స్ గా నమోదు చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి? ఒక కాలర్ ఉన్నారు సార్, అయిపోయాక దాని గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎలా అప్లై చేయాలి సార్? ఇప్పుడు
1: ఫామ్ 6A కింద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. దీనికి వేరే దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది ఫామ్ 6A ద్వారా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంది.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మురళి అండి. గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మురళి గారు, చెప్పండి.
4: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్
4: సార్. యాక్చువల్ గా నేను సర్టిఫికేట్ అంతా నింపేశాను. నోటీస్ వచ్చితే వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము సన్నత్నగర్ కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ పాన్ బజార్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 1 week లో మళ్ళా మేము వేరే దిక్కు షిఫ్ట్ అయ్యాం సార్. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? అది
1: ఇప్పుడు ఫైనల్ రోల్ లో మీ పేరు వచ్చే వరకు ఆగండి. నవంబర్ 9 ఫైనల్ రోల్ వచ్చేస్తుంది. ఫైనల్ రోల్ లో మీ పేరు డ్రాఫ్ట్ రోల్ లో వస్తుంది కాబట్టి తర్వాత ఫామ్ 8 అనేది అప్లికేషన్ పెట్టుకోండి. మీరు నవంబర్ 10 తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
4: నవంబర్ 10 తర్వాత ఫామ్ 8 లో మళ్ళా మేము
1: అడ్రస్ మార్పు కోసం పెట్టుకోండి మీరు.
0: సార్, ఫైనల్ గా ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఆఫ్లైన్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ లో అయితే ఎలా చేసుకోవాలి, ఓటర్ యాప్ లో అయితే ఎలా అప్లై చేసుకోవాలి సార్?
1: ఇప్పుడు ఆల్రెడీ ఓటర్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫామ్ 6 అండ్ దాని కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నిండిన వారు ప్రతి ఒక్క పౌరుడు ఫామ్ 6 ను అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకోవాలి. అడ్రస్ మార్పు కోసం

అనుకుంటే ఎవరైనా ఫామ్ 8 అనేది వాళ్ళు కన్సర్న్ బిఏలోకి ఇవ్వచ్చు. ఫామ్ 8 లో అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ కూడా సమర్పించాల్సి వస్తుంది. కాబట్టి అవి రెండింటినీ ఫిల్ చేసి మీ కన్సర్న్ మీ ఏరియా బిఏలో ఎవరున్నారో

0: అందులో కూడా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుని, ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా co.telangana@isai.gov.in దీంట్లో దీని ఆన్లైన్ ఉంటుంది కాబట్టి దీన్ని చూసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సరిపోతుంది.
1: ఓకే సార్. అందరూ మళ్ళీ ఇంకా ఎవరన్నా నోటీసులు అందుకోలేని వాళ్ళున్నా తొందరగా ఆన్లైన్ లో చెక్ చేసుకుని నోటీసులు అందుకొని తొందరగా హీరింగ్ అప్పీర్ అవ్వాలని మనం కోరుకుందాం సార్. ఎస్ఐఆర్ సక్సెస్ఫుల్ గా 100% తెలంగాణలో సక్సెస్ అవ్వాలని మనం ఆకాంక్షిద్దాం సార్. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ కు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు నమస్కారం.
0: నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్త ఓటర్గా నమోదు, సవరణలు, చిరునామా మార్పు వంటి అంశాల గురించి తెలంగాణ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సరైన పరిష్కారం, కొన్ని వివరాలు వింటారు.
4: మహిళలను వెంటాడుతున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకటి. మహిళా ప్రపంచాన్ని పీడిస్తున్న క్యాన్సర్లలో ఇది నాలుగవది. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి సరైన చికిత్సతో నివారించుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ఆలస్యమైనా ప్రాణాంతకంగా పరిణమించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును టీకాతో ముందే తప్పించుకునేందుకు సిద్ధం కావచ్చని సలహా ఇస్తున్నారు వైద్యులు. సర్వైకల్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఈ వ్యాధి రాకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న టీకాల గురించి కొంత సమాచారం తెలుసుకుందాం. శరీర భాగాల్లో కణాలు అసాధారణంగా పెరిగిపోతూ ఇతర భాగాలకు వ్యాపించడాన్ని వైద్య పరిభాషలో క్యాన్సర్ అంటాము. గర్భాశయ ముఖద్వారంలో కణాలు అసాధారణంగా పెరగడాన్ని సర్వైకల్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. గర్భాశయ ముఖద్వారం నుంచి క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకు వ్యాపిస్తూ ఉంటాయి. మొదట్లో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. కొన్నిసార్లు కొద్దిపాటి లక్షణాలు కూడా బయటపడకపోవచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, మూత్రంలో దుర్వాసన తదితర అస్పష్టమైన లక్షణాలను గమనించను వచ్చు. అదనంగా వెన్నునొప్పి ఉంటుంది. కలయికకు ముందు లేదా ఆ తర్వాత రక్తస్రావం అనేది ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 99% HPV 16, HPV 18 వేరియంట్ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. HPV ఇన్ఫెక్షన్ బారిన పడ్డ మహిళల్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత కారణంగా కొన్నిసార్లు క్యాన్సర్ లక్షణాలు వాటంతటా అవే తగ్గిపోతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే పలువురితో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం, ధూమపాన వ్యసనం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగి ఉండడం, గర్భ నిరోధక మాత్రలు విచ్చలవిడిగా వాడటం, యుక్త వయసుకు రాకముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండడం కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు వైద్యులు. గర్భాశయాన్ని స్క్రీనింగ్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ఉన్నది లేనిది అనేది గుర్తించవచ్చు. ఒకవేళ వ్యాధి ఉంటే ఎంతవరకు విస్తరించిందో కూడా నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ కు ముందస్తు దశ ఎక్కువ కాలం పాటు ఉంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతారు. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే పరిస్థితి విషమించకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇక ఇది ఉన్నది లేనిది అనేది ఏ విధంగా నిర్ధారణ చేస్తారు అంటే సర్వైకల్ క్యాన్సర్ ను పాస్మియర్ పరీక్ష చేసి గుర్తిస్తారు. దీనికోసం గర్భాశయం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఈ పరీక్షలో పొరపాట్లకు ఆస్కారం అనేది ఉండి కొన్నిసార్లు తప్పుగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి బయాప్సీ పరీక్ష ద్వారా ఖచ్చితమైన నిర్ధారణ చేయవచ్చు. ఈ రెండు పరీక్షలే కాకుండా ఎపిటిక్ ఆమ్లం, ల్యూగోల్స్ అయోడిన్ తదితర చవకైన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఏ మేరకు విస్తరించిందో తెలుసుకోవడానికి హిస్టోపాథలాజికల్ పరీక్ష చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీతో నయం చేయవచ్చు. కీమోథెరపీ, రేడియోథెరపీ కూడా అవసరమవుతాయి. తొలి దశ

0: లో గుర్తించి చికిత్స చేస్తే వ్యాధి నివారణ సులువుగా ఉంటుంది. చికిత్సకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. వ్యాధి ముదిరిపోతే చికిత్స కాలం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక చికిత్స వల్ల వైద్యానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ కు 2050 నాటికి నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక వ్యూహం రూపొందించింది. 15 ఏళ్ల వయసు కలిగిన బాలికల్లో 90% మందికి వ్యాక్సిన్లు వేయడం, 35 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో 70% మందికి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం, వీటి ద్వారా సర్వైకల్ ముప్పును అధిగమించవచ్చు అనేసి WHO నిర్ధారణ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ కు కారణమయ్యే ఇన్ఫెక్షన్లలో ప్రధానమైన 2 HPV వేరియంట్లకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ల వల్ల 90% రక్షణ లభిస్తుంది. మిగతా 10% రక్షణ కోసం సురక్షిత లైంగిక విధానాలను పాటించాల్సి ఉంటుంది. తరచూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఖరీదైనది కావడం వల్ల ఇది ఒక సమస్యగా గుర్తించి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి సర్వీవ్యాక్ పేరుతో దేశీయ టీకాను అభివృద్ది చేసింది. 9 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇస్తే హ్యూమన్ పాపిలోమా వైరస్ కు 1000 రెట్లు యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ వైరస్ ల బారిన పడినప్పుడు వ్యాధి నిరోధక వ్యవస్థ గరిష్ట ప్రభావం చూపుతుంది. అందువలన HPV ఇన్ఫెక్షన్ బారిన పడరు. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం తప్పుతుంది. సురక్షిత శృంగారానికి పరిమితమై విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ బారిన పడరు. సర్వైకల్ క్యాన్సర్ ముప్పు అనేది ఉండదు. సో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ బారిన పడిన మహిళలు మరణాల్లో సర్వైకల్ క్యాన్సర్ ని 4వ స్థానంగా గుర్తించారు. మన దేశంలో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ వేగంగా విస్తరిస్తూ ఉంది. ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్ తో మరణిస్తూ ఉన్నారు. గ్లోబోకాన్ 2020 నివేదిక ప్రకారం భారతదేశంలో క్యాన్సర్ మృతుల్లో 18.3% మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించిన వారే. క్యాన్సర్ బాధిత మహిళల్లో 6.29% మంది సర్వైకల్ క్యాన్సర్ పీడితులవుతూ ఉన్నారు. ప్రతి 100 మందిలో 18 మంది ఈ వ్యాధితో మరణిస్తూ ఉన్నారు. అన్ని వయసులలోనూ పరిగణలోకి తీసుకుంటే 100 మందిలో 422.82 మంది సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తూ ఉన్నారు. అయితే 60% మందిలో సర్వైకల్ క్యాన్సర్ ని చివరి దశలో గుర్తిస్తూ ఉన్నారు.
1: మరింతవరకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సరైన పరిష్కారం కొన్ని వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా లివర్ క్యాన్సర్ అవగాహన. ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
1: శ్రోతలకు నమస్కారం. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్ అంటే భయపడాల్సిన వ్యాధి మాత్రమే కాదు, సమయానికి గుర్తించటం, సరైన చికిత్స తీసుకోవటం, వైద్యుల సలహాను పాటించటం కూడా ఎంతో ముఖ్యం. క్యాన్సర్తో పోరాడుతున్న వారికి ఆశ, ప్రేమ, ధైర్యం, మానసిక మద్దతు అందించటమే క్యాన్సర్ రోగుల సంక్షేమం. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన లివర్ ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధుల్లో లివర్ క్యాన్సర్ కూడా ఒకటి. లివర్ క్యాన్సర్ గురించి మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారు. డాక్టర్ గారు, లివర్ క్యాన్సర్ అంటే ఏంటండి? ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందండి?
2: లివర్ క్యాన్సర్ అంటే కాలేయంలో వచ్చే క్యాన్సర్. కాలేయం మనం తిన్న ఆహారం శరీరం ఉపయోగించుకునేలా చేస్తుంది, రక్తంలో హానికర పదార్థాలను తొలగిస్తుంది. కాలేయంలోని కొన్ని కణాలు అవసరానికి మించి పెరిగి గడ్డలా ఏర్పడవచ్చు. అది క్యాన్సర్ గడ్డ అయితే కాలేయం పనిని దెబ్బతీయవచ్చు.
1: సార్, మరి లివర్ క్యాన్సర్ లో ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటండి? అలాగే ఈ లివర్ క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటండి?
2: లివర్ క్యాన్సర్ లో మొదటి స్టేజ్ లో చాలా వరకు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. గడ్డ పెరిగే కొద్దీ కడుపులో కుడివే

0: పై భాగంలో నొప్పి రావటం, ఆకలి తగ్గవచ్చు, బరువు తగ్గవచ్చు, బాగా అలసటగా అనిపించవచ్చు, కడుపు ఉబ్బరం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారటం, ఇట్లాంటి కొన్ని లక్షణాలు ఆ గడ్డ ఎక్కడ వచ్చింది, దాని ఎంత ప్రెజర్ కాజ్ చేస్తుంది, వీటన్నిటిని బట్టి ఈ లక్షణాలు రావచ్చు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని కాదు, ఇతర సమస్యల వల్ల కూడా రావచ్చు. వైద్య పరీక్షలోనే మనం తెలుసుకోవచ్చు ఇది ఎందుకు వచ్చింది అని.
1: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల లివర్ కి సంబంధించి క్యాన్సర్ గా మారే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందండి?
0: ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, హెపటైటిస్ బి అండ్ సి ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రాదు, కానీ ఈ వైరస్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హెపటైటిస్ బి అండ్ సి అనే రెండు వైరస్లు కాలేయను ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, మరికొందరిలో చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. దీన్నే క్రానిక్ ఇన్ఫెక్షన్ అంటారు, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ అంటారు. ఈ సమయంలో వైరస్ తో మన శరీరం పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటంలో కాలేయంలోని కణాలు కూడా దెబ్బతింటాయి. దెబ్బతిన్న కణాల స్థానంలో కాలేయం కొత్త కణాలను తయారు చేస్తుంది. ఇది ఒకసారి జరిగితే కాలేయం కోలుకోవచ్చు, కానీ సంవత్సరాల పాటు మళ్లీ మళ్లీ దెబ్బతినడం, బాగు చేసుకోవడం జరుగుతుంటే సమస్య పెరుగుతుంది. ఒక గాయం మానిన తర్వాత మచ్చ ఏర్పడుతుంది కదా, అలాగే కాలేయంలో కూడా మచ్చ లాంటి గట్టి కణజాలం ఏర్పడవచ్చు. ఇది ఎక్కువైతే కాలేయం గట్టిపడి సరిగా పరిచేయలేకపోతుంది. ఈ పరిస్థితిని సిర్రోసిస్ అంటారు. అదే సమయంలో దీర్ఘకాలంగా జరుగుతున్న ఈ నష్టం వల్ల కణాలు ఎలా పనిచేయాలో చెప్పే లోపలి సూచనలు దెబ్బతినవచ్చు. వాటిని డిఎన్ఏ డామేజ్ అంటారు. ఈ సూచనలో కొన్ని మార్పులు చేరితే కణాలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఆగాలి అనే నియంత్రణ తగ్గవచ్చు. కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగి క్యాన్సర్ గడ్డగా మారవచ్చు. హెపటైటిస్ సి లో క్యాన్సర్ ఎక్కువగా కాలేయం బాగా తెప్పతిన్న సిరోసిస్ వచ్చిన తర్వాత కనిపిస్తుంది. హెపటైటిస్ బి లో ఈ వైరస్ కు చెందిన డిఎన్ఏ కాలేయ కణాల డిఎన్ఏ తో కలిసిపోవచ్చు, కణాల పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు. అందుకే హెపటైటిస్ బి ఉన్న కొందరిలో సిరోసిస్ లేకుండానే క్యాన్సర్ రావచ్చు. అయితే హెపటైటిస్ బి రాకుండా టీకా ఉంది. ఇప్పటికీ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో అవసరాన్ని బట్టి మందులతో వైరస్ ని అదుపులో ఉంచవచ్చు. హెపటైటిస్ సి కి టీకా లేదు, కానీ సరైన మందులతో చాలా మందిలో వైరస్ ని పూర్తిగా తొలగించవచ్చు.
1: ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కరికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి?
0: ఫ్యాటీ లివర్ అంటే మన కాలేయంలో కొవ్వు ఎక్కువగా చేరటం. చాలా మంది నాకు క్యాన్సర్ వస్తుందా అని భయపడతారు, కానీ ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రాదు. కొందరిలో ఈ కొవ్వు వల్ల కాలేయంలో వాపు వచ్చి కణాలు దెబ్బతింటాయి. ఇలా సంవత్సరాల పాటు జరిగితే కాలేయంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎక్కువైనప్పుడు గట్టిపడుతుంది, దీనిని సిర్రోసిస్ అంటారు. ఈ దశలో చేరిన వారిలో లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయం గట్టిపడిన ప్రతి ఫ్యాటీ లివర్ ఉన్న 10,000 మందికి ఒక సంవత్సరం గమనిస్తే సుమారు 1 నుంచి 6 క్యాన్సర్ రావచ్చు. ప్రతి ఒక్కరికి ప్రమాదం ఒకేలా ఉండదు. స్కాన్ లో ఫ్యాటీ లివర్ ఉందని తెలిస్తే భయపడకుండా అవసరమైన రక్త పరీక్షలు, కాలేయంలో మచ్చలు చూసే పరీక్షలు చేయించుకోవాలి. అధిక బరువు ఉంటే క్రమంగా తగ్గించుకోవటం, రోజు నడవటం, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవటం, మద్యం మానేయటం. కాలేయం ఇప్పటికే గట్టిపడిన వాళ్ళు సాధారణంగా ప్రతి 6 నెలలకి క్యాన్సర్ కోసం పరీక్షలు అవసరం. ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వైద్యుడు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి.
1: డాక్టర్ గారు, లివర్ క్యాన్సర్ ప్రారంభంలో ఏవైనా లక్షణాలు కనిపిస్తాయండి? కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారటం మరి లివర్ క్యాన్సర్ కి సంకేతం అండి?
0: లివర్ క్యాన్సర్ ప్రారంభంలో చాలా వరకు సింప్టమ్స్ ఉండకపోవచ్చు. గడ్డ పెరిగే కొద్దీ మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పక్కటెముకల కింద అప్పిగా లేదా గడ్డగా ఉండటం, ఆకలి తగ్గటం, కొద్దిగా తిన్నప్పుడు కడుపు నిండుగా అనిపించటం, ప్రయత్నించకుండానే బరువు తగ్గటం, ఎక్కువ అలసట, నీరసంగా ఉండటం, కడుపుబ్బరం, కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారటం, వికారం లేదా వాంతులు రావటం. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రం క్యాన్సర్ అని కాదు, ఇతర కాలేయ సమస్యల కూడా రావచ్చు. కారణం లేకుండా బరువు తగ్గుతున్నా, కడుపులో నొప్పి లేదా ఉబ్బరంగా కొనసాగుతున్నా వైద్యుని కలవాలి. కళ్ళు చర్మం పసుపు రంగులోకి మారతాన్ని దీని జాండీస్ అంటారు. జాండీస్ కి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం క్యాన్సర్ మాత్రమే, అదర్ కారణాలు సిర్రోసిస్ అంటారు, హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు, ఆల్కహాలిక్ సిర్రోసిస్ అంటారు, లివర్ డామేజ్ అవటం అంటారు, కొన్నిసార్లు రక్త కణాలు కూడా చనిపోవటం వల్ల కూడా ఈ జాండీస్ వస్తుంది. ఈ పచ్చదనానికి చాలా కారణాలు ఉంటాయి. డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయడం ద్వారా దాని కారణాలు మనం తెలుసుకోవచ్చు.
1: సార్, మరి బరువు తగ్గడం, ఆకలి మందగించడాన్ని ఎప్పుడు మనం సీరియస్ గా తీసుకోవాలండి?
0: 6 నుంచి 12 నెలల్లో మీ బరువు సుమారు 5% లేదా అంతకంటే ఎక్కువ తగ్గితే పరీక్షలు చేయించుకోవాలి. ఆకలి తగ్గడం కొనసాగుతున్నా, రోజు సరిపడా తినలేకపోతున్నా, కడుపు నొప్పి, కొద్దిగా తిన్నా నిండినట్లు అనిపించడం, నీరసం వంటి లక్షణాలు ఉంటే త్వరగా పరీక్ష అవసరం. ఇవి ఉన్నంత మాత్రం లివర్ క్యాన్సర్ అని కాదు, షుగర్, థైరాయిడ్, జీర్ణ సమస్య, ఒత్తిడి వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కారణం తెలుసుకోవడం ముఖ్యం.
1: డాక్టర్ గారు, మరి లివర్ క్యాన్సర్ గుర్తించడానికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారండి?
0: లివర్ క్యాన్సర్ ను గుర్తించడానికి ప్రధానంగా స్కాన్లు, కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. అందరికీ అన్ని పరీక్షలు అవసరం ఉండవు. అల్ట్రాసౌండ్ స్కాన్ కాలేయంలో గడ్డలు ఉన్నాయా అని చూడడానికి చేస్తారు. గడ్డ కనిపించినంత మాత్రాన క్యాన్సర్ అని కాదు. AFP రక్త పరీక్ష క్యాన్సర్ ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది పెరిగితే తప్పకుండా క్యాన్సర్ ఉన్నట్లు కాదు, సాధారణంగా ఉన్నా క్యాన్సర్ లేదని చెప్పలేము. ప్రత్యేక CT లేదా MRI స్కాన్ అవసరమైతే ఇంజెక్షన్ ద్వారా మందు ఇచ్చి స్కాన్ చేస్తారు. గడ్డ పరిమాణం, దాని లక్షణాలను చూసి క్యాన్సరా కాదా అని అంచనాలు వేస్తారు. బయాప్సీ స్కాన్ లో స్పష్టత రాకపోతే అవసరాన్ని బట్టి గడ్డ నుంచి చిన్న నమూనాను తీసి పరీక్షిస్తారు. ప్రతి ఒక్కరికి బయాప్సీ అవసరం లేదు. కాలేయం గట్టిపడిన సిరోసిస్ ఉన్న వారికి, ప్రమాదం ఎక్కువగా ఉన్న కొంతమందికి, హెపటైటిస్ బి రోగులకి, లక్షణాలు లేకపోయినా సాధారణంగా ప్రతి 6 నెలలకి అల్ట్రాసౌండ్ తో పాటు AFP పరీక్షలు సూచిస్తాం. ఎవరికి ఈ పరీక్ష అవసరమో వైద్యుడు నిర్ణయిస్తాడు రిస్క్ ను బట్టి.
1: డాక్టర్ గారు, AFP బ్లడ్ టెస్ట్ అంటే ఏంటండి? ఇది ఖచ్చితంగా క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించగలుగుతుందా అండి?
0: AFP అంటే ఆల్ఫా ఫెటో ప్రోటీన్ అనే ప్రోటీన్. ఇది రక్తంలో ఎంత ఉందో తెలుసుకోవడానికి చేసే పరీక్షే AFP రక్త పరీక్ష. లివర్ క్యాన్సర్ లో ఉన్న కొందరిలో ఈ ప్రోటీన్ పెరుగుతుంది, అందుకే క్యాన్సర్ ను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. AFP ఎక్కువగా ఉందంటే తప్పకుండా క్యాన్సర్ అని కాదు, అదర్ కండిషన్స్ లైక్ హెపటైటిస్, కాలేయంలో మచ్చలు వంటి సమస్యల్లో ఉన్న వాళ్ళలో కూడా AFP పెరుగుతుంది. AFP సాధారణంగా ఉంటుంటే క్యాన్సర్ లేదని చెప్పలేము. కొందరిలో క్యాన్సర్ ఉన్నా ఈ పరీక్ష సాధారణంగా ఉంటుంది. అవసరమైతే CT స్కాన్ లేదా MRI స్కాన్ చూసి నిర్ణయిస్తాడు. ఇప్పటికే క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న కొందరిలో చికిత్స ప్రభావాన్ని గమనించడానికి కూడా ఈ రక్త పరీక్ష ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూసేసి మేము అది ఎంతవరకు సిగ్నిఫికెంట్ అనేది డిసైడ్ చేస్తాం.
1: లివర్ క్యాన్సర్ దశలు ఎలా తెలుసుకుంటారండి?
0: లివర్ క్యాన్సర్ స్టేజ్ అనేది వ్యాధి ఎంతవరకు ఉందో తెలిపే దశ. గడ్డ పరిమాణంతో పాటు క్యాన్సర్ ఎక్కడి వరకు వ్యాపించింది, కాలేయం ఎంత బాగా పనిచేస్తుంది, ఈ రోగి రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా అనేది చూస్తాం. BCLC అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో 5 దశలు ఉంటాయి. 0 దశ అది ప్రారంభ దశ. ఒక చిన్న గడ్డ ఉంటుంది, కాలేయం బాగా పనిచేస్తుంది, సాధారణ లక్షణాలు ఉంటాయి. ఏ ప్రారంభ దశ, గడ్డ లేదా కొన్ని చిన్న గడ్డలు ఉంటాయి, పెద్ద రక్తనాళాలు లేదా ఇతర అవయవాలకు వ్యాపించలేదు. బి అనేది మధ్య దశ, కాలేయంలో అనేక గడ్డలు ఉంటాయి, పెద్ద రక్తనాళాలు లేదా కాలేయం బయటకు వ్యాపించలేదు. సి అనేది ముదిరిన దశ, పెద్ద రక్తనాళాలలోకి లేదా ఇతర అవయవాలకి వ్యాపించి ఉండవచ్చు, క్యాన్సర్ వల్ల రోజువారీ పనులు చేయడం కష్టం అవ్వచ్చు. డి అనేది చాలా తీవ్రమైన దశ, రోజువారీ పనులు చేయాలంత బలహీనంగా ఉండవచ్చు. డి దశ అంటే తప్పనిసరిగా క్యాన్సర్ శరీరం అంతా వ్యాపించిందని కాదు, కాలేయ పనితీరు, రోగి ఆరోగ్యం కూడా దశను నిర్ణయిస్తాయి. AFP సంఖ్య లేదా లక్షణాలు మాత్రమే చూసి స్టేజ్ చెప్పలేము. స్కాన్లు, రక్త పరీక్ష దీని ఆధారంగా సరైన చికిత్స ఎంచుకుంటాం.
1: డాక్టర్ గారు, మరి లివర్ క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సల గురించి చెప్పండి.
0: తొలి దశల్లో గుర్తిస్తే కొందరిలో పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఉన్న కాలేయ భాగాన్ని తొలగిస్తారు, మిగిలిన కాలేయం సరిపడా పనిచేయగలిగితే ఈ చికిత్స చేస్తాం. కాలేయ మార్పిడి, ఎంపిక చేసిన రోగుల్లో వ్యాధి ఉన్న కాలేయాన్ని తొలగించి దాత నుంచి తీసుకున్న ఆరోగ్యమైన కాలేయాన్ని అమరుస్తాం. స్కాన్ సహాయంతో గడ్డలోకి ప్రత్యేక సూది పెట్టి వేడితో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాం. సన్నని గొట్టం ద్వారా గడ్డ దగ్గరకు చేరి మందులు ఇచ్చి రక్త సరఫరా అడ్డుకొని దీని టేస్ అంటారు. కొందరు రేడియేషన్ ఇచ్చే చిన్న చిన్న కణాలు కూడా పంపుతారు, దీని టేర్ అంటారు. మందులతో చికిత్స, ఇమ్యూనోథెరపీ లేదా టార్గెటెడ్ మందులు ఉపయోగించుకోవచ్చు. ఇవి క్యాన్సర్ పెరుగుదలను అదుపులో చేయడానికి సహాయపడతాయి. రేడియేషన్, కొందరిలో ప్రత్యేక కిరణాలతో గడ్డను తగ్గించడానికి లేదా నొప్పి తగ్గించడానికి చేస్తాము. ఆపరేషన్ చేయలేమంటే చికిత్స లేదని కాదు, ఇతర చికిత్సలతో వ్యాధిని అదుపు చేయడం సాధ్యం అవ్వచ్చు.
1: సార్, మరి ఏ సందర్భాల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమవుతుందండి?
0: గడ్డలు నిర్దిష్ట పరిమాణంలో ఉన్నప్పుడు కాలేయ మార్పిడి చేయవచ్చు. ముఖ్యంగా కాలేయం ఇప్పటికీ గట్టిపడి గడ్డ ఉన్న భాగానికి మాత్రమే తొలగించడం సురక్షితం కానప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువగా కనిపించే HCC రకం క్యాన్సర్ కి మిలాన్ క్రైటీరియా ఉంటుంది. ఒక గడ్డ ఉంటే దాని పరిమాణం 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. 2 లేదా 3 గడ్డలు ఉంటే ఒక్కొక్కటి 3 సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. క్యాన్సర్ కాలేయం బయటికి వ్యాపించకుండా ఉండాలి. క్యాన్సర్ పెద్ద రక్తనాళాల్లో చొచ్చుకుపోకుండా ఉండాలి. ఈ క్రైటీరియా ఫిల్ అయినప్పుడు మాత్రమే మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. గడ్డలు ఈ పరిమితి కంటే పెద్దగా ఉంటే టేస్ ఆ టేర్ లేదా ఇతర చికిత్స పద్ధతిలో గడ్డను తగ్గించి కొంతకాలం వ్యాధి అదుపులో ఉందని నిర్ధారించిన తర్వాత మార్పిడిని కన్సిడర్ చేయొచ్చు. దీని డౌన్ స్టేజింగ్ అంటారు. ఇది అందరికీ సాధ్యం కాదు, లివర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ డిసైడ్ చేస్తుంది.
1: చికిత్సలు తీసుకున్న తర్వాత లివర్ క్యాన్సర్ అనేది పూర్తిగా నయమవుతుందండి?
0: లివర్ క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే కొద్ది మందిలో పూర్తిగా నయం చేయవచ్చు, కానీ అందరికి నయమయ్యే శాతం చెప్పలేము. క్యాన్సర్ దశ, కాలేయం, పనితీరు, ఇచ్చే చికిత్సను బట్టి మారుతుంటుంది. నయం కావటం, చికిత్స తర్వాత 5 ఏళ్ళు ఎంతో మంది జీవించున్నారో అది క్యాన్సర్ మళ్లీ రాదని హామీ కాదు. 5 ఏళ్ళు మాత్రమే బతుకుతారని కూడా కాదు. చికిత్స తర్వాత 5 ఏళ్లకి 100 నుంచి 70 మందికి ఎక్కువ జీవించి ఉండవచ్చు. చికిత్స తర్వాత క్యాన్సర్ మళ్లీ రావచ్చు కాబట్టి వైద్యుడు సూచించిన స్కాన్లు, పరీక్షలు కొనసాగించాల్సిన

0: ఉంటుంది.
1: మద్యపానం చేయటం అనేది లివర్ ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాన్ని కలుగజేస్తుందండి?
0: మద్యం తాగటం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో చాలా సంవత్సరాలు తాగే వారిలో ప్రమాదం ఎక్కువ. అయితే తాగే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది కాదు. మద్యం కాలేయంలో విచ్ఛిన్నమయ్యేటప్పుడు హానికరమైన పదార్థాలు తయారవుతాయి. ఇవి కాలేయ కణాలు, వాటిలోని డిఎన్ఏను దెబ్బతీయవచ్చు. కాలేయంలో కొవ్వు చేరటం, వాపు రావటం, మచ్చలు ఏర్పడటం జరగవచ్చు. మచ్చలు ఎక్కువై కాలేయం గట్టిపడి దశలో క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుంది. కాలేయాన్ని కాపాడుకోవడానికి మద్యం మానటం మంచిది. మద్యం తాగకపోతే చేతులు వనకడం, చెమటలు, గుండె వేగంగా కొట్టుకోవటం ఉంటే ఒకసారి సొంతంగా మానకుండా వైద్యుని సహాయంతో డి అడిక్షన్ సెంటర్స్ ద్వారా మనం మద్యాన్ని ఆపే విధంగా ప్రయత్నం చేయవచ్చు.
1: డాక్టర్ గారు, మరి మన లివర్ ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ముఖ్యంగా ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా ఇతర కాలేయ సమస్యలు ఉంటే మద్యం మరింత నష్టం కలిగించవచ్చు. రోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయటం, అధిక బరువు ఉంటే క్రమంగా తగ్గించుకోవడం, ఆకలితో ఉండటం, ఒక్కసారిగా బరువు తగ్గే ప్రయత్నాలు చేయవద్దు. షుగర్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. ఆహారంలో చిన్న మార్పులు చేయడం, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు, పండ్లు తినటం. హెపటైటిస్ బి టీకా వేసుకోవడం ద్వారా మనం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయవచ్చు. మందులు, సప్లిమెంట్లు సూచించిన మోతాదు మించవద్దు. లివర్ క్లీన్ డీటాక్స్ పేరుతో అమ్మే మందులు, ఉత్పత్తులు సొంతగా వాడవద్దు. ఇప్పటికే కాలే వ్యాధి ఉంటే లక్షణాలు లేకపోయినా సూచించిన మందులు, పరీక్షలు కొనసాగించడం ద్వారా, ఆరోగ్యమైన అలవాట్లు ఫాలో అవడం ద్వారా మనం చాలా వరకు క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలం.
1: లివర్ క్యాన్సర్ గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్పి మా శ్రోతల్లో అవగాహన కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. క్యాన్సర్ అంటే భయపడటం కాదు, అవగాహనతో ముందడుగు వేయాలి, ధైర్యంగా పోరాడాలి.
2: మీరింతవరకు క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా లివర్ క్యాన్సర్ అవగాహన ఈ అంశం గురించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాము దాములూరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఘంటసాల జిక్కి పాడిన పాట చిత్రం రోజులు మారాయి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

రాజకోట రహస్యం. ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

జిక్కి పాడిన పాట రాజు పేద చిత్రం నుండి విన్నారు. ఇప్పుడు వినండి రక్త సంబంధం చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసుని చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజ స్వరపరిచిన జాదిని కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఘంటసాల సుశీల పాడిన ఈ పాట వినండి, రాముడు భీముడు చిత్రం నుండి.

పాడుట.

ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఫర్ క్లీనింగ్, ఫర్ డ్రింకింగ్. ది యూసేజ్ ఆఫ్ వాటర్ ఈస్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. సో వీ ఆల్ మస్ట్ మేక్ ఎ క్లియర్ అవేర్నెస్ ఇన్ అవర్ సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ ది వేర్ ఎవర్ వీ గో. ది వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ.
1: Jal Shakti Minister C.R. Patil highlighted the importance of water conservation and said the government is committed in providing safe and sufficient drinking water to every citizen in the country. The theme of this year's Water Week is climate resilient water management. Marking a new chapter in Indian cinema, President Draupadi Murmu will present the historic 72nd National Film Awards this evening at Ekta Nagar in Kevadia, Gujarat. Instituted in 1954, these awards represent India's highest cinematic honors, recognizing artistic and technical excellence across various categories, namely feature, non-feature, and writing on cinema. As part of a major policy initiative by the Ministry of Information and Broadcasting, the awards are being held outside the national capital. The President will also honor veteran actor Anant Nag with the Dada Saheb Phalke Award for 2024. The Election Commission today announced by poll for one Rajya Sabha seat in West Bengal. The seat fell vacant due to the resignation of TMC MP Rukmini Malik. Nomination will begin on the 29th of this month and polling will be held on the 16th of October. The Commission also announced the MLC election for 11 seats in Uttar Pradesh, 8 seats in Bihar, 5 seats in Maharashtra and 4 seats in Karnataka. Nomination for the polls will begin on the 29th of this month and polling will be held on the 23rd of October. Karam Festival, a vibrant celebration of Jharkhand's rich tribal culture, nature and the bond between brothers and sisters, is being observed across the state today with traditional fervor and enthusiasm. President Draupadi Murmu extended wishes to all countrymen on the occasion of Karam Puja. Indian Eves opener Smriti Mandhana has created history as she has become the first cricketer in the world to score 11,000 runs in women's international cricket. Smriti made this record during the Asian Games final against Sri Lanka at Karogi Sports Park in Nishin. Mandhana smashed 3 sixes and 3 fours in the first 4 overs to get India off to a blistering start. She surpassed former Indian captain Mithali Raj's record of 10,868 runs. Benchmark domestic equity indices gave up their initial gains and were trading with losses in the forenoon session today. The Sensex fell 198 points to 74,661, while the Nifty dipped 45 points to 23,369 when reports last came in. And with that, we end this news bulletin.
2: Akasavani కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్ లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్టపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These water week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమాపేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమాపేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 అక్టోబర్ పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ

స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్ లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశాల సందర్బంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమాపేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్ లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

0: ఉందని భారత వాతావరణ శాఖ పెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చిత్రగీతాలు వింటారు. నువ్వే కావాలి ఈ చిత్రం నుండి శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాట.

మీరు విన్న పాట ఎగిరి పావురం చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట. ఇప్పుడు వినండి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట చిత్రం జల్సా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సమన్వయం పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎంఓ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు, రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారతదేశ స్వచ్చ ఇంధన పరివర్తన, రక్షణ సన్నద్దత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ రంగాలకు కీలక ఖనిజాల రీసైక్లింగ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖ మెటీరియల్స్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన భారతదేశ కీలక ఖనిజాల రీసైక్లింగ్ పర్యావరణ వ్యవస్థ, వలయాకార ఆర్థిక వ్యవస్థపై జాతీయ సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాలం చెల్లిన ఉత్పత్తుల నుంచి కీలక ఖనిజాల పునరుద్దరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారం పెంచాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగంగా జరగకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటల పాటు పని జరగాలని, వర్క్ షెడ్యూల్ రూపొందించుకుని ముందుకు సాగాలని ఆదేశించారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, ప్రత్యేక అధికారాలను నియమించి ప్రతి పనికి బాధ్యత అప్పగించాలని సూచించారు. త్వరలో ఓపీ సేవలు సనత్నగర్ టిమ్స్ తరహాలో అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావును జడ్చర్ల వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు పలువురు బీజేపీ జిల్లా నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ,
1: ఒక జూరాల కింద కాదు, నాగార్జున సాగర్ కింద అటు ఉన్నటువంటి ఒక గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అనేక పగట్ల కింద రైతులు ఈరోజు పసుపు దగ్గర నుంచి

0: పత్తి దాకా ఇటు వరి దగ్గర నుంచి మక్కద్దం దాకా ప్రతి రైతు ఈరోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు జూలాల కింద ఉన్నటువంటి ఒక రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండుంటే ఈ నష్టం వారికి తిరగకపోయేది. కానీ మీరు బీమా పెట్టారు, ఆ బీమాకు మీరు ప్రీమియం కట్టారు.
1: ఈ పరిణామాలను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. జూరాల నుంచి తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గమని, జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్లాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్టంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా, పోలీసులతో రాజమేలుతున్నారా అని నిలదీశారు. రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డు ఏసీలో నిన్న అర్దరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో వార్డులో పొగలు కమ్ముకున్నాయి. తల్లిదండ్రులు భయాందోళనలతో తమ పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. గాయాల పాలైన 27 మంది పిల్లలను దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్సీయు వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల మృతి చెందడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం దిగ్భాంతి వ్యక్తం చేశారు. మరో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఈ మధ్యాహ్నం ఆదిలాబాద్ రిమ్స్ కు వెళ్లనున్నారు. దేశంలోని హెల్త్ ఇన్నోవేషన్స్ కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీ హబ్ లో బియాండ్ నంబర్స్ ప్రెసిషన్ ఫినోటైపింగ్ ఇన్ డయాబెటీస్ అండ్ మెటబాలిక్ కేర్ అంశంపై నిర్వహించిన హోమా సీఎంఈ 2026 జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించి, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలను హెల్త్ కేర్ తో అనుసంధానం చేసే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మల్కన్ చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. పేదలను నగరానికి దూరంగా తరలించకుండా ఖరీదైన ప్రాంతాల్లోనే ఆత్మగౌరవంతో నివసించేలా టవర్స్ నిర్మిస్తున్నామని, లబ్దిదారులకు 15-20 గజాల అన్డివైడెడ్ షేర్తో పాటు రిజిస్టేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి హక్కులు కల్పిస్తామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవతోనే దేశ సేవ అనే ఆశయంతో సాగిన ఈ పావు శతాబ్దపు ప్రయాణం సేవ సుపరిపాలనల కలయికగా నిలిచింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ అద్భుత ప్రజాహిత ప్రయాణానికి సంబంధించి ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనాలలో భాగంగా ఈరోజు సెమీకండక్టర్ మిషన్, దాని ప్రాముఖ్యత, ప్రధానమంత్రి ఆశయాల గురించిన విశేషాలు తెలుసుకుందాం.
2: భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం ప్రాథమిక పరిశోధనల నుంచి వేగంగా విస్తరిస్తూ ఒక బలమైన దేశీయ పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. మైక్రోచిప్లను జాతీయ ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఆస్తులుగా మారుస్తోంది. గతంలో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వేసిన పునాది సెమీకాన్ 1.0 కి మార్గం సుగమం చేసింది. ఇది 164,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా 12 తయారీ యూనిట్లకు ఆమోదం తెలపడంతో పాటు విస్తృతమైన డిజైన్ నెట్వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యూహాత్మక వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం 127,500 కోట్ల రూపాయల వ్యయంతో సెమీకాన్ 2.0 తీసుకొచ్చింది. ఈ కొత్త దశ ద్వారా ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్లతో పాటు యంత్రాలు, ముడి పదార్థాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సంపూర్ణ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఈ నెలలో న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026 సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ప్రధాని మోదీ గ్లోబల్ సప్లై చైన్ లో భారత్ సాధిస్తున్న పురోగతి ఎంత కీలకమైందో స్పష్టం చేశారు.
3: భారత్ నే సెమీ కండక్టర్ మిషన్ కా దూసరా ఫేజ్ షురూ కర్ దియా. హమారే పెహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా, జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్స్ తక్ కా హమ్నే తయ కియా హై. రిఫార్మ్ ఎక్స్ప్రెస్ పర్ చల్తే హుయే హమ్నే ఇస్ సెక్టర్ మే ఔర్ భీ రిఫార్మ్స్ కియే హై. అబ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ భీ హమారే స్టార్టప్స్ కే సాథ్, ఇండియన్ డిజైన్ కంపెనీస్ ఔర్ ఓసీఐ ఓన్ కంపెనీస్ కే సాథ్ కొలాబరేషన్ కర్.

0: భారత్ లాంటి దేశం ఒక కీలకమైన పరిశ్రమలో విజయం సాధించినప్పుడు అది ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. సరఫరా గొలుసులను ఆయుధాలుగా ఉపయోగిస్తున్న సమయంలో ఈ విజయం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దార్శనిక దృక్పథంతో భారత్ ను ఎల్లవేళలా సురక్షితంగా సుభిక్షంగా ఉంచేందుకు పాటుపడుతున్నారనడానికి ఇలాంటి విజయాలెన్నో నిదర్శనంగా నిలుస్తాయి.
1: న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2026 లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్, సిస్టమ్స్ చేంజ్ అండ్ లిటరసీ రిఫార్మ్ అంశంపై నిన్న నిర్వహించిన మినిస్టీరియల్ బ్రేక్ఫాస్ట్ సెషన్లో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా పాల్గొన్నారు. భారత్, ఇథియోపియా, కెన్యా, రువాండా, కంబోడియా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విద్యారంగ నిపుణులతో పాటు గ్లోబల్ స్కూల్స్ ఫోరం, రైజింగ్ అకాడమీస్, లూమినోస్ ఫండ్, యునైటెడ్ వరల్డ్ స్కూల్స్ సంస్థల ప్రతినిధులు సెషన్లో పాల్గొన్నారు. వాతావరణం. ఈరోజు రేపు రాష్టంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉండగా ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లపై సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా వేదికల సంసిద్దత, మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ఆహారం, పరిశుభ్రత, స్వాగత ఏర్పాట్లు, ప్రచారంపై అధికారులతో చర్చించారు. నల్గొండ కార్పొరేషన్లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని బెస్ట్ కార్పొరేషన్ అవార్డులు కూడా అందుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో పరిశుభ్రతకు సంబంధించి కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన 2 వెట్టింగ్ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. కూడ పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అధికారులను ఆదేశించారు. ఈ రోజు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా గూడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డ్రా పద్దతిలో లబ్దిదారులను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రహదారిపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల ఎగువ మానేర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి ఈరోజు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల వాతం రావడానికి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు అవసరం, నివారణ గురించి రుమటాలజిస్ట్ డాక్టర్ పరిమి విజయప్రసన్న గారితో వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. డాక్టర్ విజయప్రసన్న గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మేడం, మోకాళ్లలో, మోచేతులు మరి భుజాలు, మణికట్టు, మడిమల్లో నొప్పితో కూడిన వాపు గల కారణాలు, మరియు అసలు కీళ్ల వాతం ఎందుకు వస్తుందంటారు మేడం? ఈ విషయాన్ని శ్రోతలందరికీ వివరంగా తెలియజేస్తారండి.
1: తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే కీళ్ల దగ్గర నొప్పి, వాపు, విపరీతమైన కందిపోయినట్లు, ఎర్రగా కందిపోయినట్లు ఉండడాన్ని జనరల్ గా మనం కీళ్లవాతం అంటాం. కీళ్లవాతాలలో కూడా చాలా రకాలుంటాయి. దాంట్లో ఫ్రీక్వెంట్ గా, చాలా కామన్ గా మనం తరచుగా చూసే వాటిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఒకటి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా మన చేతికి, కాళ్ళకి ఉన్న వేళ్లలో ఇబ్బంది

0: అన్నది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో చిన్న జాయింట్స్ అంటాం వీటిని మనం, స్మాల్ జాయింట్స్ అంటాం ఇంగ్లీష్లో, చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళు, ఆ వేళ్ళల్లో ఉన్న జాయింట్స్ దగ్గర ఈ జబ్బు అన్నది యూజువల్గా స్టార్ట్ అవుతుంది. ఆ కీళ్ళ దగ్గర వాయటం కానీ, నొప్పి రావటం కానీ, ఆర్ ఎర్రగా కందిపోవటం కానీ అన్నది చూస్తాం. సో జస్ట్ ఈ మూడు లక్షణాలే కాకుండా వీళ్ళకి పొద్దున్న లేవంగానే టైట్గా బిర్రుగా పట్టేసినట్లు ఉంటుంది. దాన్ని మనం ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది అంటాం. సో ఇది ఒక అరగంట గంటకు పైగానే ఉంటుంది. సో ఈ లక్షణాలు యూజువల్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ థింక్ చేయాల్సింది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది థింక్ చేస్తాం. బట్ అలానే ఇటువంటి లక్షణాలు వేరే రకమైన కీళ్ళవాతాలలో కూడా ఉండొచ్చు, కీళ్ళవాతాలు కాకుండా వేరే జబ్బుల్లో కూడా ఉండొచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా ఇట్లానే కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు, కందిపోవటం అన్నది జరుగుతుంది. కొన్ని కొన్నిసార్లు క్యాన్సర్లో కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఇట్లా చూస్తామో, ఈ వాపు, ఎర్రగా కందిపోవటం కానీ, నొప్పితో కూడిన కీళ్ళ లక్షణాలతో వస్తుందో, మనం రోగిని పరీక్షించి అది కారణం ఏంటి అన్నది చూస్తాం. చాలా వరకు ఇది కీళ్ళవాతం లక్షణాలే ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ అన్నది కానీ, క్యాన్సర్ అన్నది చాలా తక్కువ మందిలో ఉంటుంది.
1: ఓకే,
0: వాళ్ళల్లో మనం పరీక్ష చేసినప్పుడు వేరే లక్షణాలు కనిపించడం వల్ల ఓకే ఇది కీళ్ళవాతం కాదు, ఆర్ ఇది ఇన్ఫెక్షన్, ఆర్ ఇది క్యాన్సర్ అన్నది మనం చాలా వరకు మనం పేషెంట్ని టెస్ట్ చేయటం వల్లే తెలుస్తుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది దీర్ఘకాలికంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది, ఒక ఏజ్లో స్టార్ట్ అయితే ఇంకెన్ని సంవత్సరాలు మనిషి జీవించుంటారో మోస్ట్లీ అన్ని రోజులు అన్నది ఈ జబ్బుతో ఉండాల్సిన అవసరం పడుతుంది. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట. అంటే జెనెటిక్ కాజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే ఆ జీన్ ఉంటుందో, ఈ జబ్బు రావాల్సి వస్తుంది అని ఒక జీన్ ఏదైతే మనిషిలో ఉంటుందో, వాళ్ళల్లో ఈ రోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కొంతమందిలో జీన్ ఉంటుంది కానీ ఈ రోగం అన్నది బయటకు కనిపించకుండా ఉండొచ్చు. కొన్ని కొన్నిసార్లు సింపుల్ పొల్యూషన్ వల్ల, ఆర్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ బయటపడతాయి. సో ఒక్కసారి ఈ జబ్బు యొక్క లక్షణాలు బయటపడినప్పటి నుంచి వీళ్ళు జీవితాంతం ఈ జబ్బుతో బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ కి స్టార్ట్ అయ్యాక మందులు ఎట్లా వేసుకుంటాం? షుగర్ మందులు వేసుకుంటే షుగర్ లెవెల్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. చాలా వరకు ఈ షుగర్ మందులతోనే షుగర్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం. అలానే ఈ జబ్బులు కూడా ఒకసారి స్టార్ట్ అయ్యాక మందులతోనే కంట్రోల్లో ఉంటుంది.
1: ఓకే మేడం, మరి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆడవారిలో ఎక్కువగా రావచ్చు అంటారా, మగవారిలో రావచ్చు అంటారా?
0: యూజువల్లీ కీళ్ళవాతాలు రుమటాయిడ్ అనే కాదు, చాలా రకాలైన కీళ్ళవాతాలు, ఎస్ఎల్ఈ అని ఆర్ సిస్టమిక్ స్క్లీరోసిస్, చాలా వరకు కీళ్ళవాతాలు అన్నది ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే. కొన్ని రకాలైన కీళ్ళవాతాలు మాత్రమే మగవాళ్ళల్లో ఉంటుంది. సో ఆడవాళ్ళల్లో అది కూడా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ ఏ టైంలో అయితే అవుతుందో ఆ ఏజ్ గ్రూప్ లో, అంటే యూజువల్లీ 20 to 40-45 ఇయర్స్ మధ్యలో వస్తుంది. సో ఈ ఏజ్ లో వాళ్ళకి కొన్ని హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఈస్ట్రోజన్. సో దీని వల్ల కూడా వీళ్ళకి ఈ కీళ్ళవాతాలు అన్నది ఈ ఏజ్ లో పర్టికులర్ గా ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళల్లో కూడా కొన్ని రకాలైన కీళ్ళవాతాలు, అంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము, గౌట్ అంటాము, ఇవన్నీ మగవాళ్ళల్లో ఈ ఏజ్ లో చూస్తూ ఉంటాం. సో ఈ 20 to 45 ఇయర్స్ మధ్యలో ఆడవాళ్ళల్లో గౌట్ యూజువలీ మెనోపాజ్ కన్నా ముందు గౌట్ అన్నది యూజువల్గా ఆడవాళ్ళల్లో రాదు. చాలా మంది ఆడవాళ్ళు ఏంటి అంటే కీళ్ళ నొప్పులు రాగానే ఫస్ట్ వెళ్ళిపోయి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసేసుకుని నాకు గౌట్ వచ్చేసింది అని గౌట్ బిల్లలు స్టార్ట్ చేసేస్తారు. ఆ పక్కింటాల్లో, ఎదురింటాల్లో, ఆర్ మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారు అనేసి గౌట్ కి సంబంధించి బిల్లలు స్టార్ట్ చేసేస్తారు. బట్ మెనోపాజ్ రాకముందు ఈ గౌట్ అన్నది ఆడవాళ్ళల్లో రాదు. మెనోపాజ్ తర్వాత గౌట్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
1: 50+ 50+
0: 45 to 50-55 వరకు మెనోపాజల్ ఏజ్ ఉంటుంది. సో ఆ ఏజ్ దాటాక, మెనోపాజ్ అయిపోయాక గౌట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ, బట్ మెనోపాజ్ లోపల గౌట్ వచ్చే ఛాన్సెస్ అన్నది ఉండదు ఆడవాళ్ళలో. మగవాళ్ళల్లో యూజువల్ గా ఏ ఏజ్ లో అయినా చూస్తాం గౌట్ అన్నది.
1: ఓకే మేడం, మరి ఇప్పుడు జాయింట్స్ లో నొప్పికి మరి కీళ్ళవాతానికి గల తేడా ఏంటి మేడం?
0: కీళ్ళవాతం అంటే మనం ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మనకి, సో అది కీళ్ళవాతం, అంటే ఇంగ్లీష్ లో దాన్ని వర్డ్ ఆర్థరైటిస్ అంటాం. అది ఒక బ్రాడ్ టర్మ్ అనమాట. ఇప్పుడు మనం మనుషులం అని ఎట్లా అంటాము, బట్ మనుషులు అంటే మీరు డిఫరెంట్, మళ్ళీ నేను డిఫరెంట్, మీరు వేరు, నేను వేరు, నాకు ఒక పేరుంది, మీకు ఒక పేరుంది. సో అట్లానే కీళ్ళవాతం అన్నది ఒక బ్రాడ్ టర్మ్. మనం కామన్ గా అర్థం చేసుకోవడానికి యూస్

0: చేసేవాడు. కానీ ఆ కీలవాతాలలో చాలా రకాలు ఉన్నాయి, ఒక 300+ వెరైటీస్ ఉన్నాయి. సో దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎస్ఎల్ఈ అని, రుమటాయిడ్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, ఆస్టియో ఆర్థరైటిస్, ఇట్లా వేరే వేరే కారణాలు అన్నది ఉంటుంది. బట్ చాలా వరకు కీలవాతాలలో ముఖ్యంగా జాయింట్ దగ్గర ఎఫెక్ట్ ఉన్నది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఆర్థరైటిస్ అనగానే ఓన్లీ కీళ్ళ దగ్గరే ఇబ్బంది ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి కీళ్ళ దగ్గర ఇబ్బంది అన్నది ఫస్ట్ రావచ్చు. కాకపోతే కొంతమందిలో ఏంటి అంటే కీళ్ళ దగ్గర ఎటువంటి లక్షణాలు లేకుండా చూపు మీద ఎఫెక్ట్తోనో, ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్తోనో, కిడ్నీ మీద ఎఫెక్ట్తోనో ఫస్ట్ లక్షణాల కింద మనకి రావచ్చు ఓపీకి. సో కిడ్నీలో ప్రాబ్లం అయింది, కీళ్ళ దగ్గర ఏం లక్షణాలు లేదు కదా, సో నాకు కీళ్ళవాతం కాదు అనేది ఉండదు. సో కీళ్ళవాతం అన్నది జస్ట్ మనం జాయింట్స్ ఒక్కటే లిమిటెడ్ కాదు, బాడీలో ఫ్రమ్ హెడ్ టు టో ఎనీ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అన్ని జాయింట్స్ హెడ్ టు టో అన్నది మెడ దగ్గర నుంచి కాలిగోరు వరకు ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నేను చెప్పినట్లు చేతుల్లో కాళ్ళ వేళ్లలో స్టార్ట్ అవుతుంది అని అనుకు, చాలా రేర్ గా మెడ దగ్గర సర్వైకల్ స్పైన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ అట్లాంటో ఆక్సిల్ జాయింట్ అన్నది ఉంటుంది, ఆ జాయింట్ దగ్గర కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది క్రమంగా ఏంటి అంటే ఫస్ట్ కామన్ గా స్టార్ట్ అయ్యే ప్లేసెస్, రేర్ గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. రేర్ సైట్స్ లో కూడా ఇది స్టార్ట్ అవ్వచ్చు. బట్ యూజువల్లీ అంటే ఒక 100 మందిని చూస్తే దాంట్లో 80 నుంచి 90-95 వరకు ఫింగర్స్ లో స్టార్ట్ అవుతుంది. ఆ 5-10% అన్నది వేరే జాయింట్స్ లో స్టార్ట్ అవ్వచ్చు, అంటే షోల్డర్స్ లో స్టార్ట్ అవ్వచ్చు, నీస్ లో స్టార్ట్ అవ్వచ్చు, హిప్ లో స్టార్ట్ అవ్వచ్చు, అసలు జాయింట్సే కాకుండా వేరే అవయవం మీద కూడా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఊపిరితిత్తుల్లో పొరలాగా ఐఎల్డి అంటాం, అట్లా కూడా రావచ్చు డైరెక్ట్ గా. వాళ్ళకి కీళ్ళ దగ్గర నొప్పులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఈ కీళ్ళవాతం అంటే ఓన్లీ బోన్స్ అండ్ జాయింట్స్ కాదు, ఇది సిస్టమిక్ డిసీజ్. అంటే బాడీలో ఏ పార్ట్ నైనా ఎఫెక్ట్ చేయగలిగే సత్తా ఉన్న డిసీజెస్ ఇవన్నీ.
1: మేడం, ఇప్పుడు ఈ కీళ్ళవాతం అనేది ఏ దశలో తగ్గిపోతుంది అంటారండి? మనకు దీనికి సర్జరీ ఎప్పుడు అవసరపడొచ్చు? ఎంతకాలం ఎలా క్యూర్ అవుతుంది ఇది?
0: చాలా వరకు జెనెటిక్ గా డిటర్మైన్ అవుతుంది. అంటే ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మన బాడీలో ఏదైతే ప్రొటెక్టివ్ సిస్టమ్ ఉంటుందో ఆ ప్రొటెక్టివ్ సిస్టమ్ అన్నది మన బాడీలో పార్ట్స్ మీద అటాక్ చేస్తుంది. సో ఏ పార్ట్ మీద అయితే అది అటాక్ చేస్తుందో దాని యొక్క లక్షణాలు అన్నది మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ స్టార్ట్ అయ్యాక లైఫ్ లాంగ్ ఉండాల్సినవే. దీనికి పర్మనెంట్ క్యూర్ అన్నది లేదు. ఏ కీళ్ళవాతానికైనా సరే పర్మనెంట్ గా క్యూర్ అన్నది లేదు. మనం మెడిసిన్ తో చేయగలిగేది కంట్రోల్ మాత్రమే. సో ఈ కీళ్ళవాతాలలో ఏంటి అంటే చాలా వరకు డిసీజ్ ని మనం కంట్రోల్లో తెచ్చుకుంటే అది క్యూర్ కి సమానంగా ఉంటది. కంట్రోల్లో ఉన్నప్పుడు అసలు మీకు జబ్బు ఉంది అన్న విషయం కూడా ఎవరికీ రాదు, ఒకటే రాదు. సో మనం కంట్రోల్ కి తెచ్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎర్లీగా కంట్రోల్ కి తెచ్చుకుంటాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో జబ్బు స్టార్ట్ అయ్యాక మొదటి 6 నెలల నుంచి సంవత్సరం లోపల మనం జబ్బుని కంట్రోల్లో పెట్టుకోగలిగితే జీవితాంతం ఆ జబ్బు సివియారిటీని మనం చాలా వరకు నివారించవచ్చు. అలానే అన్కంట్రోల్డ్ డిసీజ్ వల్ల వేరే ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో వాటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ రోజుల్లో ఇప్పుడు రుమటాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దికి మనం ప్రివెంటివ్ రుమటాలజీ వైపు అడుగులేస్తున్నాం. అంటే సింప్టమ్స్ రాకముందు ఆర్ సింప్టమ్స్ వచ్చాక ట్రీట్మెంట్ చేసుకున్నాక ఆ ట్రీట్మెంట్ తో మనం ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ని మనం ఎట్లా అయితే నివారించవచ్చు అన్న దాని మీద ఇప్పుడు ఫోకస్ అంతా జరుగుతుంది. సో ఈ కీళ్ళవాతాలలో ఒక గుడ్డిగా మనం నమ్మాల్సింది ఏంటి అంటే అర్లీ డయాగ్నోసిస్, అర్లీ ట్రీట్మెంట్. సో ఎంత తొందరగా మనం దీన్ని నిర్ధారించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అంత ఎఫెక్టివ్ గా మనం ఈ జబ్బుని కంట్రోల్ చేయొచ్చు. ఈ జబ్బు వల్ల కలిగే వేరే ఆర్గాన్స్ డామేజ్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు.
1: మేడం, ఇప్పుడు సర్జరీ అవసరం ఎప్పుడు పడొచ్చు అంటారు? ఏ స్టేజ్ లో చేస్తారు? ఆ పెయిన్ వాళ్ళకి ఎంత వరకు ఉంటే తగ్గకపోతే చేయొచ్చు అంటారు సర్జరీ?
0: సర్జరీ అన్నది లాస్ట్ స్టేజెస్, అంటే ట్రీట్మెంట్ లో ఒక పార్టే గాని బట్ నాట్ ది ట్రీట్మెంట్. ఇప్పుడు నాకు ఒక జాయింట్ దగ్గర ప్రాబ్లం అయింది అంటే ఆ జాయింట్ ను మనం డైరెక్ట్ గా సర్జరీ చేసి నార్మల్ చేయం. ఎందుకంటే ఈ జబ్బులు అన్నది ఏ ఒక్క సింగిల్ జాయింట్ కి లిమిటెడ్ కాదు. ఇది ఒక రోజు ఒక జాయింట్ దగ్గర ఉండొచ్చు, రెండో రోజు ఇంకో జాయింట్ దగ్గర ఉండొచ్చు. ఇంకా కామన్ గా ఏంటి అంటే చాలా జాయింట్లు ఒకేసారి రావచ్చు. సో మనం ఇది మందుల వల్ల కంట్రోల్ చేసుకోవాలి. మరి చాలా మందికి అసలు కీలవాతం అన్నది ఏంటి అన్నది తెలియదు. చిన్న నొప్పే కదా,
1: అవును.
0: నొప్పి బిళ్ళ వేసేసుకుంటే నా పని అయిపోతుంది, నొప్పి తగ్గు.

0: ఉంటుంది. సో ఆ టెంపరరీ రిలీఫ్స్ తో చాలా మంది ఇంటి దగ్గర అడ్జస్ట్ అయిపోతారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ కీలవాతం స్లో స్లోగా స్లో స్లోగా బాగా ముదిరిపోయి డ్యామేజ్ అన్నది జరిగిపోతుంది జాయింట్ కి. సో ఈ జబ్బుల్లో ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటాం. అంటే దాన్ని మనం ఇంకా మందులతో ఎట్లానూ మార్చలేం, మందులు వాడినా ఉపయోగం ఉండదు. సో కంప్లీట్ గా అట్లా జాయింట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కోసం ఆర్థోపెడిషన్స్ కి రిఫర్ చేస్తాం. అలానే కీలవాతాలు కంట్రోల్లో లేనప్పుడు జాయింట్స్ ఎట్లా డ్యామేజ్ అయిపోతాయో బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి స్పాంటేనియస్ గా విరిగిపోతాయి, ఫ్రాక్చర్స్ అవుతాయి. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో అట్లా ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈ సర్జరీస్ కి రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి డిఫార్మిటీస్, ఎప్పుడైతే మనం జాయింట్ సిమ్టమ్స్ ని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా జబ్బు ముదిరిపోయినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ డిఫార్మిటీస్ అంటాం, కామన్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో చూస్తాం. ఈ డిఫార్మిటీస్ వచ్చినప్పుడు కూడా మనం కరెక్షన్స్, అంటే ఈ డిఫార్మిటీస్ వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి వేళ్ళు అన్నది చాలా ఇంపార్టెంట్. కిచెన్ లో పనులు చేసుకోవడానికి చేతులు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు గ్లాస్ పట్టుకోవడానికి కానీ, ట్యాప్స్ ఓపెన్ చేయడానికి కానీ, డబ్బా మూతలు తీయటానికి కానీ చాలా ఇబ్బంది పడతారు ఆ డిఫార్మిటీస్ వల్ల. సో ఆ డిఫార్మిటీస్ వచ్చినప్పుడు కొన్ని డిఫార్మిటీస్ ని మనం సర్జరీస్ తో కరెక్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి నియర్ నార్మల్, వాళ్ళ ఇంట్లో పనులకు కానీ ఆర్ ఆక్యుపేషనల్ యాక్టివిటీస్ కానీ ఇబ్బంది లేకుండా ఆ డిఫార్మిటీస్ ని కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి సర్జరీస్ అన్నది ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ సచ్ కీళ్లవాతానికి సర్జరీ అన్నది ట్రీట్మెంట్ కాదు, మందులే ట్రీట్మెంట్. కీళ్లవాతం వల్ల కలిగే డ్యామేజ్ ని మనం కరెక్ట్ చేయడానికి సర్జరీస్ అన్నమాట.
1: ఓకే మేడం, ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల వచ్చే ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చా ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు కానీ, లేకుంటే మీరు ఇందాక అన్నారు ఆర్థరైటిస్ ఎక్కువైనప్పుడు ఆస్టియోపోరోసిస్ వస్తుంది అన్నారు, ఇంకా ఏమైనా ఇతర సమస్యలు వీటి వల్ల రావచ్చా?
0: సో ఇప్పుడు జనరలైజ్డ్ గా మనం కొన్ని రకాలైన కాంప్లికేషన్స్ అన్నది చెప్పగలం. బట్ ఇండివిజువల్ గా ఒక్కొక్క జబ్బుకి సంబంధించి కొన్ని పెక్యులియర్ కాంప్లికేషన్స్ అన్నవి ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎల్ఏ అనేది చూద్దాం. ఎస్ఎల్ఏ అనేది రుమటాయిడ్ కన్నా ఇంకొంచెం సివియర్ అయిన డిసీజ్. సో ఎస్ఎల్ఏ అన్నది ఇంకొంచెం జాయింట్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అట్లానే స్కిన్ మీద కానీ కిడ్నీ మీద కానీ ఎఫెక్ట్ అన్నది చాలా తొందరగా వస్తుంది. మనం జబ్బు డయాగ్నోస్ చేశాక ఫస్ట్ 2 to 3 ఇయర్స్ లో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో దాన్ని మనం లూపస్ నెఫ్రైటిస్ అంటాం. సో వీళ్ళల్లో బీపీ పెరగడం, మొహం దగ్గర వాయటము, కాళ్ళ దగ్గర వాయటము, యూరిన్ అంతా నైట్ టైం ఎక్కువ వెళ్ళటము, యూరిన్ నురగ నురగగా రావటం, ఇట్లాంటి అన్నిటి వల్ల మనం ఓకే వీళ్ళకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడింది అని మనకి డౌట్ కలుగుతుంది. సో అప్పుడు వీళ్ళల్లో మనం కొన్ని యూరిన్ టెస్ట్స్ అన్ని చేస్తాం. ఆ యూరిన్ లో ప్రోటీన్ ఎక్కువ పోతుంది అంటే అప్పుడు బయోప్సీ అన్నది చేయాలి. బయోప్సీలో ఏ స్టేజ్ ఉంది దానిని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది ఇస్తాం. అట్లానే ఎస్ఎల్ఈలో గుండె మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. వీళ్ళల్లో చాలా తక్కువ వయసులో ఆ గుండెకి సంబంధించి బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే చిన్న వయసు వాళ్ళలో మెదడు మీద దీనికి ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లాంటప్పుడు స్ట్రోక్ రావటం, అంటే పెరాలసిస్ రావటం గానీ, ఫిట్స్ రావటం గానీ, చూపు పోవటం గానీ, ఇటువంటి లక్షణాలు అన్నది ఉంటుంది. బేసిక్ గా ఏ ఆర్గాన్ మీద అయితే మన ఎఫెక్ట్ పడుతుందో జబ్బు యొక్క ఎఫెక్ట్, ఆ ఆర్గాన్ యొక్క లక్షణాలు అన్నది మనకు బయటకు కనిపిస్తుంది. అలానే కామన్ గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈలో కానీ ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎముకలన్నీ చాలా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి ఇందాక చెప్పినట్లు ఆస్టియోపోరోసిస్ అన్నది వస్తుంది. ఇంకా ఈ సోరియాసిస్, ఇట్లాంటి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా స్కిన్ అంతా పీల్ అయిపోతూ ఉంటది. దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడము, డీహైడ్రేట్ అయిపోవటం, ఆ డీహైడ్రేషన్ అవటం వల్ల మళ్ళీ కిడ్నీలో ప్రాబ్లం రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి చూపు మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. సడన్ గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత సేపులోనే సడన్ గా చూపు పోతుంది, చూపు పోతుంది. కానీ ఆ చూపు అన్నది మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ వితిన్ డేస్, 1 to 2 డేస్ లో తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటది. బట్ ఆ 1 to 2 డేస్ లో ఆర్ లేట్ అయింది ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే వాళ్ళు పర్మనెంట్ గా చూపోయి బ్లైండ్ గా తయారైపోయే ఛాన్సెస్ ఉంటది. సో ఎంత ఎర్లీగా వీళ్ళని కన్సల్ట్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకి లక్షణాలు స్టార్ట్ అయ్యాక అంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే ఈ జబ్బు నుంచి మనం అంత తొందరగా ఉపశమనం అన్నది తీసుకోవచ్చు. సో దీన్ని మనం మెడికల్ టర్మ్స్ లో విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటాం. అంటే జబ్బు లక్షణాలు స్టార్ట్ అయిన వెంటనే మనం ఏ రకమైన కీళ్ళవాతం అని చూసుకుని దానికి

0: సంబంధించి మందులు అన్నది స్టార్ట్ చేయటం వల్ల ఒక 3 నుంచి 6 నెలల లోపల మనం జబ్బుని కంప్లీట్గా కంట్రోల్కి తెచ్చుకోగలం. దాన్ని మనం రెమిషన్ అని అంటాం. అట్లా రెమిషన్లోకి వచ్చిన జబ్బుని మనం ఇంకొక 6 మంత్స్ టు 12 ఇయర్స్ అన్నది మెయింటైన్ చేయగలిగితే దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా మనం డోసెస్ అన్నది తగ్గించి చూసుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్లు ఇవి జీవితాంతం ఉండే జబ్బులు కాబట్టి జీవితాంతం ఇన్నే మందులు వేసుకోవాలా అంటే అంత అవసరం లేదు. ఒక్కసారి జబ్బు కంట్రోల్కి వచ్చి ఆ జబ్బుని మనం ఈ స్పెసిఫైడ్ టైం పీరియడ్ వరకు కంట్రోల్లో ఉంచగలిగి వాళ్ళకి వేరే ఇంకే అవయవాల మీద ఇబ్బంది లేదు, ఈ జబ్బు వల్ల ఇంకేం ప్రాబ్లం తెలియట్లేదు, కామ్గానే ఉంది అనుకున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ మందులు అన్నది మినిమైజ్ చేసేసి ఎంత మినిమం డోస్లో వాళ్ళకి జబ్బు కంట్రోల్లో ఉంటుందో ఆ మినిమం డోస్ అన్నది మనం కంటిన్యూ చేస్తాం. సో ఈ ఫస్ట్ 6 మంత్స్లో కొంచెం అన్న స్టిరాయిడ్స్ అన్నది వేయాల్సిన అవసరం పడుతుంది. సో స్టిరాయిడ్స్ అనగానే చాలా మంది కోవిడ్ వచ్చాక బాగా భయపడతా ఉన్నారు, బట్ కీలవాతాలలో ఈ స్టిరాయిడ్స్ అన్నది చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనమాట. అంటే ఎస్ఎల్ఈ ఆర్ వాస్కులైటిస్ వంటి సీరియస్ రకమైన కీలవాతాలలో ఈ స్టిరాయిడ్స్ సరైన టైంలో ఇవ్వకపోతే ఒక్కొక్కసారి మనం ఆ పేషెంట్ని కోల్పోతాం. అలా అని జీవితాంతం ఇంత హైడోస్ స్టిరాయిడ్స్ వేసుకోవాలా అంటే అవసరం లేదు. సో అర్లీ స్టేజెస్ లో పర్టికులర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మనం యూజ్ చేసే స్టిరాయిడ్స్ అన్నది చాలా తక్కువ డోస్. ఆ తక్కువ డోస్ తోనే మీరు జబ్బుని కంట్రోల్ చేసుకోగలరు. ప్లస్ ఆ స్టిరాయిడ్ తో పాటు వేరే రకాలైన మందులు పెడతాం, స్టిరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టిరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అనేవి కొంచెం స్లోగా పనిచేస్తాయి. సో ఆ మందులు పనిచేసే వరకు మాత్రమే మనం స్టిరాయిడ్స్ ని వాడతాం. సో మీకు ట్రీట్మెంట్ మీ కాంప్లికేషన్స్ డ్యూరేషన్ అన్నది మీరు ఎంత అర్లీగా రుమటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతారో దాని మీద డిపెండ్ అవుతుంది. సో అర్లీ స్టేజెస్ లో మనం కన్సల్ట్ అయ్యి కంట్రోల్ చేసుకోగలిగితే డౌన్ ద లైన్ ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ తర్వాత యూ విల్ బి కంప్లీట్లీ సిమ్టమ్ ఫ్రీగా ఉంటాం మనం. సో దానివల్ల లక్షణాలు ఏమి ఉండదు, ఓన్లీ ఒక మందు వేసుకోవటం, మీ పని మీరు చూసుకోవటం అంతే. సో మీ పనులన్నీ మీరు ఒక టాబ్లెట్ తో పాటు మీ పనులు రొటీన్ వర్క్, మీ హౌస్ హోల్డ్ వర్క్ అవనివ్వండి, ఆఫీస్ వర్క్ అవనివ్వండి, ఏదైనా సరే మీ పనులందరినీ మీరు చేసేసుకోవచ్చు. ఎట్లా అంటే అసలు మీకు ఈ ప్రాబ్లం ఉంది అన్న విషయం, నాకు ఇంత ఇబ్బంది కలిగింది అన్న విషయం కూడా వాళ్ళకి గుర్తురాదు. సో అర్లీ కన్సల్టేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ పీరియడ్ లో చాలా వరకు ఇబ్బంది పడతాం రుమటాలజిస్టులు కూడా, వచ్చినప్పుడు పేషెంట్స్ కి అమ్మో స్టిరాయిడ్స్ ఆ డాక్టర్ గారు, ఆర్ ఈ మందులా, దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇబ్బందిగానే ఉంటారు, కంగారు పడతారు, టెన్షన్ పడతారు. బట్ ఈ 2-3 సిట్టింగ్స్ లో వీళ్ళకి కౌన్సిలింగ్ అన్నది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అర్లీ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మేక్స్ ఎ డిఫరెన్స్. మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఎర్లీ ట్రీట్మెంట్ లో. సో అర్లీ పీరియడ్ లో అన్నది మాత్రం జస్ట్ ఒక పెయిన్ కిల్లర్ తో నా పని అయిపోతుంది కదా, నాకు ఇబ్బంది లేదు అని నెగ్లెక్ట్ చేయకుండా అది అసలు కీలవాతమా కాదా అన్నది డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నది చాలా బాగుంటుంది మీకు.
1: మేడం, ఇప్పుడు కీలవాతానికి సంబంధించి మనం ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా అవగాహన లేకనే వాళ్ళు వ్యాధి పూర్తిగా ముద్ర పెట్టుకుని వస్తున్నారు. మనం అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే మనకు ఈ ఆర్థరైటిస్ అనేది పూర్తిగా క్యూర్ కావచ్చు, ఉపశమనం ఉంటుంది అని మీరు అన్నారు. కీలవాతానికి డైట్ ఎలా ఫాలో అవుతే మనము ఈ ఆర్థరైటిస్ బారిన పడకుండా కూడా ఉంటాము?
0: సో ఆర్థరైటిస్ రాకుండా అంటూ డైట్ అంటూ ఏమీ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇది ప్యూర్లీ జెనెటిక్ డిసీజ్. ఆ జీన్ మీలో ఉంది, అది ఎక్స్ప్రెస్ అయింది అంటే డిసీజ్ అన్నది వస్తుంది. అంతేగాని మనం ఒక పర్టికులర్ డైట్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఆర్ కొన్ని ఫుడ్స్ తగ్గించి తీసుకోవటం వల్ల కానీ ఆపేయటం వల్ల కానీ మనం కీలవాతాన్ని ఎట్లానూ ప్రివెంట్ చేయలేం. చాలా మంది పేషెంట్స్ అంటే ఇప్పుడు జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేయంగానే ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది, ఈ జబ్బు లక్షణాలు, ఇట్లా మందులు వేసుకోవాలి అనగానే ఈధర్ పేషెంట్ గానీ పేషెంట్ తో పాటు వచ్చిన అటెండెన్స్ గానీ ఫస్ట్ వచ్చే క్వశ్చన్ డైట్.
1: అవును,
0: నేను ఏం పచ్చం చేయాలి, ఏం తినొచ్చు, ఏం తినకూడదు. చాలా మందికి ఏంటంటే బంగాళదుంపలు తిన్నా, వంకాయలు తిన్నా, ఆర్ చికెన్ తిన్నప్పుడు నాకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అని అంటారు. చాలా మంది అంటారు ఇది మన అంటే మన ఆన్సిస్టర్స్ నుంచే, చాలా తరాల నుంచి ఇది ఇట్లా అయిపోయింది. బట్ లిటరలీ స్పీకింగ్ నిజంగా పచ్చం అంటూ కీలవాతాలకి ఏం లేదు. అంటే కొన్ని రకాలు గౌట్ లాంటి జబ్బులకు తప్పితే మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంతగా పెట్టం. కొంతమంది లూపస్ పేషెంట్స్ లో కొన్ని కొన్నిసార్లు మనం బ్రింజాల్ అవాయిడ్ చేయటం అట్లాంటి చిన్న చిన్నే చెప్తాం గానీ బట్ సైంటిఫికల్ గా ఇవన్నీ ఏం ప్రూవెన్ కాదు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు చికెన్ తినటం వల్ల

0: వాళ్ళ ప్రోటీన్ కూడా కంటెంట్ పెరుగుతుంది. ప్రోటీన్ పెరిగినప్పుడు కూడా వాళ్ళ మజిల్ మాస్ పెరగటం, వాళ్ళకి ఎనర్జీ రావటం అన్నది జరుగుతుంది. సో కంప్లీట్గా నేను నాన్ వెజ్ మానేస్తాను, నేను వెజిటేబుల్స్ తీసుకోను, నాకు భయం వేస్తుంది, ఆర్ నేను ఇది తిన్నప్పుడల్లా నాకు పెరిగిపోతుంది అని చాలా మంది చెప్తారు.
1: ఓకే.
0: సో మనం ఫుడ్ గురించి అంత బాధపడాల్సింది, భయపడాల్సిన అవసరం లేదు. అంత వాట్ వీ సజెస్ట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదా, అది తీసుకోవడం చాలా మంచిది. అండ్ ముఖ్యంగా చికెన్ అన్నది అసలు మానాల్సిన అవసరం లేదు. చికెన్ తినే హ్యాబిట్ ఉంది అంటే కీళ్ళవాతం వచ్చింది కాబట్టి నాకు ఈ జబ్బు పెరుగుతుంది అని దాని గురించి అయితే మానాల్సిన అవసరం లేదు. సో పథ్యం స్పెసిఫిక్గా ఏం లేదు, అన్నీ తినొచ్చు. మీకు ఏదన్నా సూట్ అవ్వట్లేదు అంటే అది ఆపేసేసి చూసుకోవచ్చు అంతే. బట్ గౌట్లో మాత్రం కొన్ని ఫుడ్స్ అన్నది డెఫినెట్గా మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది.
1: ఓకే మేడం, అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలనే విషయం చివరిగా మా శ్రోతలకు చెప్తారండి.
0: ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికన్నా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, సో నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చే రిస్క్ అన్నది డెఫినెట్ గా ఉంటది. ఆ రిస్క్ అన్నది 5 to 15% అన్నది ఉంటది. రుమటాయిడ్కే కాదు, చాలా వరకు జబ్బులకి రిస్క్ అన్నది 5 నుంచి 15% అన్నది ఉంటది. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా, అంటే ఇప్పుడు మనం రీసెర్చ్ కోసం అట్లా స్టడీస్ చేసి అట్లా చేసినప్పుడు వీళ్ళల్లో కొన్ని కొన్ని సార్లు యాంటీబాడీస్ అన్నది పాజిటివ్ రావచ్చు. సో యాంటీబాడీస్ పాజిటివ్ రాగానే ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకొంచెం టెన్షన్ అన్నది స్టార్ట్ అవుతుంది. నాకు కూడా జబ్బు ఉండేదేమో, నాకు ఆల్రెడీ ఫ్యామిలీలో ఉంది కదా, ఇది జెనెటిక్ అంటున్నారు, సో నాకు కూడా జబ్బు ఉండుంటది అన్న టెన్షన్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ టెస్ట్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీలో జబ్బు ఉంది అన్నది విషయం కాదు. ఇవన్నీ ఫాల్స్ పాజిటివ్స్, ట్రూ పాజిటివ్స్ అన్నది ఇంపార్టెంట్. ఫాల్స్ పాజిటివ్ అంటే మీకు జబ్బు లేదు, యాంటీబాడీ పాజిటివ్ వచ్చింది అంతే. ఎందుకంటే నార్మల్ గా ఏ జబ్బు లేని వాళ్ళల్లో, నార్మల్ పాపులేషన్ లో కూడా ఒక 5 to 10% వరకు యాంటీబాడీస్ అన్నది పాజిటివ్ ఉంటుంది. కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది. సో పాజిటివ్ వచ్చినందువల్ల నాకు జబ్బు ఉంది అన్నది తీసుకోకూడదు. ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఈ స్ట్రెస్ వల్ల మీకు ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే డెఫినెట్ గా జబ్బు వస్తుంది. సో ఆ స్ట్రెస్ అన్నది ఆపేసేయండి. సో ఈవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఆర్ ఎనీ ఆటోఇమ్యూన్ డిసీజ్ పేషెంట్స్ కి స్ట్రెస్ అన్నది మేజర్ ట్రిగ్గర్ అనమాట. అప్పటి వరకు జబ్బు చాలా స్మూత్ గా కామ్ గా ఉంటుంది. ఏ స్ట్రెస్ అన్నా అవనివ్వండి, అది ఫ్యామిలీ స్ట్రెస్ అవనివ్వండి, ఆక్యుపేషన్ స్ట్రెస్ అవనివ్వండి, ఎనీ స్ట్రెస్ సడన్ గా ట్రిగ్గర్ చేయటం వల్ల ఈ జబ్బు అన్నది పెరుగుతుంది. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది మోర్ ఇంపార్టెంట్. ఊరికినే టెన్షన్ పడేసి నాకు ఉంది ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అట్లా టెన్షన్ ఉంది అంటే దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్ గా టెస్ట్ చేస్తారు. ఫిజికల్ గా ఆర్థరైటిస్ ఎవిడెన్స్ ఉంది అంటే అప్పుడు ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఫిజికల్ గా ఏం లేదు, ఓన్లీ టెస్ట్ పాజిటివ్, అది కూడా చిన్న టైటర్ లో పాజిటివ్ అంటే దాని గురించి అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రెండోది, పర్టికులర్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళలో స్మోకింగ్ ఏదన్నా ఉంటే వెంబడినే ఆపేసేయటం బెటర్. ఈ స్మోకింగ్ ఉన్న వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక వచ్చిన జబ్బు కూడా బాగా సివియర్ గా ఉంటుంది, వేరే అవయవాల మీద దాని ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్మోకింగ్ క్విట్ చేయడం అన్నది వీళ్ళల్లో మేజర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. ఆల్కహాల్, ఎస్, ఆల్కహాల్ కూడా ఆపేయటం చాలా బెటర్. ఎందుకంటే కొన్ని మందులు లివర్ నుంచి పనిచేస్తాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ ఇచ్చే మందుల్లో కొన్ని లివర్ త్రూ పనిచేస్తాయి. సో ఆల్కహాల్ అన్నది లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మందులు వేసుకుంటున్నప్పుడు ఆల్కహాల్ ఆపేయటం మంచిది. అండ్ వీళ్ళు రెగ్యులర్ గా కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్ గా, ఇప్పుడు రుమటాయిడ్ కి ఒక ఎక్సర్సైజ్, స్పాండైల్ ఆర్థరైటిస్ అనే దానికి ఒక ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఒకటి జబ్బు సివియారిటీ అన్నది తొందరగా తగ్గుతుంది, డిఫార్మిటీస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు, అండ్ మందులు కూడా తొందరగా పనిచేస్తాయి. సో ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తో మనం జబ్బు సివియారిటీని తగ్గించుకోవచ్చు, తొందరగా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, అండ్ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ని హైలీ అవాయిడ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు.
1: ఓకే, అయితే ఇప్పటి వరకు మనకు మేడం గారు చెప్పిన విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏదైనా కానీ జబ్బును గుర్తించిన వెంటనే మనం హాస్పిటల్కు వెళితే ఆ వ్యాధి ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది. చాలా మంచి విషయాలు ఈ రోజున రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చక్కగా వివరంగా మా శ్రోతలకు తెలియజేశారు మేడం. ధన్యవాదములండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
1: ఇంతవరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల వాతం రావడానికి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు

0: రోగం నివారణ గురించి రుమటాలజిస్ట్ డాక్టర్ పరమి విజయ ప్రసన్న గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800117800 1800 11700 నెంబర్ కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధుమంజరి కార్యక్రమంలో జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి బి శృతి.
1: అది ఒక పూర్వ విద్యార్థుల సమావేశం. కాలేజీ వదిలిన 20 ఏళ్లకు వారంతా ఒకచోటకు చేరుకున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఒకే ఊర్లో ఉండడం వలనో కొందరు తరచూ కలుసుకున్నా అందరూ కలిసి కబుర్లు కలబోసుకున్న సందర్భం అదే. నువ్వేం చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావనే పలకరింపుతో సమావేశం మొదలయ్యింది. ఆశ్చర్యం, అప్పట్లో చాలా ప్రతిభావంతులైన కొంతమంది కెరియర్లో వెనుకబడి ఉద్యోగాలకు ఇబ్బంది పడడం కనిపించింది. అరకొరగా స్థిరపడతారనుకున్న మరికొందరు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనికి విధి, పరిస్థితులు, దురదృష్టం లాంటి కారణాలు చెప్పుకోవచ్చు. కాని కొన్ని సందర్భాల్లో మన అలసత్వం, చిన్నవే కదా అనుకునే బలహీనతలే జీవితాన్ని శాసిస్తాయి. వాటిని కూడా మనం సరిచేసుకోవచ్చు. కాని మన పనితీరుని, జీవితాన్ని మెరుగుపరుస్తాయనే భ్రమలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి తప్పు కాదన్న విషయమే గ్రహించం. కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నమే జరగదు. అలాంటి కొన్ని అంశాల గురించి మాట్లాడుకునే ప్రయత్నమే ఈనాటి మన మధుమంజరి.

అరచేతిలో వైకుంఠంలా తోచే మొబైల్ ఫోన్ దగ్గర్నుంచి నట్టింటా తాండవమాడే ఓటీటీ వరకు అన్నీ మన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసేవే. మరోవైపు ఒక ప్రభుత్వ ఉద్యోగమో ఒక సొంత ఇల్లో మాత్రమే సరిపోవడం లేదు. కండాలు దాటి వెళ్లాలి, గజాల కొలతల్ని మించిన భవనాలు కొనాలి, అంతులేని ఎత్తులకు ఎదగాలి, అందుకోసం మరింతగా ప్రయత్నించాలి. కాలాన్ని, డబ్బును, ప్రతిభను మరింత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆ నేపథ్యంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కెరియర్ కాదు, జీవితమే సంపూర్ణంగా మారుతోంది.

సమయం తక్కువ, సాధించాల్సింది కొండంతా. అందుకే అందరూ మల్టీ టాస్కింగ్ మీద దృష్టి పెడుతున్నారు. కోడింగ్ చేస్తూనే ఆఫీస్ కాల్, ప్రాజెక్టు గురించి సమాచారం వెతుకుతూనే మెయిల్, వంట చేసుకునే జూమ్ మీటింగ్, ప్రతి రంగంలోనూ ఈ మల్టీ టాస్కింగ్ కనిపిస్తోంది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక పరిశోధన మల్టీ టాస్కింగ్ మరింత ఒత్తిడికి దారితీస్తుందని తేల్చింది. మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల హృదయ స్పందన పెరిగిపోవడాన్ని పరిశోధకులు గమనించారు. అంతేకాదు, ఏకాగ్రతతో చేయవలసిన పనిని మరో పనితో జోడించినప్పుడు ఏ సమాచారం విలువైనది, ఏ విషయంలో చర్యలు తీసుకోవాలి లాంటి కీలకమైన అంశాలతో పొరపాట్లు చేస్తారట.

మన స్వల్పకాలిక జ్ఞానశక్తి అంటే షార్ట్ టర్మ్ మెమరీ మీద తీవ్రమైన ప్రభావం చూపడమే ఇందుకు ప్రధాన కారణం. ఉదాహరణకు, ఆఫీస్ కాల్ వింటూ పనిచేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ ఆ కాల్లో అతి ముఖ్యమైన విషయం మన చేజారిపోయి అల్పమైన సందర్భమే గుర్తుండిపోతుంది. మరో పరిశోధనలో మల్టీ టాస్కింగ్ వల్ల పొరపాట్లు కూడా ఎక్కువగానే జరుగుతాయి అని తేలింది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మన ఉత్పాదకత కనీసం 20% తగ్గుతుందని ఒక అంచనా. దురదృష్టం ఏంటంటే ఈ ప్రక్రియను సమర్థతకు ప్రతీకగా భావించడం ఈ దృక్పథం సైతం అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు.

ఏం చేసినా పరిపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ గా చేయాలని చాలా మందికి ఉంటుంది. వినడానికి బాగానే ఉంటుంది, అది ఒక గొప్ప లక్షణంగానూ అనిపిస్తుంది. ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలని అనుకున్నారు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు. దీనికోసం ఉద్యోగాలకు సంబంధించిన 95 పరిశోధనల సారాన్ని గమనించారు. వీటన్నింటిలో వ్యక్తమైన అభిప్రాయం ఒక్కటే, ప్రతిదీ పరిపూర్ణంగా చేయాలనుకునే తత్వం ఉద్యోగానికి విజయాలకు అడ్డంకిగా నిలుస్తుంది. పైకి చూసేందుకు పరిపూర్ణవాదులు అవసరానికి మించి శ్రద్ధ కనబరుస్తున్నట్లుగా, ఎక్కువ గంటలుగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాని దీర్ఘకాలంలో అది ఒత్తిడి, కుంగుబాటు లాంటి పరిస్థితులకు దారితీస్తుంది. పని ఒక వ్యసనంగా మారిపోవడం, దానివల్ల ఒంటరితనం అనుకున్నది 100% సాధించలేనప్పుడు నిరాశ లాంటి సవాలక్ష సమస్యలు కనిపించాయి. అన్ని విషయాల్లోనూ పరిపూర్ణంగా ఉండాలనుకునే తత్వం ఒక వ్యక్తి చుట్టూ కనిపించని గోడను కట్టేస్తోంది. తినే ఆహారం దగ్గర నుంచి తన చుట్టూ ఉన్న బంధాల వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే ప్రయత్నం నిరంతరం యుద్దానికి దారితీస్తోంది. మరి దీన్ని నియంత్రించడం ఎలా అనే సందిగ్ధంలో మనిషి అక్కడే ఆగిపోకూడదు. ఎక్కడ ఆగాలో స్పష్టత ఏర్పరచుకోవడం, తప్పులు సహజమని మనకు మనం ఒప్పుకోవడం, సమస్యను ఎవరో ఒకరితో పంచుకోవడం, ఇవేవీ కుదరకపోతే థెరపిస్టును కలవడం తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి.

ఏది ఉసుపోకపోతే పని మధ్యలో మొబైల్ చూస్తాం. ఒకసారి అలా స్క్రీన్ కదుపుతూ ప్రతి 30 సెకండ్లకి ఒక కొత్త వీడియో కనిపిస్తుంది. ఏదో ఒక వైరల్ వార్త పలకరిస్తుంది. చూస్తుండగానే 30 సెకండ్లు కాస్త 30 నిమిషాలుగా మారిపోతాయి. ఉపశమనం రాదు సరికదా, అలసట కూడా తీరదు. 77% మంది ఉద్యోగులు పని సమయంలో సోషల్ మీడియాలో మునిగిపోతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. హార్డ్వేర్ బిజినెస్ రివ్యూ 6,500 మంది ఉద్యోగుల మీద సోషల్ మీడియా ప్రభావాన్ని అంచనా వేసింది. ఊరికే ఒక వీడియో చూడండి, ఆ తర్వాత పనిచేస్తారా లేకపోతే అలాంటి వీడియోనే చూస్తారా అనే సందర్భాన్ని సృష్టించినప్పుడు వరుస వీడియోలకే ఓటు పడడాన్ని గమనించింది. మన దేశానికి చెందిన ఒక అగ్ర సంస్థ చేసిన మరొక పరిశోధనలో ఒకసారి సోషల్ మీడియాలో తలదూర్చి తీస్తే మళ్లీ పనిమీద పూర్తి ఏకాగ్రత కలగడానికి ఏకంగా 23 నిమిషాలు పడుతుందని తేలింది. సోషల్ మీడియా వల్ల పనితీరే కాదు, మానసిక శారీరక సమస్యలు కూడా వస్తాయన్న విషయం తెలిసిందే. ఆ నష్టాల జాబితా మొదలు పెడితే ఇక అంతే ఉండదు. అందుకే సోషల్ మీడియా వ్యసనం మనకు కూడా ఉందేమో అని సరిచూసుకోవాలి. చూడకుండా ఉండలేకపోవడం, నియంత్రణ లేకపోవడం, తగ్గించే ప్రయత్నం చేస్తే చిరాకు, ఎక్కువ సమయం గడపడం లేదంటూ అబద్దాలు చెప్పాల్సి రావడం, ఇలాంటివన్నీ ఆ వ్యసనానికి లక్షణాలే. నోటిఫికేషన్స్ తీసేయడం, కొన్ని యాప్స్ డిలీట్ చేసేయడం, ఆఫీస్లో సాధారణ ఫోన్ వాడడం లాంటి ఎన్నో చర్యల ద్వారా ఈ వ్యసనం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.

మనస్తత్వ శాస్త్రంలో ఫ్రాగ్మెంటేషన్ అనే మాట ఉంది. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఉద్వేగాలలో చిక్కుకోవడం. అయితే ఉద్రేకంగా లేదా నిస్సత్తువుగా ఉండడం, మనసుకు నచ్చింది చేయాలని ఉన్నా తీవ్రమైన విముఖత, శరీరం మీద కూడా అభిమానం లేకపోవడం, ఎవరితోనూ సన్నిహితంగా లేకపోవడం, జీవితం పట్ల విరక్తి, ఇలాంటి లక్షణాలు ఉండే స్వభావమిది. చిన్నతనంలో నిర్లక్ష్యం, హింస, నష్టాలు, కష్టాలు ఎదుర్కొన్న వారిలో ఈ తీరు ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఇది ఒక సమస్య అని కూడా ఎవరూ గుర్తించకపోవడమే అసలైన సవాలు. దాన్ని గుర్తించి అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయి. తన సమస్యను దగ్గరి వారితో పంచుకోవడం, అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేయడం, ఏకాగ్రత పెరిగే అలవాటు చేసుకోవడం, ప్రకృతి మధ్య గడపడం, తనలో ఉన్న వైరుధ్యాలను అవసరమైతే నోట్ చేసుకుని విశ్లేషించుకోవడం, ఇలాంటి సవాలక్ష సూచనల ద్వారా దీన్ని సరిదిద్దుకోవచ్చు. ఇవేవీ పనిచేయకుంటే థెరపిస్టుల దగ్గరికి వెళ్లినా చాలా ఉపయోగం ఉంటుంది.

చాలా మంది అద్భుతంగా పనిచేస్తారు, ప్రతిభతో మెప్పిస్తారు, కాని గడువు పెడితే మాత్రం గడగడా వణికిపోతారు. ఈ పని చేసి తీరాలి, ఈ నిబంధన ప్రకారం సాగాలి అన్న మాటలు వినిపించగానే వారిని వాయిదా వేయడం మొదలు పెడతారు. చూసేవారికి ఇది బద్ధకంగా కనిపిస్తుంది. నిజానికి వాయిదా వేయడం అనేది జ్వరంలాగా ఒక లక్షణం మాత్రమే. వ్యక్తిత్వంలో ఉన్న భయాలకు ఇది చిహ్నం. వాటిని గుర్తించినంత వరకు వైఫల్యాలను కప్పిపుచ్చుకోక తప్పదు. ఫలితం అప్పటికప్పుడు కనిపించాలనే అసహనం, పెంపకంతో పాటు పెరిగిన ఆత్మ న్యూనత, తేలికైన ఎంపికనే కోరుకునే తీరు, కుంగుబాటు, విజయం సాధిస్తానో లేదో అనే ఒత్తిడి, ఇలాంటి ఎన్నో కారణాలు ఇందుకు దారితీస్తాయి. వాయిదా వేయడానికి ఎప్పుడైతే కారణాలు వెతుక్కుంటామో అప్పుడే మనలో సమస్య ఉందని గుర్తించి తీరాలి. అనుకున్న పనిని వెంటనే చేసేయడం సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్ కు సంబంధించిన POSEC లాంటి చిట్కాలను పాటించడం, భయం మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటి చర్యలతో ఈ సమస్యను సరిదిద్దుకోవచ్చు.

విలువ పెరుగుతుంది అన్న విషయం మీద దృష్టి ఉండాలి. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్ అవసరాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆలోచన ఉండాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇంట్లో మొబైల్ చూసుకుంటూనో నిద్రపోతూనో కాదు, కలిసి కాలం గడపాలి అని గుర్తుంచుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మంచి పెయింటింగ్ ఏదో ఒక చుక్కతోనో గీతతోనో పూర్తయ్యేది కాదు. జీవితం ఒక అందమైన దృశ్యంలా ఉండాలంటే ఇల్లు, ఆఫీస్, చెట్లు, కొండలు అన్నీ ఉండాల్సిందే. కాబట్టి జీవితాన్ని మరింత అందంగా మార్చుకుందాం.

అసలే కదలని మెదలని లైఫ్ స్టైల్, దానికి తోడు పోషకాలు లేని ఆహారం, ఆపై ఉద్యోగంలో ఒత్తిడి. 6 రెంకెల జీతాన్ని, కారు మోడల్స్ ని గమనించుకుంటే సరిపోదు. నడి వయసుకు చేరుకోకముందే అకస్మాత్తుగా మాయమవుతున్న నేస్తాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. అందుకే కెరియర్లో ఎదుగుతూనే ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన లైఫ్స్ సింపుల్ 7 అనే సూచనను చాలా మంది పాటిస్తున్నారు. వేల మంది ఆరోగ్య శైలిని వారిలోని కోట్లాది జన్యువులకు పరిశీలించిన తరువాత రూపొందించిన నివేదిక ఇది. ధూమపానం చేయకపోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, కనీస వ్యాయామం, పౌష్టికాహారం, కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఈ 7 సూత్రాల మీద పట్టు సాధిస్తే నిండైన జీవితం మన సొంతం అవుతుందని, పరిపూర్ణ ఆయుష్ సొంతమవుతుందని గణాంకాలతో సహా నిరూపిస్తున్న నివేదిక ఇది.

0: ఆయుధం.
1: రిస్క్ తీసుకునేందుకు కూడా భయపడడం, దక్కిన వాటి పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఎవరి జీవితం వారిదే అనుకుంటూ ఇతరులకు సహాయం చేసేందుకు వెనుకాడడం లాంటి ఎన్నో విషయాలు చాలా మందిని తమ ప్రతిభకు తగిన స్థాయిలో ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులను దాటుకుంటే ప్రతి జీవితమూ అద్భుతంగా మారిపోవడంలో సందేహం లేదు. కావాలంటే ఓసారి వీటిని పాటించి చూడండి. ఓ కొత్త ఉద్యోగంలో చేరాం, మిగతా వాళ్లకంటే భిన్నమని ఎలా నిరూపించుకోవాలి, జీవితంలో పదోన్నతిలో పైమెట్టుకు ఎలా చేరుకోవాలి, ఇంతవరకు ప్రశ్నలు సబబుగానే ఉంటాయి. కాని అంతకు మించితేనే సమస్య. సృజన చూపిస్తే, శ్రమిస్తే మన సత్తా ఎలాగో తెలుస్తుంది. ఒకరి ముప్పు కోసమో, ఒకరిని తక్కువ చూపించడం కోసమో ప్రయత్నిస్తే దీర్ఘకాలంగా పతనమవ్వక తప్పదు. సాటి ఉద్యోగి తప్పు చేయాలని ఎదురుచూస్తే అలా తప్పు చేసిన దాన్ని ప్రచారం చేస్తూ సంతోషించడం, గ్రూపులుగా విడిపోవడం, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకోకపోవడం, ఇతరుల గురించి చెడుగా మాటలు చెప్పడం, పై అధికారిని పొగడ్తలతో ప్రశంసించడం, ఇలాంటివన్నీ ఆఫీసు రాజకీయాల కిందకే వస్తాయి. ఆఫీసులో ఇలాంటి వాతావరణం ఉంటే స్పష్టంగా తెలిసిపోతుంది. మనం కూడా అందులో భాగస్వాములు కావాలా వద్దా అనే సందిగ్ధత మొదలవుతుంది. చాలా మంది ఏదన్నా సంస్థలో కొన్నాళ్లకు మించి పనిచేయకపోవడానికి కారణం ఆఫీసు రాజకీయాలే. వాటిలో మునిగిపోయి అవమాన భారంతో సంస్థ నుంచి బయటికి వచ్చి అంతర్గత విషయాలతో బలైపోయామని చెప్పుకోవడం సర్వసాధారణమే. కాని వాటిని తప్పించుకోవడం తేలికే అన్నది కార్పొరేట్ పండితుల మాట. ఇందుకోసం చాలా సూచనలే వినిపిస్తున్నాయి. కాని అందులో ముఖ్యమైన కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా గుర్తించుకోవాలి. విలువైన విషయాల పట్ల ఖచ్చితంగా ఉండేవారిని ఆఫీసు రాజకీయాల్లోకి దింపేందుకు ఎవరూ బలపెట్టరు. మీ గురించో ఇతరుల గురించో వినిపించే ప్రతికూలమైన మాటలకు స్పందించే ముందు కాస్త ప్రశాంతంగా ఆలోచించండి. ఆఫీసు నిబంధనలను, లక్ష్యాలను క్రమం తప్పకుండా పాటించినంతకాలం ఎవరూ మీ జోలికి రారు. ఆఫీస్కు సంబంధించి మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మరొక చోటుకు చేరుతుందని గుర్తుపెట్టుకోండి. ఇతరులకు సహాయం చేసేందుకు, అనుమానాలు తీర్చేందుకు సిద్ధంగా ఉండండి. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. అదే సాయం తిరిగి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఫలితాలు ఎప్పటికైనా బయటపడతాయి, మాటల కంటే ఎక్కువ శబ్దం చేస్తాయి. అందుకని మీ పనినే మాట్లాడనివ్వండి. పనికి సంబంధించి ఏం చేశాం, అది ఏ దశలో ఉంది, ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఇలాంటి అంశాలన్నీ నోట్ చేసుకుని పెట్టుకోండి.

సాధక బాధకాలను ముందే నివృత్తి చేసుకుంటే పని సజావుగా సాగిపోతుంది. లేకపోతే తిట్టుకుంటూ పనిచేయడం అటుంచి వాయిదాలు వేయడం, మాటామాటా పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. తీవ్రతను బట్టి ప్రతి వైఫల్యము ఎంతో కొంత ప్రభావం చూపిస్తోంది. ఆ విస్ఫోటనంలో అసహనం బయటపడడం సహజం. దాంతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడమో, తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడమో జరుగుతుంది. గెలుపోటముల్లో ఒక భాగంగా వైఫల్యాన్ని అంగీకరించినప్పుడు, పరిస్థితులను అంచనా వేసేందుకే గొప్ప అవకాశంగా భావించినప్పుడు అసహనం ఉండకూడదు. నిరూపించుకోవాలంటే కష్టపడి తీరాల్సిందే. శక్తియుక్తులను పూర్తిగా వినియోగించుకోవాల్సిందే. కాని అటు శరీరము, ఇటు మనసు ఒత్తిడిలోకి జారకుండా, నీరసించిపోకుండా గమనించుకుంటూ ఉండాలి. పనికి పనికి మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, పని గంటల విషయంలో పరిమిత సమయం నిర్ణయించుకోవడం, కుటుంబంతో కాసేపు సమయం గడపడం, వ్యాయామం చేయడానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పని అన్నాక రకరకాల సలహాలు వినిపిస్తూ ఉంటాయి. వినడంలో తప్పులేదు, కాని వాటిని కాసేపు విశ్లేషించుకుని సలహాలు వినేందుకు సానుకూలంగా లేకపోతే అనుభవజ్ఞులు దూరమైపోతారు. అందరికీ ప్రతి విషయంలోనూ అన్నీ తెలియాలని లేదు. సకల శాస్త్ర పారంగతుడు ఈదలో ప్రావీణ్యుడు కాకపోవచ్చు, కాని చాలామంది ఇతరులను అడిగేందుకు సిగ్గుపడతారు. చులకన అవుతామని వాపోతారు. సాంకేతికంగానే కాదు, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని ఇతరులతో పంచుకునేందుకు మొహమాట పడతారు. సలహా అయినా ఓదార్పు అయినా నోరు తెరిచి అడిగినప్పుడు పరిష్కారానికి ఎంపికలు పెరుగుతాయి.

చిన్న చిన్న కారణాలే పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఆది నిష్ఠూరమే మేలు. సరే అని ఒప్పుకోవడం తేలికే, ఆ తరువాత తప్పుకోవడం అసాధ్యంగా మారిపోవచ్చు. పై అధికారి పెట్టే బాధ్యత కావచ్చు, కొలిక్ అడిగే సాయం కావచ్చు, వచ్చిన పనిలో నాణ్యత కావచ్చు. తలాడించే ముందు ఒక్క క్షణం ఓపిక పడితే ఆ పని చేయడంలో సాధక బాధలను ముందే నివృత్తి చేసుకుంటే పని సజావుగా సాగిపోతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకునేటప్పుడు, ప్రణాళికలు రూపొందించుకునేటప్పుడు దారిలో ఉండే సమస్యలు దృష్టిలో ఉంచుకోవడము అవసరమే. అలాగని నిరంతరం అడ్డంకుల మీదే మనసును సారిస్తే తెలియకుండానే దానివైపు ప్రవర్తిస్తాం. రోడ్డు మీద ప్రయాణించే వారికి ఇది అనుభవమే. రన్వే మీద దిగేటప్పుడు, వేల అడుగుల ఎత్తున ఎగిరేటప్పుడు దారి మీద కాకుండా పక్కన ఉన్న ప్రమాదాల మీద దృష్టి పెడితే ఏకాగ్రత కాదు. అర్జునుడు పక్షికన్నుకే గురిపెట్టిన కథ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి గమ్యాన్ని చేరుకోవాలంటే పక్కన తరంగాలను పట్టించుకోకుండా మన లక్ష్యం వైపే ముందడుగు వేద్దాం.

మీరింతవరకు జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు ఒక అనుభవమే చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి శృతి, ఈనాటి మధుమంజరి. ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి అగ్గిపిడుగు చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు ఘంటసాల జానకి, సుశీల, ఎల్లారేశ్వరి. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర. వినండి అగ్గిపిడుగు చిత్రం నుండి పాటలు.

0: రాత్రులోనే లేదు.
1: యోగం మీకే ఉంది, మీ చేతికి వచ్చింది.
0: పక్కనక్క తిన్నాడా పెక్క బలం హెచ్చు,
1: తిన్నాడా పడుకుతనం వచ్చు.
0: వస్తాదైపోవాలంటే
1: కుర్చీలో నెగ్గాలంటే,
0: వస్తాదైపోవాలంటే
1: కుర్చీలో నెగ్గాలంటే
2: దండా దండా ధైర్యం దాటి ధీమా ధీమా అందిస్తుంది లడ్డు. లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు, బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు, మిశ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు, నేతి మిఠాయి లడ్డు. ఓహో ఆహా లడ్డు లడ్డు లడ్డు.

0: కొండను తింటే భూమే గుండ్రంగా ఉందంటారు.
1: ముక్క దొరికితే చాలు స్వర్గాన్ని చూస్తారు.
0: రమ్మంటే రంభొస్తుంది.
1: మిమ్మల్ని ప్రేమిస్తుంది.
0: రమ్మంటే రంభొస్తుంది.
1: మిమ్మల్ని ప్రేమిస్తుంది.
0: లోకం
1: బాధ
0: పంది
1: సాదర
0: మరిపిస్తుంది.
1: లడ్డూ

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి అగ్గిపిడుగు చిత్రం నుండి పాటలు

అన్నారు. పాడినవారు ఘంటసాల జానకి, సుశీల, ఎల్లారీశ్వరి. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు రాజన్ నాగేంద్ర. ఏకచిత్రగానం శీర్షికన ఇంతటితో సమాప్తం.

భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పాల్గొంటున్న 72వ జాతీయ ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, గుజరాత్ లోని ఏక్తా నగర్ లో జరుగుతున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసే కార్యక్రమం ఢిల్లీ కేంద్రం

0: నుంచి రిలే వింటారు.
1: శ్రోతాఓ, ఆజ్ మేరే సామ్నే జో దృశ్య హై ఉసే కేవల్ భవ్య కహనా పర్యాప్త నహీ హోగా.

నిర్మాతా, నిర్దేశక్ ఆర్ టెక్నీషియన్స్ ఆర్ దేశ విదేశ పదారే అతిథిగణ్, మీడియా కే సాథియో ఆర్ భారత్ సర్కార్ ఎవం గుజరాత్ సర్కార్ కే సభీ అధికారియో, ఆప్ సబ్కో మేరా బహుత్ బహుత్ నమస్కార్. ఆజ్ హమ్ రాష్ట్రీయ ఫిల్మ్ పురస్కార్ కే లియే ఏకతా నగర్ మే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కే పాస్ ఏకత్ర హువే. మే మాన్య రాష్ట్రపతి జీ కా హార్దిక్ ఆభార్ వ్యక్త్ కర్తా హూ, ఆప్ యహాన్ పర్ పదారే ఆర్ ఇస్ కార్యక్రమ్ కో గౌరవమయీ బనాయా. జూరీ కా బహుత్ బహుత్ ధన్యవాద్. బహుత్ మెహనత్ కీ, ఆల్ ఆఫ్ యూ వర్క్ వెరీ హార్డ్, సా సో మెనీ మూవీస్, హ్యాడ్ వెరీ డీటెయిల్డ్ డిస్కషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ దట్ యూ పుట్ ఇన్. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్. గెటింగ్ ఎ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ ఆనర్, సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది విన్నర్స్. హర్ ఫిల్మ్ కే పీచే పూరి టీమ్ కి మెహనత్ హోతీ హై. ఆజ్ కా సమ్మాన్ న కేవల్ జో విజేతా యహాన్ పర్ మంచ్ పే ఆ రహే హై, బల్కి ఉస్ పూరి టీమ్ కా హై జో పర్దే కే పీచే అప్నీ మెహనత్ సే ఔర్ అప్నీ డిసిప్లిన్ సే ఫిల్మ్ కో ఫిల్మ్ కే దేఖ్నే లైక్ జైసా బనాతే హై. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్స్, ఆల్ ఆఫ్ యూ మేక్ ఇట్ పాసిబుల్.

అప్రూవల్ ఫర్ ది విన్నర్స్ టు కమ్ హియర్ అండ్ స్టాండ్ ఆన్ ది స్టేజ్. ఆజ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార్ 2024 కి విజేతా శ్రీ అనంత్ నాగ్ జీ భీ హై. ఆజ్ ఆప్కా విశేష అభినందన్. వి విష్ యూ సో మెనీ కంగ్రాచులేషన్స్. యూ హ్యావ్ డన్ గ్రేట్ సర్వీస్ టు ది ఫిల్మ్ వరల్డ్. A very versatile talent. I've interacted with Mr. Nag. He has served the film world for more than 5 decades. Give him a huge round of applause. Standing ovation for Anant Nag ji. Great. Thank you. థ్యాంక్ యూ. ఆప్ సబ్ జానతే హై కి జబ్ G20 హువా థా భారత్ మే మానే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే G20 కో ఏక్ అలగ్ తరీకే సే పూరే దేశ్ మే కోనే కోనే మే హర్ రాజ్య మే హర్ ఏక్ యూనియన్ టెరిటరీ మే మోర్ దెన్ 60 సిటీస్ మే 200 సే అధిక్ బట్కే హుయి థీ. That was an example by which the rich and diverse cultural heritage of our country can be showcased to the world. That is the thought process that we have adopted in this year's NFA. The thought process is, let us take the National Film Awards to very important tourist destinations of our country. Aaj hum Ekta Nagar, jahan Sardar Sahab ki విశ్వ కి సబ్సే బడి ప్రతిమా హై, వరల్డ్స్ హై టాలెస్ట్ స్టాచ్యూ హై, ఉస్ జగహ్ ఆజ్ హమ్ ఇకట్టే హువే హై. దాట్ గివ్స్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ది ఫిల్మ్ వరల్డ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ ప్లేస్. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది హిస్టారిక్ ఈవెంట్స్ విచ్ హ్యాపెన్డ్ ఇన్ అవర్ కంట్రీ when the British were thrown out of the country. Ab agli baar we'll go to one more important destination. How will we select the destination? I am giving a call to all the states and union territories. Select one of the most important tourist destinations in your state. Tell us what improvements you will make in it. Make those improvements. And then your destination will be selected and we'll have the next round of NFA in the selected tourist destination. This method say we will be able to move around to some of the most important tourist destinations in our country, the film world. All of you are so popular among the youngsters, among the entire country. Aap jab us tourist destination par jaoge, obviously us tourist destination ka promotion apne aap ho jayega. Aur aapko bhi benefit hai, because you will also experience the unique tourist destinations of our country. So it's a win-win. That is the thought process. So those who get into narrow political discussions, I want to request you, look above your political interests and think of our country first, think of the nation first. Nation first, always first. Last year I shared with you हम किस तरह से नौजवानों के लिए एक नया टैलेंट डेवलपमेंट का प्रोग्राम बना रहे हैं. इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव टेक्नोलॉजीज IICT, वी स्टार्टेड द फर्स्ट कैंपस इन मुंबई इमीडिएटली आफ्टर वेव्स. एंड वेव्स वॉज सच अ बिग ऑर्गेनाइजेशन, सच अ ग्रेट समिट. एज अ फॉलो अप टू सो मेनी थिंग्स विच हैव हैपेंड आफ्टर वेव्स, IICT वॉज वन ऑफ देम. And I'm very happy to share with you, while the permanent campus is being constructed in the NFDC campus building, we have started the IICT, and by now

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి సుబ్బు చిత్రం కోసం మల్లికార్జున్ స్మిత పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 5:45 వస్తుంది. ఇప్పుడు జానపద సంగీతం కార్యక్రమంలో కిషన్ పాడిన జానపద గేయాలు వింటారు.

ఎప్పుడు గువ్వ పిల్ల గూడు నిడిచిపోవును, ఎప్పుడు గువ్వ పిల్ల గూడు నిడిచిపోవును, ఎక్కడ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎటు నుండి చేనిగ నిలబడి చేతులియ వేసెందు రాలా తువాలా చేతులియ వేసెందు.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు

gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింత వరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

Connect with your nearest Anganwadi today. Because hamari Anganwadi hai hamari zimmedari. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం బాధితులకు త్వరితగతిన నష్టపరిహారం అందించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు, హరీష్ రావులు ఈరోజు వ్యూహాత్మక సమాపేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. దసరా పండుగకు ముందే లబ్దిదారులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్టస్థాయి హైపవర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమాపేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 అమలు తీరును ఈ సమాపేశంలో సమీక్షించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఒక ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ స్థాయి సమాపేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కేసుల నమోదు, విచారణ వేగం, ప్రత్యేక కోర్టుల పనితీరు, బాధితులకు పరిహారం, పునరావాస చర్యలపై కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్పూర్తితో సామాజిక సాధికారత సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం సబ్ప్లాన్ నిధుల కేటాయింపు, ఇళ్ల మంజూరు, విద్యా ప్రోత్సాహకాలు, పౌష్టికాహార పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే బడ్జెట్ అడ్డంకులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా బాధితులకు త్వరితగతిన పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. చదువు, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత వర్గాలకు సూచించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తంలో భాగంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు, హరీష్ రావు నేతృత్వంలో సమాపేశం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నేతలు, మాజీ మంత్రులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన బీజేపీ నాయకులను జడ్చర్ల వద్ద అరెస్టు చేసి నిర్బంధించడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైతులకు సాగునీరు అందించడంలో పీఎంఎఫ్బీవై వంటి పంట నష్టపరిహార బీమాను అమలు చేయడంలో, భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాబోయే దసరా పండుగకు ముందే ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ను ఆదేశిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలోనే పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ అసోసియేషన్ భవన్లో వైద్యంలో విద్యుదయస్కాంత క్షేత్రాల వినియోగంపై జరిగిన జాతీయ సదస్సుకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ప్రజారోగ్యం కోసం ఆధునిక సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా అధునాతన ఇమేజింగ్ ద్వారా క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించవచ్చని తెలిపారు. రాష్టంలో విద్యుత్ రంగ నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. బొగ్గు కొరత, నాణ్యతా లోపాలు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రిమ్స్ హాస్పిటల్ను సందర్శించారు. ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్న శిశువులు, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నీటి నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలో సమన్వయం చేసుకుంటూ తాగునీటి అవసరాలను సాంకేతిక

0: సమతుల్యం చేస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నామని తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఖండించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సామూహికంగా పారిశుద్ధ్యాన్ని పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాలపై ఆకాశవాణితో వనపర్తి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ మాట్లాడుతూ,
1: స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ లో భాగంగా మేము సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కూడా యాక్టివిటీస్ గాని ప్రోగ్రామ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. స్వచ్ఛతా ఈ సేవా ప్రోగ్రామ్ సంబంధించి ఇరిగేషన్ డోర్ డోర్ కలెక్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెనాల్టీ ఇంపోజ్ చేయడం గాని జీవీపీ పాయింట్లు క్లియరెన్సెస్ గాని చేస్తున్నాము.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్టంలో ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండలో జరిగిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల నమోదును 9% పెంచడంలో ఉపాధ్యాయులు వహించిన పాత్రను ఆయన కొనియాడారు. నిజామాబాద్లోని శివాజీనగర్ ఐటీఐ ప్రాంగణంలో సెప్టెంబర్ 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వేల్పుల విజిత ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని సంగారెడ్డి జిల్లా ఎలిమెంటరీ విద్యా కార్యదర్శి డి లింబాజీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో భాగంగా 3 రోజుల్లో 40,000 మొక్కలు నాటే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల సంరక్షణను తల్లిదండ్రుల బాధ్యతగా తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. జిల్లాలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వీబీజీరాంజీ పథకం కింద ఇప్పటికే మంజూరై చేపట్టిన అభివృద్ది పనులను త్వరితగతిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నారసన్నపల్లి ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. పూర్తి పారదర్శకత, నిబంధనలకు లోబడి ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. నల్గొండ పురపాలక పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు 1 కోటి లక్ష రూపాయల విలువైన 2 వెట్టింగ్ మిషన్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో జరిపిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
4: మాదక ద్రవ్య దుర్వ్యసన ఉన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ఏఎన్టీఎఫ్ ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమిత షాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశా రాజ్యే చ అద్య అతివృష్టిపరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. अपि च एशियाई क्रीडासु श्रीलंका दलमपाकृत्य भारतीय महिला क्रिकेट दलेन प्रासादितं स्वर्ण पदकम् अन्ताराष्ट्रिय प्रतिस्पर्धासु एकादश सहस्र

0: పవనాంకాన్ సంచిత్య స్మృతి వంధానాయః అనన్యః ఐతిహాసికః కీర్తిమానః. అథ వార్తాః విశదీకృత్య. గుజరాతస్య కేవడియా స్థితే ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు అద్య సాయం 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళాజగతః మూర్ధన్య ప్రతిభావతః భూషయిష్యతి. ఇతే సర్వోచ్చ పురస్కారా భారతీయ చలచిత్రస్య శ్రేష్ఠతాం ప్రఖ్యాపయంతి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య నూతన నీత్యా ప్రభావేన ఏషః ఐతిహాసికోత్సవః రాష్ట్రీయ రాజధానీ దిల్ల్యాః బహిః ప్రథమవారం ఆయోజ్యతే. అస్మిన్ మంగళావసరే రాష్ట్రపతిః భారతీయ చలచిత్ర జగతః ఉత్తమ అభినేత్రే అనంతనాగాయ ప్రతిష్ఠితం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అర్పయిష్యతి. శ్రేష్ఠ అభినేతుః రాష్ట్రీయ సమ్మానం తు భ్రమయుగం చలచిత్రస్య కృతే, ముమ్మటి పర్యాయ తథా చందు చాంపియన్ చలచిత్రస్య కృతే కార్తిక ఆర్యన్ ఇత్యస్మై చ సంయుక్త రూపేణ ప్రదాస్యతే. అమరన్ చలచిత్రస్య ఉత్కృష్ట సంయోజనాయ రాజకుమార పెరియాస్వామి శ్రేష్ఠ నిర్దేశన పురస్కారం లప్స్యతే. అముష్మిన్నేవ క్రమే కల్కి ఇది చలచిత్రం సర్వ మనోరంజక లోకప్రియ చలచిత్రస్య పదవీం అవాప్నోత్. అపరం చ స్వాతంత్ర్య వీర సావర్కర్ చలచిత్రేణ రణదీప హుడ్డా ప్రథమ నిర్దేశన విభాగే విజయం సమాసాదితవాన్. ఇతర విభాగే మరాఠీ భాషాయాః భంగార్ ఉత్తమ చలచిత్రత్వేన విఖ్యాతం జాతం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చలచిత్రాయ ఆనంద్ ఎల్ రాయః శ్రేష్ఠ నిర్దేశన పురస్కారం గ్రహీష్యతి. అథ సంతాలీ భాషాయాః అంగేన చలచిత్రస్య కృతే రవి రాజ్ ముర్ముః ప్రథమ నిర్దేశన సమ్మానం ప్రాప్స్యతి. నవదిల్ల్యాం జలసప్తాహస్య సముద్ఘాటనం కూర్వన్ ఉపరాష్ట్రపతిః రాధాకృష్ణన్ జలసంరక్షణం అత్యంతమపేక్షితం ఇతి సమదీదృశత్. సంబోధనే తేన జలస్య మితవ్యయ ప్రయోగాయ అత్యాగ్రహో విహితః, సంరక్షణాయ చ మహద్ ఆహ్వానం అకారి. జలప్రబంధన జటిలతాః వివృణవన్ సః న్యవేదయత్ యత్ కాపి సంస్థా ఏకాకినీ సమస్యాః సోఢుం న పారయతి, అతః తేన సర్వ హితధారకాణాం సమన్విత సహయోగః సమాహూతః.
1: వాటర్ షుడ్ బి యూజ్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ అప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలిబరేట్ ఆన్ ది ప్రాసెసింగ్ ఛాలెంజెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్. ఐ ఆమ్ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఇయర్ ఎడిషన్ విల్ సీ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఓవర్ 35 కంట్రీస్.
0: కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య నవదిల్ల్యాం రాజ్య కేంద్రశాసిత ప్రదేశానాం మాదక ద్రవ్య విరోధి విశేష బల ప్రముఖాణాం తృతీయ రాష్ట్రీయ సమ్మేళనస్య ఉద్ఘాటనం అకరోత్. ఏతద్ ద్విదివసాత్మకం సంభాషణం భావి సంతతేః మాదక ద్రవ్య దుర్వ్యసనాత్ సురక్షా ప్రదానాయ ఏకా మహతీ సుదృఢా పీఠికా భూత్వా సేవిష్యతే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇత్యనేన సంయోజితే అస్మిన్ అధివేశనే 36 రాజ్య కేంద్రశాసిత ప్రదేశేభ్యః ఏఎన్టీఎఫ్ ప్రముఖాః భాగం గృహణంతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ సూచనా తథా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అద్య అహ్మదాబాద్ విమానపత్తనం సంప్రాప్య మహతీం నీతిగత ఘోషణాం అకరోత్. తేన ప్రోదీరితం యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ప్రేరణయా ప్రభావితః సంతః అగ్రిమాః రాష్ట్రీయ చలచిత్ర పురస్కార సమారోహాః దేశస్య శ్రేష్ఠ పర్యటన స్థలేషు ఆయోజయిష్యతే. అహ్మదాబాద్ విమానపత్తనె వార్తాహరాన్ ఆహూయ తేన సర్వేభ్యః రాజ్యేభ్యః స్వపర్యటన స్థలానాం ప్రస్తావాః ఆహూతాః. యస్య రాజ్యస్య ప్రస్తావః శ్రేష్ఠో భవిష్యతి తత్ రాజ్యం అగ్రిమ పురస్కారం.

0: संस्कार समारोहस्य आतिथ्यम् विधास्यति।
1: हमारा प्रयास है कि नेशनल फिल्म अवार्ड को एक कॉन्फ्रेंस रूम से बाहर निकालकर इसको जनता के बीच में पहुंचाएं और टूरिज्म के माध्यम से आगे बढ़ाएं। तो मैं सभी राज्यों से भी निवेदन करूंगा, इस फिल्म अवार्ड के बाद में का जो नेशनल फिल्म अवार्ड हमें करना है उसके लिए सभी राज्य जो सबसे अच्छा टूरिज्म स्पॉट है उस टूरिज्म के डेस्टिनेशन को अपना प्रपोजल दे। हर तरह की चीज एक 360 डिग्री उसका डेवलपमेंट का प्लान बना के उसको एग्जीक्यूट करे, तो जो राज्य का प्रपोजल सिलेक्ट होगा अगला नेशनल फिल्म अवार्ड उस टूरिस्ट डेस्टिनेशन पे होगा।
0: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारामन अद्य नवदिल्ल्यां अखिल भारतीय प्रबंधन संघस्य 53वें अधिवेशने प्राख्यापयत् यत् भारतस्य अग्रिम संवृद्धि गुणवत्ता प्रतिष्ठायाम् एव संभवेत्। सा सर्व उत्पादनशालाभ्य प्रबंधन मंडलेभ्यश्च उच्च मानदंड धारणम् अन्वशासत्। वित्तमंत्री सीतारामन समदीदृशत् यद् वैश्विक व्यापार श्रृंखलायाम् अनिश्चिततायाम् सत्याम् 53 अधः मन्दकाले अपि भारतीय अर्थव्यवस्था 8% समीपम् अबाधित गत्या संवर्धते। कुआलालम्पुरस्थेन भारतीय उच्चायोगेन पर्यटन वीजा पत्रेण मलेशिया देशं प्रति गच्छन्तः भारतीय नागरिकाः तत्र कार्यं न स्वीकर्तुं प्रबोधिताः। एकस्मिन् परामर्शे उच्च आयोगः अवदत् यत् 30 दिवसात्मकस्य वीजा मुक्त सौकर्यस्य उपयोगेन कार्यं प्राप्तुं मलेशिया देशं प्रति आगच्छतां भारतीय नागरिकाणां संख्या वर्धिता अस्ति। बहवः भारतीयाः नागरिकाः मिथ्या कार्य प्रतिज्ञायुक्तैः अविवेकी अभिकर्तृभिः भ्रमिताः भवन्ति, येन अतिवासः अवैध स्थितिः शोषणम् विधिसम्मत कार्याचरणं च भवन्ति। उच्च आयोगः अवदत् यत् वास्तविक पर्यटकाः वैधं सत्यापनीयं च प्रलेखम् अवश्यं वहन्तु, यथा प्रत्यागमन यात्रानुपति चीटिकायाः पुष्टिः, आवासरक्षणम्, आगमन दिनांकस्य दिनत्रयानन्तरं मलेशियन डिजिटल आगमन पत्रस्य ऑनलाइन प्रस्तुतीकरणम्, षट् मासस्य वैधतायुत पासपोर्ट च। भारतीय वायुसेना दलेन जापान वायु आत्म रक्षा दलेन च अद्य जोधपुर वायुसेना स्थले द्वैपाक्षिक वायु अभ्यासः वीर गार्डियन 20-26 इति सम्पन्नः। भारतीय ऋतु विज्ञान विभागेन दिवसे तटीय आंध्र प्रदेशे ओडिशायां विभिन्नेषु स्थानेषु अत्यधिक वृष्टि परं पूर्वानुमानं प्रकटितम्। पुरुष क्रिकेट क्रीडायां अद्य सनो अंतरराष्ट्रीय क्रिकेट क्रीडांगणे वृष्ट्या बाधितायां पंच क्षेप चक्रीय 20-20 अंतरराष्ट्रीय क्रीडायां आदित्य जापान देशः द्वाभ्यां धावनांकाभ्यां पराजितः। एशियाई क्रीडासु भारतीय पुरुष बैडमिंटन दलेन अद्य जापान देशम् आयोजिते उपांत्य पूर्वचक्रे आयोजक जापान देशम् पराभूय भारताय पदकम् प्रासाधि। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम डॉक्टर बी आर अंबेडकर सार्वत्रिक विश्वविद्यालय वारि प्रायोजित कार्यक्रमम्।
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో లా డిగ్రీతో కెరియర్ అవకాశాలు గురించి వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుగువాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్యాధికారి మైక్రోబయాలజీ విభాగం నుండి సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి. 7:45 వికసిత్ భారత్. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 కిన్నర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 10:00 హరికథ వింటుంది.

0: గారు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపటి మా ప్రసారంలో రేపు ఉదయం 6 గంటల 10 నిమిషాలకు అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు సుభాషితం సమర్పణ శ్రీ కే స్థలసాయి. 6 గంటల 35 నిమిషాలకు రైతు సమాచారం కార్యక్రమంలో చేపల పెట్టుబడి మార్కెటింగ్ వివరాలు తెలుసుకుంటారు. 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 7 గంటల 20 నిమిషాలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు తెలుగు భాష ఔన్నత్యం గురించి బి విజయభారతి దేవి గారి ప్రసంగం తెలుసుకుంటారు. ఇక ఉదయం 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ఇక అనంతరం ప్రపంచ సంజ్ఞ భాషా దినోత్సవం సందర్భంగా ఎదుటివారి ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం ప్రసంగం వింటారు. అనంతరం ఆయుర్వేదంలో ఔషధ మొక్కలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామంచి శ్రీనివాస్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. అనంతరం చిత్రగీతాలు వింటారు మరియు 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 కార్మికుల కార్యక్రమంలో మహిళలపై అరాచకాలు నివారణ గురించి ప్రసంగం వింటారు. అనంతరం పండ్ల తొక్కలతోనే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రసంగం వింటారు. 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్డే న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:15 దుపహార్ సమాచార్. అనంతరం 2:30 మహిళలు మహారాణులు ఫోన్ లైవ్ ప్రోగ్రాం వింటారు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:00 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో పత్తి పంటలో పూతకాయ దశలలో ఆశించే గులాబీ రంగు పురుగు లక్షణాలు, యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటారు. అనంతరం ప్లాస్టిక్ను నివారిద్దాం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నర లారీ శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 సమాచార సంధ్య. 9:00 న్యూస్ సెట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రగీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మదిరిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:35. యువవాణి యువజనుల కార్యక్రమంలో లా డిగ్రీతో కెరియర్ అవకాశాల గురించి వివరాలు తెలుసుకుంటారు.
1: యువవాణి యువజనుల కార్యక్రమం యువతకు బాట, ఆకాశవాణి మాట.
2: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యాయశాస్త్రం లా, ఒకప్పుడు లా డిగ్రీ అంటే కోర్టుల్లో న్యాయవాద వృత్తి మాత్రమే అనే అభిప్రాయం ఉండేది. వాగ్దాటి ఉంటేనే రాణించగలమనే వాదన వినిపించేది. కానీ ఇప్పుడు లాతో లభించే అవకాశాల విస్తృతి పెరుగుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో న్యాయ నిపుణుల అవసరం అధికమవుతోంది. అందుకే లా కోర్సులకు క్రేజ్ ఏర్పడుతోంది. రాష్ట్ర స్థాయిలోనూ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా సెట్కు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం జరిపే క్లాట్కు ప్రతి ఏటా పోటీ పెరుగుతోంది. న్యాయ విద్యతో అవకాశాలు, తాజా కెరీర్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర స్థాయిలోని లా సెట్తో డిగ్రీ అర్హతతో 3 ఏళ్ల ఎల్ఎల్బి, ఇంటర్మీడియట్ అర్హతతో బీఏఎల్ఎల్బి కోర్సుల్లో చేరవచ్చు. ఎల్ఎల్బి లేదా బీఏఎల్ఎల్బి పూర్తి చేశాక ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశించవచ్చు. జాతీయ స్థాయిలో ఇంటర్మీడియట్

అర్హతతో నిర్వహించే క్లాట్ కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్ ఆధారంగా నేషనల్ లా యూనివర్సిటీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BA LLB కోర్సులో, అదేవిధంగా క్లాట్ పీజీ ద్వారా పీజీ లా కోర్సులో చేరవచ్చు. లా డిగ్రీతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో సైతం ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. పలు కార్పొరేట్ సంస్థలు తాము నిర్వహించే కార్యకలాపాలపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేందుకు నిరంతరం అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికగా న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. దాంతో సదరు సంస్థల్లో లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్, కంప్లైన్స్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. దీంతో న్యాయశాస్త్ర పట్టభద్రులకు ఆఫర్లు లభిస్తున్నాయి. లా ఉత్తీర్ణులకు ప్రస్తుతం IPR ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కంపెనీలో, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సంస్థల్లో, గ్లోబల్ కంప్లైన్స్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా IPR సంస్థల్లో వీరికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాగే లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీలు కూడా ప్రధాన ఉపాధి వేదికలుగా మారుతున్నాయి. లా డిగ్రీతో ప్రభుత్వ న్యాయశాఖలో సైతం కొలువులు సొంతం చేసుకోవచ్చు. జూనియర్ జడ్జ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. వీటి కోసం నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే ప్రభుత్వ కొలువు ఖాయమవుతుంది. ఆ తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా హైకోర్టు స్థాయికి చేరుకునే అవకాశముంది. లాలో పీజీ పూర్తి చేసిన వారికి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం కార్పొరేట్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్స్ కు డిమాండ్ నెలకొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లా పీజీలో సైతం సరికొత్త స్పెషలైజేషన్లు ప్రవేశపెడుతున్నారు. నేషనల్ లా స్కూల్ యూనివర్సిటీ బెంగళూరు బిజినెస్ లాస్ అండ్ హ్యూమన్ రైట్స్ అంశాలు ఉండేలా కొత్త స్పెషలైజేషన్ను అందిస్తోంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ లా, బిజినెస్ లా, పాలసీ అండ్ గవర్నెన్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే చక్కటి అవకాశాలు అందుకోవచ్చు. లా కోర్సు నైపుణ్యాలకు తోడు IT స్కిల్స్ కూడా ఉంటే నేటి టెక్నాలజీ యుగంలో సైబర్ లాయర్స్గా స్థిరపడొచ్చు. ముఖ్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో జాబ్ మార్కెట్లో సైబర్ లాయర్స్కు డిమాండ్ ఏర్పడింది. సైబర్ టెక్నాలజీపై అవగాహన ఏర్పరచుకుంటే సదరు విభాగంలో సైబర్ లాయర్గా మంచి గుర్తింపు పొందొచ్చు. ప్రభుత్వ సంస్థలు సైబర్ లా నిపుణులను ఫుల్ టైం, పార్ట్ టైం విధానంలో నియమించుకుంటున్నాయి. వీరికి ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా లీగల్ కన్సల్టింగ్ సంస్థలు, KPO సంస్థలు, IT కంపెనీలు, IPR సోర్సింగ్ సంస్థలు సైబర్ లా నిపుణులను లీగల్ అడ్వైజర్స్గా, సైబర్ అసిస్టెంట్స్, సైబర్ లాయర్ వంటి హోదాల్లో నియమిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు, MNCలు నిరంతరం మారుతున్న చట్టాలు, సవరణలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వస్తోంది. దీంతో సంస్థల్లోనే శాశ్వత ప్రాతిపదికగా న్యాయ నిపుణులను నియమించుకుంటే మేలని భావిస్తున్నాయి. అందుకే పీజీ స్థాయిలో కార్పొరేట్ లా స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతున్నాయి. అదేవిధంగా కార్పొరేట్ లా స్పెషలైజేషన్ నిపుణులకు లీగల్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్, LPO, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, KPO సంస్థల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కంప్లయన్స్ ఆఫీసర్, చీఫ్ లీగల్ ఆఫీసర్, లీగల్ కౌన్సిల్, లీగల్ ఎనలిస్ట్, లీగల్ సర్వీసెస్ ఆఫీసర్, లీగల్ మేనేజర్, లీగల్ ఎగ్జిక్యూటివ్, లీగల్ సర్వీసెస్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. లా డిగ్రీ ఉత్తీర్ణులకు కార్పొరేట్ లా సంస్థలు కూడా ఉపాధికి మార్గంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ఈ రంగంలో స్వయం ఉపాధి లక్ష్యంగా చేరుకున్న వారికి ఈ కార్పొరేట్ లా సంస్థలు ఎంతో అనుకూల వేదికలుగా చెప్పవచ్చు. కారణం, కార్పొరేట్ లా సంస్థలు నిపుణులైన లాయర్ల ఆధ్వర్యంలో ఏర్పాటై ఉంటాయి. వీటిలో చేరడం ద్వారా సదరు నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తుంది. తద్వారా వృత్తిలో మరింతగా రాణించేందుకు వీలవుతుంది. దేశంలో లా కోర్సుల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రెండ్ మొదలైంది. పలు కార్పొరేట్ సంస్థలు, ప్రముఖ లా ఇన్స్టిట్యూట్లలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. నల్సార్ హైదరాబాద్, NLSU బెంగళూరు, DNLU వంటి సంస్థల్లో, BFSI కన్సల్టింగ్ రంగాల్లోని సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కు వస్తున్నాయి. లా కెరీర్ కోరుకునే వారికి తప్పనిసరిగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి వాక్పటిమ, ఎదుటివారిని మెప్పించే నేర్పు, నిరంతర అభ్యాసం.

0: వ్యసనం, కొత్త చట్టాలపై అవగాహన, సోషల్ నెట్వర్కింగ్, టెక్నికల్ స్కిల్స్ వంటివి. బ్యాంకులు, ఈక్విటీ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలు, కేపీఓ సంస్థలు వంటి వాటిలో లీగల్ అసోసియేట్స్ వంటి అవకాశాలు లభిస్తున్నాయి. న్యాయ విద్యకు విదేశీ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో జ్యూరిస్ డాక్టర్ పేరుతో ఎల్ఎల్బికి సమానమైన కోర్సు అందుబాటులో ఉంది. యూకేలోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ ఆఫ్ జ్యూరిస్ ప్రొడెన్స్ లా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. యూకే, యూరోపియన్ యూనియన్ లోని యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. మాస్టర్ ఆఫ్ లా కోర్సును మాత్రం మన దేశంలో మాదిరిగానే విదేశాల్లోనూ ఎల్ఎల్ఎంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్జేడీ జిఎస్డి, ఇది లాలో డాక్టోరల్ స్థాయి కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి డాక్టర్ ఆఫ్ జ్యురిడికల్ సైన్స్ పేరుతో పిహెచ్డి పట్టా చేతికందుతోంది. విదేశాల్లో లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రధానంగా రెండు పరీక్షలున్నాయి. అవి ఎల్సాట్, ఎల్ఎన్ఏటి. ఎల్సాట్ లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్లో స్కోర్ ఆధారంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ స్థాయి లా కోర్సుల్లో ప్రవేశించవచ్చు. యూకే నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా, ఎల్ఎన్ఏటి స్కోర్ ఆధారంగా యూకే, ఇతర యూరోపియన్ దేశాల్లోని యూనివర్సిటీల్లో లా బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. విదేశాల్లో లా డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మన దేశంలో ప్రాక్టీస్, ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలోనూ, కార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న లా కోర్సును పూర్తి చేసుకోండి. భవిష్యత్తులో స్థిరపడండి. ఆల్ ద బెస్ట్.
1: స్కిల్స్ తోనే ప్లేస్మెంట్స్ లో సక్సెస్, ఈ అంశం గురించి తెలుసుకుందాం. మంచి కళాశాలలో ఇంజనీరింగ్ చదవడం మాత్రమే సరిపోదు, ప్లేస్మెంట్స్ లో మంచి ఉద్యోగం సాధించాలంటే అందుకు అవసరమైన నైపుణ్యాలను కూడా సంపాదించాలి. నేటి పోటీ ప్రపంచంలో మార్కులు, డిగ్రీ, సర్టిఫికెట్లు మాత్రమే ఉద్యోగానికి హామీ ఇవ్వవు. విద్యార్థి నేర్చుకున్న విషయాలను ఆచరణలో ఎలా ఉపయోగిస్తాడు, కొత్త టెక్నాలజీలను ఎంత వేగంగా నేర్చుకుంటాడు, సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు, జట్టుతో కలిసి పని చేయగలడా లేదా, ఇలా అనేక అంశాలను కంపెనీలు పరిశీలిస్తున్నాయి. అందుకే ఇంజనీరింగ్ విద్యార్థులు సక్సెస్ సాధించాలంటే తప్పనిసరిగా పలు ముఖ్య నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఇందులో ముందుగా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ బ్రాంచ్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై బలమైన పట్టు కలిగి ఉండాలి. ఫండమెంటల్స్ బలంగా ఉంటే ఇంటర్వ్యూలలో టెక్నికల్ ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వగలరు. ఉదాహరణకు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి థర్మో డైనమిక్స్ లో నైపుణ్యం చూపెడితే అలాంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా బ్రాంచ్ ఏదైనా ఫండమెంటల్స్ పై పట్టు ఉంటే ఇంటర్వ్యూల్లో విజయవంతం కావచ్చు. ఆటోకాడ్, మెట్లాబ్ వంటి సాఫ్ట్వేర్లపై అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. ఇక ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు. నేటి డిజిటల్ యుగంలో ప్రోగ్రామింగ్ కు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి పైథాన్, జావా, C++ వంటి భాషలతో పాటు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వంటి అంశాలపై అవగాహన ఉండాలి. లీట్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చెఫ్, గిగ్స్ ఫర్ గిగ్స్, టీసీఎస్ డిజిటల్, టీసీఎస్ నింజా, కోడ్ ఫోర్సెస్ వంటి ప్లాట్ఫామ్లలో నిరంతరం సాధన చేయడం ద్వారా కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత డిజిటల్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఏఐ, మెషిన్ లెర్నింగ్, IoT వంటి ఆధునిక టెక్నాలజీలపై అవగాహన ఉండటం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ChatGPT, GitHub, Copilot, జెమినై వంటి ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఆటోమేషన్, ఏజెంటిక్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీలపై అవగాహన కలిగి ఉండటం మేలు చేస్తుంది. అదేవిధంగా AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్ వంటి క్లౌడ్ ప్లాట్ఫామ్లపై ప్రాథమిక అవగాహన ఉండాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ వంటి అంశాలపై పరిజ్ఞానం ఉంటే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇక ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్ల విషయానికి వస్తే, ఇంజనీరింగ్ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా స్వయంగా కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు చేయాలి. కళాశాల ప్రాజెక్టులు మాత్రమే కాకుండా పరిశ్రమలతో కలిసి చేసే లైవ్ ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్టులు వంటివి విద్యార్థికి నిజమైన అనుభవాన్ని అందిస్తాయి. కంపెనీలు మార్కుల కంటే కొత్తగా ఏం చేశారో చూస్తాయి. ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి కంపెనీలు. సర్టిఫికేట్ల విషయానికి వస్తే అదనపు సర్టిఫికేషన్లు

0: విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు తెస్తాయి. ఏడబ్ల్యూఎస్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, ఒరాకిల్, ఏఎస్పి వంటి సర్టిఫికేషన్ కోర్సులు పరిశ్రమల అవసరానికి అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఇలాంటి సర్టిఫికేషన్లు పూర్తి చేసుకుంటే విద్యార్థి ప్రొఫైల్ ను బలోపేతం చేస్తాయి. అలాగే సర్టిఫికేట్స్ తో పాటు ఆ నైపుణ్యాన్ని ఆచరణలో ఉపయోగించే సామర్థ్యం కూడా ఉండాలి. తర్వాతి అంశం కమ్యూనికేషన్ స్కిల్స్. ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా మాట్లాడటం నేటి కార్పొరేట్ ప్రపంచంలో కీలకమైన నైపుణ్యం. హెచ్ఆర్ రౌండ్, గ్రూప్ డిస్కషన్స్, ప్రజెంటేషన్స్, టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ లో ఈ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. క్లయింట్లతో, జట్టుతో చక్కగా పనిచేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని గమనించాలి. ఇక టీమ్ వర్క్, ఇంకా నాయకత్వ లక్షణాలు. పెద్ద కంపెనీల్లో ఎక్కువ పనులు జట్టుగా జరుగుతాయి. బృందంలో అందరితో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇతరులతో కలిసి పనిచేయడం, నాయకత్వ బాధ్యతలు చేపట్టడం, సమయానికి పనిని పూర్తి చేయడం వంటి నైపుణ్యాలు అవసరం. సమస్య పరిష్కార సామర్థ్యం. ఈ అంశంలో కంపెనీలు కేవలం సమాధానం చెప్పే వారిని కాదు, సమస్యలకు పరిష్కారం చూపే వారిని కోరుకుంటున్నాయి. అందుకే లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్, క్రిటికల్ థింకింగ్, డేటా అనాలిసిస్ వంటి నైపుణ్యాలు ప్లేస్మెంట్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి. నిరంతర అభ్యాసమే విజయం. టెక్నాలజీ ప్రతి సంవత్సరం మారుతోంది. కాబట్టి విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త టెక్నాలజీలను తెలుసుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆన్లైన్ కోర్సులు, కొత్త సర్టిఫికేషన్లు ఇందుకు దోహదపడతాయి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉన్నవారు మాత్రమే దీర్ఘకాలంలో విజయం సాధిస్తారు. ఇక కోర్ బ్రాంచ్లకు ఇప్పటికీ మంచి భవిష్యత్ ఉంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ బ్రాంచ్లకు ప్రాధాన్యం తగ్గలేదు. సెమీకండక్టర్స్, తయారీ పరిశ్రమ, రైల్వేలు, రక్షణ రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ది, విద్యుత్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో వీరికి మంచి డిమాండ్ ఉంది. అదనంగా ఏఐ, డేటా అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ వంటి మైనర్ కోర్సులను నేర్చుకుంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు మరింత విస్తృతమవుతూ ఉన్నాయి. ఇక డిగ్రీల కంటే నైపుణ్యాలకే గుర్తింపు ఎక్కువ. ఇంజనీరింగ్ లో విజయాన్ని నిర్ణయించేది విద్యార్థి నైపుణ్యాలు, నేర్చుకునే తపన, కష్టపడే తత్వం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కొత్త టెక్నాలజీలను స్వీకరించే దృక్పథం మాత్రమేనని గుర్తించాలి. భవిష్యత్తులో డిగ్రీలకు కాదు, నైపుణ్యాలకే గుర్తింపు ఉంటుంది. అందుకే ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు స్కిల్స్ అనే లక్ష్యంతో ముందుకు సాగితే ప్లేస్మెంట్స్ లోనే కాదు, జీవితాంతం కెరీర్ లో విజయాన్ని అందుకోవచ్చు.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరింత వరకు యువగాని యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నేను డాక్టర్ ఏ పద్మశ్రీ, అగ్రికల్చర్ కాలేజ్ హుజూర్ నగర్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటమాలజీలో ప్రొఫెసర్ గా పనిచేయుచున్నాను. ఈరోజు విత్తన నిల్వలో ఆశించు ముఖ్యమైన పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. రైతులు ఎంతో కష్టపడి పండించిన విత్తనాన్ని నిల్వ చేసుకోవడం సర్వసాధారణం, కానీ ఈ నిల్వ సమయంలో అనేక రకాల పురుగులు ఆశించి నష్టం కలుగజేస్తాయి. పంట కోసిన తర్వాత సుమారుగా 10% నష్టం కలుగుతుందని అంచనా. అందులోని 6.58% నిల్వలో నష్టం కలుగుతుంది.

కాని ఇందులోని 6.58%లోని 2.58% పురుగుల వలన, 2.5% ఎలకల వలన, 0.85% తేమ వలన, 0.68% మనకు పక్షుల వలన నిల్వలో ఎక్కువగా నష్టం కలుగుతుందని వివిధ సర్వే ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ నిల్వ సమయంలో వివిధ రకాల కీటకాలు ఆశించడం వల్ల మనకు విత్తన నాణ్యత తగ్గిపోవడము, మొలక శాతం తగ్గడం, అదేవిధంగా దాని బరువు తగ్గడము, అట్లాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ నిల్వ సమయంలో విత్తనాలు చెడిపోవడానికి ముఖ్యమైన 3 కారణాలు: విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం, భద్రపరిచిన గదిలో తేమ మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మనకి విత్తనాలలో పురుగులు తెగులు రావడానికి ఆస్కారం ఉంది. సుమారుగా 30 రకాల పెంకు పురుగులు మరియు 6 రకాల సీతాకొక చిలుక జాతికి చెందిన కీటకాలు నిల్వ సమయంలో ఆశించి అపారమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ కీటకాలను 2 రకాలుగా విభజించవచ్చును. ఒకటిది నిండు గింజను ఆశించే కీటకాలు, ఉదాహరణకు ముక్కు పురుగు, అపరాలను ఆశించే పుచ్చు పురుగు. అదేవిధంగా పగిలిన గింజలను ఆశించే కీటకాలలో, ఉదాహరణకు పిండి పురుగు. విత్తనాన్ని కీటకాలను ఆశించే విధానాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పొలంలో పంట పరిపక్వ దశలో ఉన్నప్పుడు తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గింజలను గోదాంలో నిల్వ చేయడం వల్ల పురుగులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గోదాంలో పగుళ్లు, చీలికలు ఉండడం వల్ల కూడా వివిధ దశల్లో ఈ పురుగులు దాగి ఉంటాయి. తదుపరి నిల్వ చేసినప్పుడు కొత్త విత్తనానికి ఈ పురుగులు పట్టడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అదేవిధంగా విత్తన నిల్వ కోసం వాడే గోన సంచులు, రవాణాకు వాడే వాహనాల ద్వారా కూడా మనకి పురుగులు కొత్త విత్తనానికి పట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా రైతులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ నిల్వ సమయంలో ఆశించు ముఖ్యమైన పురుగుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది వడ్ల చిలుక. ఈ పురుగు వరి, గోధుమ, మొక్కజొన్న విత్తనాన్ని ఆశించి చాలా నష్టం కలగజేస్తుంది. ఈ పురుగు సీతాకొక చిలుక జాతికి చెందినది. ఈ పురుగు రెక్కలు చూసినట్లయితే లేత గోధుమ రంగులో ఉంటాయి. అదే ఈ పురుగు విత్తనాలపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు విత్తనం లోపలికి వెళ్లి లోపల పదార్థాలను తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత రెక్కల పురుగులు బయటకు వచ్చి దాని జీవిత చక్రం 30 నుంచి 30 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండో ముఖ్యమైన పురుగు ముక్కు పురుగు. ముక్కు పురుగు వరి, గోధుమ మరియు జొన్న, మొక్కజొన్నలో ఎక్కువగా కనపడుతుంది. ఈ పురుగు కూడా వడ్ల చిలుక వల్ల తల్లి పురుగు గింజలపైన చిన్న రంధ్రం చేసి దానిలో గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోనికి పోయి తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత ఈ పురుగులు గుండెని రంధ్రం చేసుకుని బయటకు వస్తాయి. తర్వాత మూడో పురుగు నుసి పురుగు. ఇది పెంకు జాతికి చెందినది. ఇది దీనిని సులభంగా రైతులు గుర్తించవచ్చును. దీన్ని చూసినట్లయితే తలభాగం క్రిందికి వంగినట్లుగా ఉంటుంది. ఈ పురుగు ఎప్పుడైతే గింజలను తినడం జరుగుతుందో ఆ గింజలను పరిశీలించినట్లయితే మనకు ఆ గింజలపైన ఆకారం లేని పెద్ద పెద్ద రంధ్రాలు కనపడతాయి. నాలుగో పురుగు మనకి చూసినట్లయితే పిండి పురుగు. ఈ పురుగు కూడా మనకి ఎక్కువగా మరపట్టిన పదార్థాల్లో ఎక్కువ కనపడుతుంది. బియ్యం పిండి, రవ్వ, మైదాలో ఎక్కువ గమనించడం జరుగుతుంది. ఈ పిండి పురుగు ఆశించినప్పుడు మనకి రవ్వలో కానీ పిండిలో కానీ ముక్కిన వాసన కనపడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈ నాలుగు పురుగులు ఎక్కువగా మనకి వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్నలో ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు అపరాలను ఆశించే పుచ్చు పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పుచ్చు పురుగు ఎక్కువగా మనకి మినుములను, పెసర్లను, కందులను ఆశించడం జరుగుతుంది. ఇవి పురుగు గింజలపైన గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు గింజలోనికి ప్రవేశించి లోపల పదార్థాలను తింటూ కోశస్థ దశకు చేరుకుంటాయి. వారం రోజుల తర్వాత తల్లి పురుగులు గింజలపైన గుండ్రని రంధ్రాలు చేసి బయటకు వస్తాయి. రైతులు పెసర కాని, మినుము కాని, కందులను కాని చూసినట్లయితే నిల్వలో గుండ్రని రంధ్రాలు కనపడతాయి. ఈ పురుగు ఆశించడం వల్ల, అంటే పుచ్చు పురుగు ఆశించడం వల్ల మనకి ఈ గింజలపైన గుండ్రని రంధ్రాలు కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా వేరుశనగను ఆశించే పుచ్చు పురుగు కూడా ప్రధాన సమస్యగా మారింది. ఇది నూనె గింజల్లో ప్రధాన సమస్యగా మారింది. ఇది కాయల మీద గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలోపుని ప్రవేశించు ఆ గింజలోని పదార్థాలన్నీ తింటూ డొల్లగా మారుస్తాయి. దీనివల్ల మనకి నాణ్యత అనేది కోల్పోతుంది. అలాగే నూనె శాతం కూడా తగ్గడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా ముఖ్యమైన పురుగులు, అంటే నిల్వలో ఆశించే పురుగుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు

0: నీటి నివారణ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే నిల్వకు ముందు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోత సమయంలో ధాన్యంలో తేమ శాతం సుమారుగా 24% ఉంటుంది. ఎప్పుడైతే మనం నిల్వ చేస్తామో అది 10 నుంచి 12 ఉండేటట్లు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. మనకి ఉదాహరణకి మనకి వరిలో అయితే 13% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. అదే మొక్కజొన్న అయితే 12%, మనకి నూనె గింజలైతే 6 నుంచి 8% ఉండేటట్టు, అప్రాలైతే 8 నుంచి 10 తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ తేమ శాతం 14% కంటే ఎక్కువ ఉన్నట్లయితే బూజు తెగులు ఎక్కువగా కనపడుతుంది. మనము ఎప్పుడు కూడా నిల్వ చేసినప్పుడు పాత ధాన్యాన్ని కొత్త ధాన్యంతో కలపరాదు. నిల్వ చేసే ముందు గోన సంచులను ఎప్పుడు కూడా మనము కొత్త సంచులు వాడాలి. ఒకవేళ కొత్త సంచులు లేనప్పుడు పాత సంచులు వాడే పరిస్థితిలో మనము ఆ సంచులను 10% వేప ద్రావణంలో పిచికారీ చేసి వాడుకోవాలి, లేదా 5% వేప గింజల కషాయంలో ముంచి ఆరబెట్టుకుని గోన సంచులు వాడాలి, లేదా డెల్టామెత్రిన్ 2 మిల్లీలీటర్లు నీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసి ఆరబెట్టుకున్న తర్వాత నిల్వ చేసుకోవాలి. గోదాంలో మనకి పరిశుభ్రత పాటించాలి. గోదాంలో మాలథియాన్ అనే ద్రావణము 1:100 నిష్పత్తిలో నీటి కలిపి ప్రతి 100 చదరపు మీటర్లకు 30 మిల్లీలీటర్ల మాలథియన్ 3 లీటర్ నీటిలో కలిపి మనకు గోదాం అంతా తడిచేలాగా పిచికారీ చేయాలి. బస్తాలను ఎప్పుడు కూడా బల్లలు లేదా చెక్కతో చేసిన బల్లల మీద పెట్టాలి, లేదా చాపల మీద ఈ సంచులు అమర్చుకోవాలి. నేరుగా ఈ సంచులను గోడకు ఆనించరాదు. అప్పరాలు నిల్వ చేసేటప్పుడు వేప నూనె లేదా ఆముదం నూనె ప్రతి కిలో గింజకి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. విత్తనము నింపే సంచులలో వేప ఆకులను లేదా అడుగు భాగాన వేసి సంచి నింపిన తర్వాత మరల 1 పొర వేప ఆకులు వేయాలి. 100 కేజీల విత్తనానికి 2 కేజీల వేప గింజల పొడి కలిపితే పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నిల్వ చేసే గోదాములను శుభ్రంగా ఉంచుకోవాలి. గోదాంలో పగుళ్లు లేకుండా చూడాలి. అదేవిధంగా తలుపులకు కిటికీలకు కూడా రంధ్రాలు లేకుండా చూడాలి. అప్రాలను మనం నిల్వ చేసినప్పుడు పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసినట్లయితే మనకు పురుగులు లేకుండా మనము మన అప్రాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు నిల్వ సమయంలో చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. విత్తన నిల్వలో పురుగులను గమనించినట్లయితే విషవాయువులతో గోదాములో పురుగులను నివారించుకోవచ్చు. గోదాములో వివిధ రకాల కీటకాలు అరికట్టడానికి 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లలను 1 వేసి గోదాంను వారం రోజుల వరకు మూసివేయాలి. ఈ బిల్లల నుండి వచ్చిన ఫాస్ఫిన్ అనే విషవాయువు ఈ కీటకాలను చంపివేస్తుంది. కానీ ఊదర పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. విషవాయువు వలలను నింపడానికి ముందు నల్లటి పాలిథిన్ విషవాయువు అంటే సల్ఫాస్ టాబ్లెట్ పెట్టక ముందు ఒక నల్లటి పాలిథిన్ షీట్ బస్తాల మీద పరిచి అంటే ఎయిర్ టైట్ కండిషన్ లో ఉంచుకోవాలి. ఆ పాలిథిన్ షీట్ పైన మనకి ఇసుక గాని మట్టి గాని బస్తాలు పెట్టినట్లయితే లోపలికి అంటే గాలి కాని చొరబడకుండా మళ్ళీ బయట నుండి రాకుండా లోపల నుంచి బయటికి రాకుండా ఎయిర్ టైట్ కండిషన్ మనము చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి ఆ ఫాస్ఫిన్ గ్యాస్ ఏదైతే విడుదల అవుతుందో అది కీటకాలని చంపడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మనము ఈ ఊదర పెట్టేటప్పుడు కిటికీలు
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: తోడికోడలు చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్ లో 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాన జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్బంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలన చిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ

లెజెండరీ నటుడు అనంత్ నాగ్ కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా

0: ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ అనే సినిమాగాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength, and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTF కు చెందిన రాష్టాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్టాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్పూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

0: ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్పూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్ లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్ కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య విజేత నేపాల్ కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్ పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమాపేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి.

0: ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువులలో వచ్చే పొదుగు వాపు వ్యాధి మాస్టైటిస్ వల్ల కలిగే నష్టాలు మరియు నివారణ చర్యల గురించి తెలియజేయడం కోసం హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయక ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే.
0: ఈ మాస్టైటిస్ అంటే ఏమిటి సార్?
1: మాస్టైటిస్ దీన్ని మనము సాధారణంగా పొదుగు వాపు వ్యాధి అంటారు. ఇది ముఖ్యంగా ఆవులు గేదెలు వంటి ఎక్కువగా పాలిచ్చే పశువుల్లో ఈ పొదుగు గ్రంథి వాపు వల్ల ఏర్పడే వ్యాధి. ప్రధానంగా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. దీనితో పాటు భౌతిక గాయాలు కానీ రసాయనిక లేదా ఇతర కారణాల వల్ల కూడా పొదుగులో వాపు అనేది దారితీస్తుంది.
0: అయితే దీని వలన పశువుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మరి ఎలా గుర్తించాలి సార్ వాటిని?
1: అయితే దీని వలన ముఖ్యంగా పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది, అలాగే పాల నాణ్యత అనేది కూడా మారిపోతుంది. పాలలో ఈ సోమాటిక్ సెల్స్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు పాల నాణ్యత తగ్గిపోవడం, అలాగే దీన్ని చికిత్స చేయించడానికి చికిత్స ఖర్చులు పెరుగుతాయి, పాలు పారవేయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే కొన్నిసార్లు తీవ్రమైన సందర్భాల్లో ఈ పొదుగు వాపు వ్యాధి వల్ల పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.
0: ఓకే సార్. అయితే ఈ పొదుగు వాపు వ్యాధి ఎలా ఏర్పడుతుంది సార్?
1: ఇది సాధారణంగా సూక్ష్మజీవులు అనగా ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగై ఎలాంటి రకాలైన సూక్ష్మజీవులైనా కానీ ఇవి చనుమొనల ద్వారా పొదుగు లోపలికి ప్రవేశించి దాంట్లో ఇన్ఫెక్షన్ ని కలగజేస్తాయి. సాధారణ మార్గం అయితే ఇది చనుమొనల ద్వారా వెళ్తాయి. అలాగే పర్యావరణంలో ఉండే ఈ బ్యాక్టీరియాలు ఏదైతే తీవ్రంగా ఇబ్బంది కలగచేయవో ఆ సూక్ష్మ జీవుల వృద్ధి అనేది ఈ చనుమొనల ద్వారా వెళ్లడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే ఆ వాపు అనేది పెరిగిపోతుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి తెల్ల రక్త కణాలు పొదుగు ప్రాంతానికి పంపుతుంది. దీనివల్ల ఈ మనం అనుకున్న ఈ సోమాటిక్ సెల్ అనేటి పెరుగుతుంది. దీనివల్ల అనేది పశువుకి చాలా ఇబ్బంది కలుగుతుందండి.
0: ఓకే సార్. ఈ మాస్టైటిస్ కు గల కారణాలు ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఏర్పడతాయో వివరించండి.
1: ఇందాక అనుకున్నట్టు సూక్ష్మ జీవులు అవి ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. కంటాజియస్ పాథోజెన్స్ అంటే ఏదైతే మనకు ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్ అని చెప్పుకున్నామో వాటి వల్ల వచ్చే వాటిని ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా ఈ సోకిన పొదుగు లేదా పాలు పితికే ప్రక్రియ ద్వారా ఒక పశువు నుంచి మరో పశువుకి వ్యాపిస్తుంది. ఉదాహరణకి ఈ బ్యాక్టీరియాలు ఏదైతే చీము కారణానికి ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయో అలాంటి స్టాఫెలోకోకస్, స్ట్రెప్టోకోకై అండ్ మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియాలు ఈ వ్యాధిని కలగజేస్తాయి. అలాగే వాతావరణంలో ఉండే ఈ సూక్ష్మజీవులు పశువులు ఉండే పరిసరాల్లో ఉంటే ఆ సూక్ష్మజీవులు చనుమొనల ద్వారా ప్రవేశిస్తాయి. ఉదాహరణకి ఈ ఇస్రేషియా కోలై, క్లెప్సియల్లా, స్ట్రెప్టోకోకస్ ఇవి కూడా ఈ వ్యాధిని కలగజేస్తాయి.
0: ఓకే. దీనికి దోహదపడే ప్రమాద కారకాలు ఏముంటాయి సార్?
1: పశువులు సంబంధిత కారణాలు ముఖ్యంగా అధిక పాలు ఇచ్చే పశువులు, అలాగే పాలిచ్చే దశ నుంచి ఎక్కువగా పాలిచ్చే దశ వరకు, అలాగే పొదుగు నిర్మాణంలో లోపాలు ఉండడము, నిర్వహణకు సంబంధించిన కారణాలు, పాలు పితికే సమయంలో పరిశుభ్రత లేకపోవడం అనగా ఒక పాలు పితికే వ్యక్తి ఇంతకు ముందు అలాంటి వ్యాధి ఉన్న పశువు పాలు పితికి చేతులు సరిగ్గా కడగకుండా మళ్లీ వేరే ఈ పొదుగు వాపు లేని వ్యాధి పశువు పాలు పితకడం వల్ల, లేదా తుడవడానికి వాడతారు చూడండి అవి, దీనికి వాడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. అలాగే నీళ్లు కూడా, ఇదైతే మాస్టైటిస్ తో ఆల్రెడీ కలుషితమైన నీరు ఉంటుందో ఆ పొదుగు కడగడానికి వాడితే అది దాని వల్ల చనుమొనల ద్వారా ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి ప్రవేశిస్తుంది.
0: ఓకే. అసలు ఈ మాస్టైటిస్ ఎన్ని రకాలు సార్?
1: ఈ ముఖ్యంగా మనము దీన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి క్లినికల్ మాస్టైటిస్, సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటారు. క్లినికల్ మాస్టైటిస్ అంటే మన కంటికి కనిపించేది, ఏదైతే అది వాపు ఉన్నట్టు దాన్ని ముట్టుకుంటే గట్టిగా ఉన్నట్టు కనిపిస్తే అది క్లినికల్ మాస్టైటిస్, మనకి కనబడడానికి కనిపించేది, బయటికి స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని మనం క్లినికల్ మాస్టైటిస్ గా అంటారు. దీంట్లో పొదుగులో ఎక్కువగా వాపు, వేడి, నొప్పి, ఆ పొదుగు అనేది ఎర్రగా కనబడడము, లేకపోతే దాన్ని మనం ఎప్పుడైతే ముట్టుకుంటామో అది గట్టిగా ఉన్నట్టు ఏర్పడుతుంది. అలాగే పాలు పిండిన తర్వాత కూడా మనము దీన్ని గుర్తించవచ్చు. పాలల్లో ఆ పలుకులు, అలాగే రంగు మారడము.

0: నీరులాగా ఉండడము పాలు, మరియు రక్తం కూడా అప్పుడప్పుడు చూస్తాము. దీన్ని మనము పాలలో చూడొచ్చు. ఇది తీవ్రమైనప్పుడు పశువుల్లో జ్వరము, ఆకలి మందగించడము, అలాగే నీరసము, పాల ఉత్పత్తి అనేది తీవ్రంగా పడిపోతుంది. పశువు కూడా ఎప్పుడు డీహైడ్రేట్ అంటే ఎప్పుడు నీరసంగా ఉంది. సో ఇది మొదటి రకము. రెండోది సబ్ క్లినికల్ మాస్టైటిస్ అంటారు. అంటే ఇది మనకి బయట నుంచి చూడడానికి కనిపించదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఓకే, ఇది ముఖ్యమైన రకము. ఈ బయటికి పొదుగులో లేదా పాలలో స్పష్టమైన మార్పులు కనిపించవు. అయితే ఈ ఉత్పత్తి తగ్గిపోవడము, ఈ సొమాటిక్ సెల్ కౌంట్ అనేది ఏదైతే ఉంటాయో, తెల్ల రక్త కణాలు పెరిగిపోతాయి, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇది ఒక పశువు నుంచి ఇంకో పశువుకి సోకుతుంది. దాని తర్వాత మొత్తం మనకు మందలో పాలు మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు మనకి డౌట్ వస్తుంది, ఈ ఇన్ఫెక్షన్ ఉందేమో. దీన్ని టెస్ట్ చేయడం వల్ల మనము గుర్తించవచ్చు. అందువలన దీనిని హిడెన్ మాస్టైటిస్ అంటారు. అంటే దాక్కున్న పొదుగు వాపు వ్యాధి అని అంటారు. ఇది గుర్తించడానికి మనకి కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ అంటారు. అది ఎక్కడైనా మనం రైతులు కూడా చేసుకోవచ్చు టెస్ట్ ని. అంటే పాలు పితికి నల్లటి క్లాత్ దాంట్లో పెడితే దాంట్లో ఏమన్నా చీము ఉన్నా గానీ, పలుకులు ఉన్నా గానీ, రక్తం ఉన్నా గానీ ఈజీగా గుర్తించవచ్చు. ఈ స్టేజ్ లో దాన్ని మనము ట్రీట్మెంట్ చేయిస్తే తొందరగా నయమవుతుంది. అలాగే మిల్క్ కల్చర్ అనేది ఇప్పుడు ఇవన్నీ రైతులు చేయలేరు, ఇవి ల్యాబ్ లకు పంపించాలి. ఇప్పుడు మా కళాశాల గాని జిల్లా కేంద్రంలో ఈ ల్యాబొరేటరీస్ ఉంటాయి. వాళ్ళు పాలు పిండిన వెంటనే ఇట్లాంటి ఏమైనా డౌట్ ఉంటే పాలు పిండిన వెంటనే తీసుకెళ్లి డాక్టర్లకి, లేకపోతే ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ సెంటర్ జిల్లాల్లో ఉంటాయి, అక్కడికి ఇస్తే వాళ్ళు ఒకటి ఆ రెండు రోజుల్లో రిజల్ట్ ఇచ్చేస్తారు. దీంట్లో ఏ ఇన్ఫెక్షన్, ఏ బాక్టీరియా ఉంది, దానికి ఎలాంటి రకమైన యాంటీబయాటిక్ వాడాలి వాళ్ళు చెప్పేస్తారు. సో అది రైతులు పాలు ఎంత తొందరగా పిండి తొందరగా ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది, లేట్ చేస్తే రిజల్ట్ అనేది తేడాగా వస్తుంది.
1: ఓకే సార్, దీని తీవ్రత ఎలా ఉంటుంది సార్? మరి దీనిని ఎలా వర్గీకరిస్తారు?
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మనకు బయట కనబడే లక్షణాలు, కనబడని లక్షణాలు, దీని తీవ్రతను బట్టి మూడు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి గ్రేడ్ 1 అంటారు, దీన్ని మైల్డ్ రకం, ఆర్ చాలా తక్కువ మోతాదులో ఉండే ఇన్ఫెక్షన్ ఇది. ఇది పాలలో మాత్రమే మార్పులు మనము చూస్తాం. అవేందంటే ఆ క్లాట్స్ గాని, పాలేని నీళ్ళలాగా ఉండడం గాని, లేకపోతే పలుకులు గాని ఉండడం ఉంటుంది. రెండో రకానికి వచ్చేసరికి గ్రేడ్ 2, ఇదేంటంటే మధ్యస్థ రకం. దీంట్లో పాల మార్పులతో పాటు పొదుగులో వాపు, నొప్పి, వేడి, ఎరుపు ధనం అనేది కనిపిస్తాయి. మూడో రకానికి వచ్చేసరికి గ్రేడ్ 3, స్థానిక లక్షణాలతో పాటు ఒక్కొక్క సిస్టమ్, అంటే దాని వ్యవస్థ అనేది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దాంట్లో జ్వరం రావడము, పశువు చాలా నీరసించి డిప్రెషన్ లో ఉండడము, అలాగే ఒక్కొక్కసారి షాక్ లో కూడా వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో తిరుగుతూ ఉంటుంది బ్యాక్టీరియా కాబట్టి, అవి కొన్ని విష పదార్థాలను రిలీజ్ చేస్తాయి కాబట్టి అన్ని సిస్టమ్స్ ఆ పొదుగుతో పాటు బాడీలో ఉండే ఒక్కొక్క అవయవాలు కూడా దెబ్బతింటాయి అన్నట్టు. ఇది మూడో రకము గ్రేడ్ కిందికి వస్తుంది.
1: ఈ మూడు రకాలైనా సరే వీటి లక్షణాలు ఎలా ఉంటాయి?
0: వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవడానికి ముందు పొదుగు లక్షణాలు మాట్లాడు. పొదు లక్షణాలకు వచ్చేసరికి ఈ వేడి, వాపు, ఇందాక చెప్పుకున్నట్టు నొప్పి, ఎర్రబడటము, గట్టిపడటము, చనుమొనలు కూడా గట్టిపడటం ఉంటుంది. ఎప్పుడైతే మనం పాలు పితకడానికి ట్రై చేస్తామో అప్పుడు అది కుచించుకొని పోతుంది చనుమొనల రంధ్రం. సో నీళ్లలాగా పాలొస్తుంది, అది ముందు స్టేజ్ లో. ఒక గట్టిగా దాన్ని తీస్తే దానికి నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి అది పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అని చెప్పేసి మనం దాన్ని వదిలేయొద్దు. ఎంత పాలైతే అంత దాన్ని తీసేసి పారబోసేయాలి. పారబోసి దానికి ఎప్పుడు మనము గోరువెచ్చని నీళ్లతో కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడిచేయాలి. లేని పరిస్థితుల్లో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి దాన్ని పక్కదానికి సోకుతుంది. ఇది ఇంకోటి పాల లక్షణాలకు వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాము పాల రంగు మారుతుంది, దాంట్లో గడ్డలు గడ్డలుగా ఫ్లేక్స్ ఉంటాయి. రక్తము ఒక్కొక్కసారి దాంట్లో చీము అనేది కూడా కనిపిస్తుంది పాలలో.
1: అంటే ఇన్ఫెక్షన్ అంటారు కదా,
0: ఇన్ఫెక్షన్ అది బ్యాక్టీరియా వల్ల కాబట్టి ఇన్ఫెక్షన్. సో సాధారణంగా దీంట్లో శరీర లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ స్టేజ్ లో, అంటే మనం దానికి ట్రీట్మెంట్ ముందుగా గుర్తించినప్పుడు దానికి చికిత్స చేయించని పరిస్థితిలో ఇది తీవ్రమైన దశలో ప్రవేశిస్తుంది. ఆ తీవ్రమైన దశలో జ్వరము, ఆకలి మందగించడము, నీరసము అలా ఉండి చివరికి పశువు షాక్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
1: ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
0: ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నిర్ధారించడం అంటే ముందుగా లక్షణాలను బట్టి రైతే నిర్ధారించుకోవచ్చు. ఆ టైంలో దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలిసి ఈ విధంగా ఉంది అని చెప్తే అతను కూడా పరీక్షించి లక్షణాల ద్వారా దానికి

0: తగిన చికిత్స ఇస్తారు.
1: ఓకే
0: లేని పరిస్థితుల్లో తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ పాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ పాలు తీసుకొని ఫ్రెష్గా అప్పుడే పితికిన పాలు ఆ ల్యాబ్లోకి ఇవ్వాలి, లేదంటే మా కాలేజీలో ఇచ్చినా కానీ మేము టెస్ట్ చేస్తాం, ఒక రోజులో రిజల్ట్ చెప్తాము అది నిజంగా పొదుగువాపు వ్యాధా లేకపోతే వేరే ఏమైనా దెబ్బ తగిలిందా, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందైతే ఏ బ్యాక్టీరియా ఉంది దానికి యాంటీబయాటిక్ వాడాలనేది కూడా మేము చెప్పేస్తాము. ఇది ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది. ఇది కాకుండా వాతావరణంలో మార్పులు, ఒక్కొక్కసారి సడన్ గా చల్లగా వాతావరణం మారిపోతుంది, ఆ టైంలో కూడా ఈ బ్యాక్టీరియాలు గానీ లేకపోతే ఆ పశువు యొక్క శరీరం దాన్ని తట్టుకోలేక ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తాయి అన్నట్టు.
1: దీనికి చికిత్స ఎలా సార్? మరి నివారణ గాని
0: ఉంటాయండి. దాని ముందు మనము టెస్టులు చేయాల్సి వస్తుంది. ఆ టెస్టులు ఇందాక మనం ల్యాబొరేటరీలో ఇచ్చినప్పుడు ఫస్ట్ రైతే చేసుకోవాల్సింది దాన్ని ఒత్తి చూసుకోవాలి, నిజంగా అది ఒత్తినప్పుడు ఏమైనా గడ్డలుగా ఉందా, పొదుగు మాత్రమే ఉందా దాంట్లో లేకపోతే చనుమొనలు కూడా గట్టి పడ్డాయా, పాలు సరిగ్గా వస్తున్నాయా లేవో చూసుకోవాలి. దానితో పాటు ఆ చనుమొనల నుంచి పాలను విడిగా తీసి పరిశీలించాలి, వేరే వాటితో కలపకుండా పరిశీలించాలి. దాంట్లో ఏదైతే గడ్డలుగా గానీ చీము గానీ రక్తం గానీ ఏమైనా ఉంటే దాన్ని అప్పుడే చూసుకోవచ్చు, లేదంటే ఇందాక మన రైతులు కూడా చేసుకునేది ఒక మెథడ్ ఉంటది, అది స్ట్రిప్ కప్ టెస్ట్ అంటే నాలుగు కప్పులు, నాలుగు పొదుగుల నుంచి వచ్చే నాలుగు కప్పులు ఉంటాయి ఒకటే హ్యాండిల్ తో, సో దాంట్లో నాలుగు చనువుల నుంచి
1: నాలుగు కప్పులు పడుతుంది
0: మిల్క్ తీసుకుని చెక్ చేసుకోవాలి. ఇది ముందు వరుస, ఇది వెనకాల వరుస, ఎడం పక్క కుడి పక్క మనం చెక్ చేసుకుంటే అన్ని బాగానే ఉంటే పర్లేదు, ఏదైనా తేడాగా ఉంటే దాన్ని ఈ టీట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. దాంతో పాటు మనము కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ అనే ఇంకో టెస్ట్ ఉంటుంది, అది మేము ల్యాబొరేటరీలో చేస్తాము. దీని వల్ల తెల్ల రక్త కణాల సంఖ్యను మేము గుర్తిస్తాము. ఒకవేళ తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి తగిన చికిత్స మేము చెప్తాము. దీన్ని సాధారణంగా పొదుగువాపు వ్యాధిని మనము నాలుగు రకాలుగా విభజిస్తాము. ఏది? సోమాటిక్ సెల్ కౌంట్, తెల్ల రక్త కణాలు సంఖ్యను ఆధారంగా. కొన్నిసార్లు మనం చూసినప్పుడు దాంట్లో ఆ తెల్ల రక్త కణాలు అనేది ఒకటి రెండు అనేది ఉంటాయి, ఇది సాధారణము. మనము ఆరోగ్యవంతమైన పశువులు చూసినా గానీ ఒకటి రెండు తెల్ల రక్త కణాలు ఉంటాయి. అదే రెండు కంటే ఎక్కువ ఉంటే అది అప్పుడే ఇన్ఫెక్షన్ మొదలైనట్టు, దాన్ని 1+ గ్రేడ్ గా చూపిస్తాము. ఒక్కొక్కసారి 5 నుంచి 10గా చూపిస్తాయి. ఒక ఫీల్డ్ లో మనం చూసినప్పుడు ఒక్కసారికి మనకు 5 నుంచి 10 ఈ తెల్ల రక్త కణాలు అనేటివి కనబడతాయి, అది 2+ సెకండ్ గ్రేడ్ గా చూస్తాము. 10 నుంచి 20 దాకా ఆరు 25 దాకా ఉంటే అది 3rd గ్రేడ్ గా చూస్తాము. ఓకే, అంతకంటే ఎక్కువ ఉంటే అది సివియారిటీ కిందికి వస్తుంది, దానికి తగిన ఇమీడియట్ గా దానికి ట్రీట్మెంట్ చికిత్స చేయకపోతే పశువు షాక్ లోకి వెళ్లి చనిపోయే ప్రమాదం వస్తుంది. సాధారణంగా మనం చెప్పుకున్నాము 1, 2, 3 రకాలుగా కణాల సంఖ్యను, తెల్ల రక్త కణాల సంఖ్యను బట్టి. 1, 2 అయితే ఏమి కాదు దాంట్లో, అది సాధారణమే. 2 నుంచి 5 అయితే మొదటి దశ, 5 నుంచి 10 రెండో దశ, 10 నుంచి 20, 25 మూడో దశ, అంతకంటే ఎక్కువ ఉంటే అది తీవ్రమైన స్థాయి, ఈ స్థాయిలో పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే సోమాటిక్ సెల్ కౌంట్ అంటే ఇవే తెల్ల రక్త కణాలు, ముఖ్యంగా ఈ ల్యూకోసైటు ఎపిథీలియల్ సెల్స్ అంటారు. ఎపిథీలియల్ సెల్స్ అనేది కామన్ గా అందులో ఉండే కెనాల్ ద్వారా వచ్చేస్తా ఉంటాయి, దీన్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. బట్ తెల్ల రక్త కణాలు అయితే ఉంటాయో దీన్ని మనము పరిగణలోకి తీసుకొని ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎంతవరకు ఉందనేది చెప్తాము. అందువల్ల ఈ సోమాటిక్ సెల్ కౌంట్ అనేది ముఖ్యంగా జంతువులు మరియు ఇతర కారణాల నేపథ్యంలో దీన్ని గుర్తించాలి, అదే దానికి నిజంగా అవసరం ఉందా లేదా, చేసిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మిల్క్ కల్చర్ టెస్ట్ అంటారు. అయితే మేమైతే ల్యాబ్ లో ఏదైతే చేస్తామో ఈ మిల్క్ కల్చర్ టెస్ట్, అప్పుడే పితికిన పాలు మాకు వచ్చేస్తే దాన్ని మేము వెంటనే ల్యాబొరేటరీలో చేసే రకరకాల టెస్టులు ఉంటాయి, ముందు మేము దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఉన్నాయా లేవా, ఎలాంటి రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని గుర్తించి దాన్ని మేము ఒక ప్లేట్ లో గ్రో చేస్తాము. గ్రో చేసినాక యాంటీబయాటిక్లు, ఆ రకాలకి ఏ రకమైన యాంటీబయాటిక్లు బయట పశు వైద్యంలో ఉన్నాయో అన్ని వాడతాము. ఏదైతే దానికి బాగా పనిచేస్తే అక్కడ ఈ బ్యాక్టీరియా అనేది పెరగదు. పెరగదు. దానికి మనం కోల్చుకునే విధానం ఒకటి ఉంటుంది. కొన్ని యాంటీబయాటిక్లు తక్కువ డోస్ లో కూడా బాగా పనిచేస్తాయి, కొన్ని యాంటీబయాటిక్లు ఎక్కువ డోస్ లో కూడా సరిగ్గా పనిచేయవు. అలాంటి వాటిలో మేమేం చేస్తామంటే రైతులకి టెస్ట్ చేసిన తర్వాత తక్కువ డోసులో తక్కువ మోతాదులో తక్కువ ప్రైజ్ లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో తక్కువ రేట్ కి అలాంటివి మేము అడ్వైజ్ చేస్తాము. అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కూడా. అలాంటి యాంటీబయాటిక్స్ తీసుకుని వాళ్ళు పశువులకి

ఇచ్చుకోవచ్చు. వీటికి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్టీరియాలు స్టాఫెలోకోకై, స్ట్రెప్టోకోకై, ఎస్థెరిషియా కోలై, మైకోప్లాస్మా అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటికి ఇతర రకాలు యాంటీమైక్రోబియల్ ససెప్టిబిలిటీ టెస్ట్ అంటారు, ఆర్ ABST అని కూడా అంటారు. ఈ జిల్లా ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఏందనేది, ఎంతవరకు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, దీని మీద కూడా మనము ముఖ్యంగా రైతులకి అవగాహన కలిగించవచ్చు. మేము ఇప్పటికీ 2-3 సార్లు రైతులకి అవగాహన సదస్సులు కూడా ఏర్పరచాము. ఏదైతే పశువులు ఎక్కువగా పాలిస్తాయో వాటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది, అవి ఎక్కువగా ఇలాంటి పొదుగువాపు వ్యాధికి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.

0: దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం ఏ విధంగా జరుగుతుంది సార్?
1: ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గిపోవడం అనేది ముఖ్య కారణం దీనికి. అలాగే దానికి సరైన సమయంలో చికిత్స అందకపోతే అది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా వరకు రైతులు ఇన్సూరెన్సులు భారంగా భావించి ఇన్సూరెన్సులు చేయించరు. ఇన్సూరెన్సులు చేయిస్తే కంపెనీలు నిజమైన కారణం

0: చూసి కొంతవరకు ఇస్తాయి. కాకపోతే అంతవరకు తీసుకోకుండా వెంటనే దాన్ని గుర్తించి చికిత్స చేయించడం ముఖ్యం. ఆ చికిత్సలో భాగంగా తగిన యాంటీబయాటిక్లు ఎంత అవసరమైందో అవసరమైన మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. అది అత్యవసరమైన పరిస్థితి ఉంటేనే మనము దీన్ని వాడాల్సి వస్తుంది. అలాగే ఏమవుతుందంటే కొంతమంది రైతులు అత్యుత్సాహంతో ఈ దానికి ఉన్నా లేకపోయినా ముందే వాడేద్దాం అనే దాంట్లో యాంటీబయాటిక్లు తీసుకొని వాడుతూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్లు అనేటి పాలలో కలిసి కొన్ని యాంటీబయాటిక్లు అయితే ఒక రోజులో తగ్గిపోతాయి, కానీ కొన్ని యాంటీబయాటిక్లు కొన్ని రోజుల వరకు పాలలో ఉంటాయి. అవి మనుషులు తీసుకున్నప్పుడు మనుషులకు కూడా యాంటీబయాటిక్స్ వచ్చి దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా మళ్ళీ మనకి ఏమైనా సిక్ అదే మనకి ఏమైనా జ్వరం గాని అలాంటి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం అదే యాంటీబయాటిక్ వాడితే అది పనిచేయదు. కాబట్టి అవసరమైతేనే యాంటీబయాటిక్స్ పశువుల్లో వాడాలి, లేని పరిస్థితుల్లో వాడద్దు. దానికి నిజంగా అవసరం ఉండి దానికి నొప్పి ఉండి దానికి ఏదైనా రోగం ఉంటేనే వాడితే అది బాగుంటుంది. అలా కాకుండా వాడేద్దాం ఉంది కదా అని చెప్పేసి వాడితే పశువుకి ప్రమాదము, వాటి నుంచి వచ్చే పాలు ఏమన్నా ఉంటే తీసుకుంటే మనకు కూడా ప్రమాదం ఉంటుంది.
1: సార్, ఈ పాలిచ్చే పశువుల్లో పొదుగు వాపుకు ఇంకా ఎలాంటి చికిత్సలు చేయించవచ్చు అంటారు?
0: ముఖ్యంగా మనం దీన్ని గుర్తించడము ఇంపార్టెంట్. గుర్తించిన తర్వాత దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని కలవడం, అతని సలహా మేరకు మనము ఈ మందులు వాడాల్సి వస్తుంది. ఆ మందులు ఒక 5-6 రకాలుగా ఉంటుంది. ముందుగా అయితే చనుల్లో వాడే మందులు ఉంటాయి. పొదుగువాపు వ్యాధి అనేది నిర్ధారణ అయిన తర్వాత లోకల్లో ఉండే వెటనరీ డాక్టర్ని సంప్రదిస్తే అతను కొన్ని మందులు రాస్తాడు. ఎలాంటి అంటే అవి మ్యామిటెల్ అనే పొదుగువాపు వ్యాధిలో ఇచ్చే ట్యూబ్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు మమాల్ ఏజెడ్, విటిమాస్ట్, మాస్టిలెప్, కంబాటిన్, విటిమాన్, ఇవన్నీ రకాలు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకాలు ఉంటుంది. ఇవి చనువులో వాడే మందులు. అలాగే మనం దాన్ని ముట్టినప్పుడు పొదుగు అనేది గట్టిగా ఉంటుంది. ఈ చనుములలే కాకుండా పొదుగు అనేది గట్టిగా ఉంటుంది. అది మెత్తబడడానికి, దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గడానికి, దాంట్లో నొప్పి తగ్గడానికి దానిపైన మనము పూతకు వాడే ఆయింట్మెంట్లు ఉంటాయి. దాంట్లో ఎక్కువగా ఈ విస్ప్రాక్ అనేది వాడతాము. అలాగే మాస్టిలిప్ అనే ఆయింట్మెంట్ ఉంటుంది. వీటితో పాటు పొదుగు వాపు వ్యాధి నిర్ధారణకు వాడే స్ట్రిప్పులు ఉంటాయి. నిజంగా అది పొదుగు వాపు వల్ల వచ్చిందా లేకపోతే వేరే ఏదైనా కారణమా, ఏదైనా దెబ్బ తగిలిందా అనేది, దాంట్లో మాస్టెక్, మాస్ట్రిప్ ఇవి నిర్ధారణకి వాడే మందులు.
1: ఇందాక మీరు చెప్పిన మందులన్నీ పైప్ ద్వారా పంపుతారా సార్?
0: ఈ ముందు చెప్పుకున్నట్టు చనుల్లోకి వాడే మందులు ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ముందు నీడిల్లాగా ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, వాటికే కనెక్ట్ అయి ఉంటుంది. ప్లాస్టిక్ ది నీడిల్ది ఉండదు, నీడిల్ది ఉంటే గాయం అవుతుంది, దాంతో ఎక్కిచ్చేస్తారు. అది 4-5 రోజులు వాడాల్సి వస్తుంది. ఆ విధంగా తీవ్రతను బట్టి ఇంకేమైనా పెంచితే పెంచవచ్చు, తగ్గిపోతుంది. పైన పూతకు వాడే కూడా ఉంటాయి. అది ఏదైతే మనకు గట్టిగా అనిపిస్తే దానిపైన పొదుగు పైన రుద్దిటి ఉంటాయి. పొదుగు శుభ్రతకు ఒక్కొక్కసారి మనకి వేరే పశువుకి ఉన్నా దీనికి రాకుండా ఉండడానికి, లేకపోతే దీనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనము కొన్ని యాంటీసెప్టిక్ ద్రావణాలు ఉంటాయి. అవి నీళ్లలో కలిపి మనం దాన్ని కడగడము, పరిశుభ్రంగా ఉంచడము. అదే హౌజింగ్ ఉంటుంది, దాంట్లో ఆ కొట్టంలు లేకపోతే పాకలో దాన్ని పొడిగా ఉండే వాతావరణంలో ఉంచాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పశువులు మలమూత్రాలు విసర్జించిన తర్వాత అందులోనే కూర్చుంటాయి. పక్కన ఉన్న ఆవు లేదా గేదె యొక్క పాలు పడిన జాగ ఉంటుంది, ఆ బ్యాక్టీరియాలు కూడా ఈ చనుమోనల్ ద్వారా వేరే వాటికి సోకే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఎప్పటికప్పుడు మలమూత్రాలు తీసేయడం, దాన్ని ఎప్పటికప్పుడు ఈ యాంటీసెప్టిక్ ద్రావణాలు నీళ్లు చల్లిన ప్రాంతంలో పశువును ఉంచడం, లేకపోతే ఏదైనా ఆల్రెడీ సోకిన పశువు యొక్క ఇలాంటి మలమూత్రాలు తీసేయడం. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ పొదుగు వాపు వ్యాధి సోకిన పశువుని ఆరోగ్యకరమైన పశువుల నుంచి సపరేట్ చేసి వేరే దగ్గర కడితే చాలా మంచిగా నియంత్రించవచ్చు. వీటితో పాటు అయితే మనం ఇందాక యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఏవైతే అనుకున్నామో అవి డిసిన్ఫెక్టెస్, బయోక్లీను ఇలాంటి ద్రావణాలు దొరుకుతాయి. అవి తగిన మోతాదులో నీళ్లలో వాడుకొని దాన్ని పొదుగు కడగడానికి గోరువెచ్చని నీళ్ళలో పెట్టి కడుక్కోవడము. అలాగే మనం పాలు పితికే వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అతని ద్వారా కూడా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది. వీటితో పాటు నేను రైతులకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఏవైతే ఎక్కువగా పాలిచ్చే పశువులు ఉన్నాయో వాటికి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా కొన్ని మందులు ఉంటాయి.

0: అవి ఈకేర్ సి మరియు మాస్టికేర్ అనే మందులు ఉంటాయి, అవి కూడా వాడవచ్చు. అవి వాడడం వల్ల ఏదైతే రిస్క్ లో ఉన్నాయో, వీటికైతే ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందో, ఆ పాకలో వేరే పశువులకి ఉండి దీనికి కూడా వచ్చే ప్రమాదం ఉందో, వాటికి ముందు జాగ్రత్తగా వాడవచ్చు. దీంతో పాటు మనం యాంటీబయాటిక్లను ఇష్టాను రీతిగా వాడకుండా దాని మీద కంట్రోల్, ఒకటి గవర్నమెంట్ అనేది ఒక కంట్రోల్ తీసుకురావాలి. ఇప్పుడు నేను పోయి నాకు యాంటీబయాటిక్ కావాలి ఇవ్వండి అంటే మెడికల్ షాప్ లో ఇస్తారు. మనుషులకైనా పశువులకైనా అదే ఉంది. ఇష్టాను రీతిగా వాడడం వల్ల దాని పనితనం అనేది తగ్గిపోతాం. దాన్ని వాడాల్సింది 4 రోజులు, కొంతమంది 1 రోజు 2 రోజులు వాడి వదిలేస్తారు. దానివల్ల దాంట్లో బ్యాక్టీరియా కొంతవరకు తగ్గుతుంది, మిగిలిన బ్యాక్టీరియాలు అనేది దానికి అలవాటు పడిపోతాయి. అయితే మనము తీసుకొని కొన్ని రోజులు వదిలేస్తాము, ఆ బ్యాక్టీరియా అలవాటు పడిపోయి మరొకసారి ఆ యాంటీబయాటిక్లు వాడడం వల్ల దానికి సరిగా రెస్పాండ్ అవ్వవు, అవ్వకుండా అలానే కంటిన్యూ అవుతాయి. కాబట్టి అందుకే యాంటీబయాటిక్లు అనేది ఫెయిల్ అవుతున్నాయి మనకి. ఈ యాంటీబయాటిక్ పనిచేయలేదు, ఇంకో యాంటీబయాటిక్ వాడాలి, ఇంకో యాంటీబయాటిక్ వాడాలి. అందుకే కొత్త కొత్త రకాల యాంటీబయాటిక్లు వస్తున్నాయి. డబుల్ యాంటీబయాటిక్, 2-3 యాంటీబయాటిక్లు కలిపి వాడాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాలంటే, సరైన పరీక్ష చేసి దానికి ఏ యాంటీబయాటిక్ పనికి వస్తుందో అదే యాంటీబయాటిక్ 3 రోజుల నుంచి 4 రోజులు వాడేస్తే సరిపోతుంది.
1: ఓకే, ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కదా సార్, పశువులకి ఇన్సూరెన్స్ చేయించడం, రైతులకి మీరు ఇచ్చే సందేశం?
0: ఇన్సూరెన్స్ లో కొన్ని కంపెనీలు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు దగ్గరలో ఉండే పశు వైద్య అధికారిని కలవండి, మీ పశువు యొక్క విలువను బట్టి ఇన్సూరెన్స్ అనేది మారుతా ఉంటుంది. బాగా పాలిచ్చే పశువులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ 70,000 నుంచి 100,000, 150,000, 2 లక్షల దాకా కూడా ఉంటుంది. అంతవరకు దానికి ఎలాంటి ప్రమాదం జరిగినా, ఏదైనా వ్యాధి వచ్చినా, లేకపోతే ఏదైనా వేరే అనుకోని సంఘటనల వల్ల పశువుకి ఏమైనా ప్రమాదం జరిగినా, దానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత విలువ ఉందో అంత విలువ కట్టి డబ్బులు చెల్లిస్తారు.
1: ఓకే సార్, ఇంతవరకు మనం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువులలో వచ్చే పొదుగువాపు వ్యాధి అనగా మాస్టైటిస్ వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారి సలహాలు, సూచనలు విన్నాము. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
3: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप पे बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరు ఇంతవరకు పశువుల్లో వచ్చే పొదుపు వాపు వ్యాధి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యల గురించి హైదరాబాద్ పశు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎల్ గోపాల్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి కృష్ణసాయి. ఇక ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ మోటే చిరంజీవి.
6: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్తే.
6: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
7: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు కానీ అక్కడ ఉండే చెట్లను కానీ ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్

0: చేయడాన్నే నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్ కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
1: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయము చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలు అవుతా ఉన్నది, దాని యొక్క తీరుతెన్నులు ఏంటంటారు?
0: మన వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హనుమకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
1: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
0: NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1: మన హనుమకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది?
0: మన హనుమకొండ జిల్లాలో NMNF సంబంధించి మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హనుమకొండ జిల్లాలో 1250 మంది రైతులను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ అందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
1: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
0: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
1: ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
0: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేసి ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం ఒక మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు గాలి నీరు నేల ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి, కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభమైన దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గాని ఈ ట్రైనింగ్ విషయంలో గాని ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తామన్నట్టు. ఎటువంటిదంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి తర్వాత బావులు చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు యూరియా గానీ ఫర్టిలైజర్ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
0: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి, కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
0: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి 1 ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
1: అంటే ఇప్పుడు రైతులు మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓ కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీళ్ళకి సంబంధించిన ఎలా చేసుకోవాలి అంటే జీవామృతము ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు.
1: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే ఏ విధంగా ఉంది
0: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకర్ సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే మొదటిసారి మన ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి, ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్ కి తీసుకొచ్చి ఫ్యూచర్

0: మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని ఆ లోకల్ గా దొరికే వంగడాలు ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లా. తర్వాత మళ్ళా నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువస్తాయి.
1: అంటే ఇప్పుడు ఒక రైతుకు ఒక ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
0: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ ఒక ఎకరం అనేది మినిమం ఈ సంవత్సరానికి. ఒక ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు, ఎందుకంటే దిగుబడులు తక్కువ, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ ని ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి ద్వారా సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకు అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇది వెళ్తా అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటామంటే అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం ఒక ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి గాని లేకపోతే మొక్కజొన్న గాని వరి గాని లేకపోతే కూరగాయలు గాని, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారు ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హన్మకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. వాళ్ళు మ్యాంగో ఆర్చర్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని వేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే కాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1,250 మంది రైతులు 1,250 ఎకరాలలో చేపడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకాయలు ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీ దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1,250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయం కావాలపడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీము వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చామనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈ రోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమిసంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను భూమిని నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి

0: ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయమన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: అక్క చూడు, చూపించు. నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
7: నాకు తెలుసు కదా,
6: ఆర్బీఐ అంటుంది
8: చేయండి, సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ నివేదిక ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో ఈ రాత్రి 10 గంటలకు.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు 2026 శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ అశ్వవాహనారూఢాయ నమో నమః. అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధ వీరుడి వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు, హైందవ సమయాన్ని అనుసరించి 34 గడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహిణిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా

విశాలమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైశ్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైశ్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం పురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజు సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్లేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం. అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు. అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు.

అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ

0: రేపు మంచి పని చేద్దాం అనేదే చాలా మందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వార సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను, ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదే విధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి, మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి, ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను, ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు, ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి, ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమా. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనామ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద

విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవిధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకు రచల నాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెత్సరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహినిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామి వారు. పెక్కున తేజిలు పేరెము వార గతొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వార గతొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్లేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్నె పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెల్లగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాద పద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధి దేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధి దేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు.
అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తు

0: కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది. కాబట్టే ఇక్కడ అంటారు, కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని, ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం, అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. గగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామి వారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేప శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనం అందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి ఏడు సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ

స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకుని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రములాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అనంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ల యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో
వారికి రాముడిని చూసే అవకాశం

అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయ.

0: మంగళం
1: ఏడుకొండలవాడ వెంకటరమణ
0: గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎన్జి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి మువ్వా గోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయ్, పురాణ్ పాసి, సూరజ్ లాల్, ఎండి షాకీర్, షెహజాజీ, మెహ్రాన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, జి వెంకటేశ్వరరావు మరియు వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోసం మువ్వా గోపాలుడు చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహం కోసం చిత్రం కోసం ఉదిత్ నారాయణ కవిత పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీముషా, షరీఫ్ ఖాన్, అల్లీం పాషా మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

చక్రం చిత్రం కోసం చక్రి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10:20 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు పాత సినిమా పాటలు, మధుర గీతాలు. ముందుగా గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం పి సుశీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం ఘంటశాల.

రేపటి మూడో ప్రసారంలో రాత్రి 8:03 బంధం నేర్పిన పాఠం నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీమతి యలమర్తి అనురాధ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. వినండి రేపు రాత్రి 8:03 బంధం నేర్పిన పాఠం నాటిక. మదర్ గీతాలలో తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల బృందం పాడిన పాట చిత్రం మాంగళ్య బలం.

0: రేపు ఉదయం 7:20 తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నాన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రేపు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో చేపల పెట్టుబడి మార్కెటింగ్ వివరాల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 చిత్రగీతాలు, 7:20 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష ప్రసారం వింటారు. అనంతరం 7:45 తెలుగు భాష ఔన్నత్యం గురించి బి విజయభారతి దేవి గారి ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభత్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం నాకు నచ్చిన పాట శ్రోతల మదిలో మధురమైన పాటల పూదోట కార్యక్రమం వింటారు. ఇక రేపు 9:35 ప్రపంచ సంజ్ఞ భాషా దినోత్సవం సందర్భంగా ఎదుటివారి ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం ప్రసంగం వింటారు. అనంతరం ఆయుర్వేదంలో ఔషధ మొక్కలు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామంచి శ్రీనివాస్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. అనంతరం చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాదనం వింటారు. 12:30 తెలుగులో జాతిస్థాయి వార్తలు. అనంతరం 12:40 కార్మికుల కార్యక్రమంలో మహిళలపై అరాచకాలు నివారణ గురించి ప్రసంగం వింటారు. అనంతరం పండ్ల తొక్కలతోనే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రసంగం వింటారు. 1:20 చిత్రగీతాలు, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:15 దుపహార సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం వింటారు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:45 జానపద గేయాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు వింటారు, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పత్తి పంటలో పూతకాయ దశలో ఆశించే గులాబీ రంగు పురుగు లక్షణాలు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు. అనంతరం ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్రసంగం వింటారు. 8:00 కిన్నరలహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రగీతాలు వింటారు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:00 దాటి 3:15. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.